ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై కార్యక్రమాలు వింటున్నారు. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026, జూన్ నెల 9వ తారీఖు మంగళవారం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటల 58 నిమిషాలు దాటి 30 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం. మన భారతదేశ యశోదీప్తి.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండం 5వ భాగం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట. నేటి వ్యాఖ్యాత శ్రీ ఏబి చంద్రశేఖరరాజు.
1: ప్రాచీన భారత జీవన సరళిని పరిశీలిస్తే అలనాడు ప్రతి వ్యక్తిని సరియైన పద్ధతిలో తీర్చిదిద్దటానికి ఎన్నో మార్గాలు ఏర్పరిచారు. ఆ విధంగా సమాజాన్ని కట్టుదిట్టంగా నిర్మించుకున్నారు. శీలమే పరమావధిగా వ్యక్తిని ఎంతో చక్కగా మలిచారు. బాల్యం నుండి వార్ధక్యం దాకా మానవుడు తన వ్యక్తిగత జీవనాన్ని

0: సార్థకం చేసుకోవడానికి కావలసిన లక్షణాలను ఉపదేశించారు. అశాశ్వతమైన ఈ ప్రపంచంలో ఏది శాశ్వతమో, ఏది నిత్య సత్యమో ప్రబోధించారు. ఈ నేపథ్యంలో భాగవతం మనకు స్ఫూర్తిని కలిగిస్తుంది. అవ్యక్తాదేని భూత అని, వ్యక్త మధ్యాని భారత, అవ్యక్త విధనాన్యన తత్ర కా పరిదేవన భావం. పంచభూతాలతో కూడిన భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశం, ఈ పంచభూతాలతో మానవ శరీరం పుట్టుకకు ముందు లేదు, గిట్టిన తర్వాత ఉండదు. ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి పోతామో తెలియదు. భూత భవిష్యత్తులలో లేని ఈ శరీరం వర్తమానంలో మాత్రం కనబడుతున్నది. అదే చిటికలోన చితికే ఈ జీవితం నీటిబుడుగ వంటిది. జీవించి ఉన్నంతకాలం మంచి ప్రవర్తనతో సద్వినియోగం చేసుకొని సుఖశాంతులతో జీవనం గడపాలి. అట్టి ప్రవర్తనకు మూలం ప్రధానం శీలమే. లౌకిక విద్యల్లో ఎంత నిష్ణాతుడైనా, ఎన్ని పదవులు పొందినా, అధికారం ఉన్నా, ఎన్ని సంపదలు కలిగి ఉన్నా, నిష్కళంకం అయిన శీలం లేకపోతే సమస్త సంపదలు క్షణకాలంలో అంతరించిపోతాయి. సమున్నత విలువలు, గౌరవప్రదమైన లక్షణాలు, విశుద్ధమైన సంస్కృతి, ఇవి శీలానికి ఆధారం. పరోపకారం ఇదం శరీరం అన్న సూక్తితో ఇతరులకు సహాయం చేయడం, ఇతరులను మోసం చేయకుండా ఉండటం, తల్లిదండ్రుల సేవ, శాంతి సౌఖ్యాలతో శోభిల్లడం, మితంగా హితంగా ప్రియంగా మాట్లాడడం, ఆశ్రితులను ఆదరించి ఇంద్రియ నిగ్రహం అలవర్చుకోవడం అనునవి శిష్టాచారములు అనబడును. ఈ శరీరం ఆద్యంకులు ధర్మ సాధనం అన్నట్టు సత్యం ఆత్మ అయితే ధర్మం శరీరం అవుతుంది. శరీరం ఎంత అందంగా ఉండినా ప్రయోజనం లేదు, ఎందుకంటే ఈ శరీరంతోనే ధర్మకార్యాలు చేయాలి. తద్వారా ఆధ్యాత్మిక సాధనలో అనేక సోపానాలు అధిరోహించవచ్చు. అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, మధ, మాశ్చర్య, ఈర్ష, ద్వేషాలు అనే ముసళ్లతో కూడిన సంసార సాగరాన్ని ఈదాలంటే శీలమనే నావ అవసరం. యోగివేమన మహాశయుడు అన్నట్లు, కులములోన ఒకడు గుణహీనుడుండిన కులము చెడును వాని గుణము వలన, ఎలమి చెరుకునందు వెన్ను పుట్టిన రీతి, విశ్వదాభిరామ వినురమేమ భావం. మంచి చెరుకుగడలో పురుగు పుట్టి చెరుకును పాడు చేసిన విధంగా కులంలోని వ్యక్తి దుర్గుండ్లైతే వాని వలన ఆ కులానికంతా చెడ్డ పేరు వస్తుంది. కావున నేటి సమాజంలో గుణవంతులతో కూడినదిగా ఉండాలి. అశ్వత్థామ, రావణ, బ్రహ్మ ఉత్తమ కులంలో పుట్టినా శీలరహితులు కావటం వలన వారు పతనమయ్యారు. విదురుడు దాసీపుత్రుడైన ఉన్నత వ్యక్తిత్వం కలవాడు కాబట్టి అందరి మన్నలను పొందాడు. మహాదాత అయిన కర్ణుడు సూర్యపుత్రుడైనా శీలం లేని దుర్యోధనుతో చేరి పతనమయ్యాడు. సత్యం, దయ, శౌచం లేనివారు ధర్మం చేత ఓడింపబడతారు. శీలానికి గుణమే ప్రధానం, కానీ కులము, శాస్త్రాధ్యయనము, పదవి ప్రధానం కావు. రాక్షసుల్లో జన్మించిన విభీషణుడు, ప్రహ్లాదుడు, స్త్రీలలో ద్రౌపది, సావిత్రి, అనసూయ లాంటి వారు తమ ప్రవర్తన వలన పరమాత్మ అనుగ్రహానికి పాత్రులయ్యారు. శీలవంతుడైన శ్రీరాముడు వానరుల సహకారంతో దుష్టుడైన రావణ, కుంభకర్ణాది రాక్షసులను సంహరించాడు. కావున మానవునికి శీలమే విశిష్ట విభూషణం. శీలవంతుడు సాధించనిది ఏమీ లేదు ప్రపంచంలో. అతడు అన్నింటినీ జయించగలడు.
1: శ్రీ ఏబి చంద్రశేఖరరాజు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు చింత పనస సాగులో మెళకువలు ఈ అంశం గురించి శ్రీ ఏ హేమంతరాజు తెలియచేస్తారు.
2: రైతన్నలకు నమస్కారం. ఈరోజు చింత సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం. వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రత, అధిక గాలులు, సారవంతం కాని నేలలు వంటి ప్రతికూల పరిస్థితులను సైతం చింత తట్టుకుంటుంది. మెట్ట ప్రాంత రైతులకు ఈ తోటల పెంపకం జీవనోపాధినిస్తుంది. చింత బహుళ ప్రయోజనకారి. చెట్టులో ప్రతి భాగం అంటే చిగురు, పూత, పండు, గింజలు, బెరడు, చింతమాను పుల్లలు,

కలప అన్నీ పనికొచ్చేవేనని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. చింత ఉష్ణమండల పంట, వేడి పొడి వాతావరణంలో బాగా పెరుగుతుంది. చింత చెట్లు అన్ని రకాల నేలల్లో పెరిగినప్పటికీ లోతైన ఒండ్రు ఎర్రగరపు నేలలు దీనికి అనుకూలం. చింత కొద్దిపాటి చౌడు ఉప్పు నేలలను కూడా తట్టుకుంటుంది. ఉదజని సూచిక 5.5 నుంచి 6.8 ఉన్న నేలల్లో చింత బాగా పెరుగుతుంది. ఇక రకాల విషయానికి వస్తే చింతలో గుర్తింపు పొందిన రకాలు తక్కువగా ఉన్నాయి. ఔరంగాబాద్ పండ్ల పరిశోధన స్థానం నుంచి విడుదల చేసిన, ప్రతిష్టాన్ కోయంబత్తూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేసిన, PKM 1, ఉరిగం, అజంతా, UAS, ధార్వాడ్ కర్ణాటక వారు విడుదల చేసిన DS 1, DS 2 రకాలు ముఖ్యమైనవి. చింతలో ఎరుపు కండ కలిగిన రకాలు, తీపి కండ కలిగిన రకాలు కూడా ఉన్నాయి. మనీలా స్వీట్, మున్చాంగ్, శ్రీటోంగ్, తీయటి కండ కలిగిన విదేశీ చింత రకాలు. ప్రవర్తనం, సాధారణంగా విత్తనం ద్వారా ప్రవర్తనం చేస్తారు. విత్తనం ద్వారా పెంచిన మొక్కలు కాపు వచ్చేందుకు 10 నుంచి 14 సంవత్సరాలు పడుతుంది. వాణిజ్యపరంగా కాపునిచ్చేందుకు 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. శాకీయ ప్రవర్తనం చేసిన మొక్కలు 3 నుంచి 4 సంవత్సరాలకు కాపుకొస్తాయి. కొమ్మంటు పద్ధతి, గూటి పద్ధతి, మొగ్గంట్ల ద్వారా ప్రవర్తనం చేయాలి. గూటీలు మెట్ట భూముల్లో నాటడానికి ఉపయోగపడతాయి. ఒకే విధంగా దిగుబడి రావాలంటే మొగ్గంట్లు, గ్రాఫ్టింగ్ పద్ధతుల్లో తయారైన మొక్కలను వాడాలి. తోట పెంపకం, 1x1x1 మీటర్ల కొలతలతో గుంతలు తీయాలి. ఈ గుంత నుంచి తీసిన మట్టికి 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, చివికిన పశువుల ఎరువు కలిపి నింపాలి. గుంత మట్టికి 100 గ్రాములు కార్బారిల్, 10% కలిపితే చెద పట్టదు. జూన్ జూలై మాసాల్లో అంట్లను 8 నుంచి 8 మీటర్లు లేదా 9 నుంచి 9 మీటర్ల ఎడంగా నేల స్వభావాన్ని బట్టి నాటుకోవచ్చు. నాటిన తర్వాత మొక్కలకు ఊతం కల్పించాలి. నీటి వసతి ఉన్న చోట సెప్టెంబర్ మాసం వరకు నాటుకోవచ్చు. అధిక సాంద్రతతో 8x5 మీటర్ల దూరంలో ఎకరాకు 100 మొక్కలు నాటుకోవచ్చు. అంతర సేద్యం, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో లోతుగా దున్నితే కలుపు నివారణగాక వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. అంట్లు నాటిన మొదటి 4 నుంచి 5 సంవత్సరాలు అలసంద, ఉలవ, కూరగాయలు, పశుగ్రాసాలు అంతర పంటలుగా రైతు సోదరులు సాగు చేసుకోవచ్చు. కత్తిరింపులు, మొదటి సంవత్సరంలో మొక్కలకు మంచి ఆకారం వచ్చేందుకు కత్తిరింపులు చేయాలి. వేరు మూలం, కొమ్మల నుంచి వచ్చే నీటి పిలకలను, మొక్కలపై ఉండే ఎండు పుల్లలు, వ్యాధి సోకిన కొమ్మలను కత్తిరించాలి. ఇక నీటి తడులు ఏ విధంగా ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే, కొత్తగా నాటిన అంట్లకు నీటి తడులు చాలా అవసరం. ముఖ్యంగా వేసవికాలంలో అలాగే వర్షాభావ పరిస్థితులలో నీటి తడులు తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. సంవత్సరం వయసున్న మొక్కకు వేసవిలో 10 లీటర్ల నీరు 6 నుంచి 8 రోజుల వ్యవధిలో ఇవ్వాలి. 2 నుంచి 3 సంవత్సరాల వయసున్న మొక్కలకు 20 లీటర్ల చొప్పున నీటిని ఇస్తూ ఉండాలి. అనంతరం వర్షాధారంగా కూడా పెంచవచ్చు. నీటి వసతి ఉన్న చోట తడులిస్తే మొక్కల్లో పెరుగుదల బాగుండి పూత కాపు అధికమవుతుంది. ఇక ఎరువుల విషయానికి వస్తే, నేల వాతావరణాన్ని బట్టి 1 ఏడాది వయస్సు మొక్కకు 10 కిలోల పశువుల ఎరువు, 50 గ్రాముల నత్రజని, 100 గ్రాముల పొటాషినిచ్చే ఎరువులు వేసుకుంటే దిగుబడి బాగా వస్తుంది. ప్రతి సంవత్సరం ఈ ఎరువుల మోతాదును పెంచుతూ అదనంగా 500 గ్రాములు నత్రజనిని వేసుకోవాలి. అంట్లు నాటిన చేలలో 3 నుంచి 4 సంవత్సరాల నుంచి కాపు మొదలైన 7 నుంచి 8 సంవత్సరాల నుంచి దిగుబడి బాగా వస్తుంది. చింతలో 2 సంవత్సరాలకు ఒకసారి కాపు బాగా వస్తుంది. చెట్లు 70 నుంచి 80 సంవత్సరాల వరకు కాపు కాస్తాయి.
పూత దశ నుంచి కాయ కోతకు 8 నుంచి 10 నెలల సమయం పడుతుంది. 7 నుంచి 8 సంవత్సరాల వయస్సు చెట్టుకు 30 నుంచి 40 కిలోల వరకు దిగుబడి వస్తుంది. ఇక నిల్వ మార్కెటింగ్ విషయానికి వస్తే, కాయలను చెట్టు నుంచి తీసి ఎండబెట్టాలి. కాయ పైనుండి ఎండిన గట్టి పొరను తీసి పండును నిల్వ చేసుకోవాలి. సాధారణ పరిస్థితుల్లో చింతపండు పాడవకుండా నిల్వ ఉంటుంది. పండు నుంచి గింజలను వేరు చేసి దేశీయ అంతర్జాతీయ మార్కెట్లకు పంపుకోవచ్చు. ఇప్పుడు పనస సాగులో మెళకువల గురించి చూద్దాం. పనస సాగుకు తేమతో కూడిన ఉష్ణమండలాలు, కొండవాలు ప్రదేశాలు చాలా అనుకూలంగా ఉంటాయి. లోతైన నీరు ఇంకే ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు కూడా ఈ పంటకు అనుకూలం. నేల ఉదజన సూచిక కొద్దిపాటి ఆమ్లం కలిగి ఉండాలి. పనస చెట్లు నీటి ఎద్దడిని కానీ పొడి గాలులను కానీ తట్టుకోలేవు.

0: ఉష్ణమండలాలు, కొండవాలు ప్రదేశాలు చాలా అనుకూలంగా ఉంటాయి. లోతైన నీరు ఇంకే ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు కూడా ఈ పంటకు అనుకూలం. నేల ఉదజన సూచిక కొద్దిపాటి ఆమ్లం కలిగి ఉండాలి. పనస చెట్లు నీటి ఎద్దడిని కానీ పొడి గాలులను కానీ తట్టుకోలేవు. ఇక రకాల విషయానికి వస్తే, పనసలో మెత్తటి కండగల రకాలు, బురద పనస అంటారు దీన్ని, గట్టి కండగల రకాలు కొబ్బరి లేక కొమ్మ పనస అంటారు, మధ్యస్థంగా ఉండే తేనె పనస రకాలు ప్రస్తుతం సాగులో ఉన్నాయి. సాధారణంగా గట్టి కండగల రకాలను అందరూ ఇష్టపడతారు. ప్రాంతీయ రకాలే ఎక్కువ వ్యాప్తిలో ఉన్న పాలూరు, సింగపూర్ రకాలను కొత్తగా తోటలు వేసేవారు ప్రస్తుతం నాటుకుంటున్నారు. మొక్కలు నాటడం. సాధారణంగా గింజ నుంచి వచ్చిన మొక్కలను నాటుతున్నారు. అంట్లను నాటడం ద్వారా చెట్లు త్వరగా కాపుకు వస్తాయి. అంతేకాక అంట్లు తల్లి చెట్ల పోలికలతో ఉండి కాయ నాణ్యతలో మార్పు ఉండదు. అందువలన అంట్లను నాటుకోవడం చాలా మంచిది. నాటడానికి 1x1x1 మీటర్ల గోతులను 10x10 మీటర్ల ఎడంగా తీసి 50 కిలోల పశువుల ఎరువు, 500 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల పాలిడల్ పొడి కలిపిన మట్టితో గుంతలను నింపి ఈ మొక్కలను నాటుకోవాలి.
1: సేద్యం సిద్ధుల కార్యక్రమంలో చింత పనస సాగులో మెళకువల గురించి శ్రీ ఏ హేమంతరాజు తెలియచేసిన సమాచారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1 పరిధిలోని లాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా క్రిందపడిన కారణంగా భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం, ఉద్యోగుల మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలియజేస్తూ,
1: మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఆల్ అవర్ ఎంప్లాయీస్ ఫర్ వర్కింగ్ హియర్, డోంట్ బి పానిక్, వి ఆర్ విత్ యు. వి ఆర్ అనౌన్సింగ్ 25 లక్షల రూపాయస్ ఫర్ ఈచ్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్, ఈవెన్ అవుట్ సోర్స్ ఎంప్లాయీస్, పిఎఫ్ గ్రాడ్యుయేట్, ఎవ్రీథింగ్ అదర్ దాన్ దిస్ 25 లక్షల దే విల్ గెట్. వి డిసైడెడ్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ దర్ ఫ్యామిలీ మెంబర్స్. వన్ ఫ్యామిలీ విల్ గెట్ వన్ పర్మనెంట్ జాబ్, ఈవెన్ ఫర్ వర్కింగ్ అవుట్ సోర్సెస్ దట్ ఫ్యామిలీ ఆల్సో విల్ గెట్ వన్ పర్మనెంట్ జాబ్. ఇన్ ఆల్ అదర్ వాట్ ఎవర్ బై గివింగ్ ఆల్ అసిస్టెన్స్ విల్ గోయింగ్ టు గివ్ ఇట్.
0: విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటన వివరాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలు, ప్రస్తుత పరిస్థితిని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు.

0: గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్తో కలిసి నిన్న పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: స్టీల్ మెల్టింగ్ షాప్ అండ్ ఎస్ఎంఎస్ యూనిట్ ఉంటుంది అనమాట. ఇక్కడ బ్లాస్ట్ అనేది జరిగింది. దాని వల్ల ఆ స్టీల్ ఏదైతే మనకి మెల్టింగ్ స్టీల్ ఉందో అది అక్కడ ఉన్న కార్మికుల మీద పడి అక్కడ వాళ్ళకి పూర్తిగా గాయాలు అవటం, చనిపోవటం కూడా జరిగింది. ఇక్కడ ఇమీడియట్ గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసాము. అక్కడ గాయపడిన వాళ్ళందరినీ కూడా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్ గల కారణాలు, ఎందుకు అది బ్లాస్ట్ జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందండి.
0: ప్రమాద ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాల కోసం 0891259100 మరో నంబర్ 0891259102 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లోని సైబరాబాద్ నగరపాలక సంస్థ సీఎంసీ నూతన కార్యాలయం సహా పలు అభివృద్ది పనులకు దృశ్యమాధ్యమ విధానంలో ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ అభివృద్దిని ముందుకు తీసుకువెళ్లడానికి నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించామని అన్నారు. సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి నీటి నమూనాలపై రాష్ట కాలుష్య నియంత్రణ మండలి అందించిన నివేదికపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గోదావరి నదిలో పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి కారణంగా కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరిందని తెలిపారు. అనుమతించదగిన పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. గోదావరి నది కలుషితమవుతున్నా నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ద్వారా జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. యూరియా, డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీహార్లో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వారు మృతి చెందడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక వంట మనిషి, ఒక టూర్ అటెండెంట్, ఒక మహిళా యాత్రికురాలు, ఈ ముగ్గురు చనిపోయారు. అక్కడ గయా దగ్గర ఉన్నటువంటి ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. గాయపడిన యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడ ప్రయాణికులు ఏ విధంగా తిరిగి స్వస్థలాలకు చేరాలి, అలాగే చనిపోయినటువంటి ముగ్గురు బాడీలను కూడా ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
0: తెలంగాణలో ఇటీవల వెలుగు చూసిన 2 ఎబోలా అనుమానిత కేసుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎబోలా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎబోలా నిర్ధారణకు అవసరమైన పరీక్షా కిట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

వెన్నుపోటుకు రెండు ఏళ్లు పేరుతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, టౌన్ హాల్ సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపానాలు మరింత చురుగ్గా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్, కర్నూలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన వివిధ రకాల జ్వరాలు నివారణ మార్గాలు డాక్టర్ భీమసేన ఆచార్య గారు అందించే వివరాలు, చివరిగా రసని కొంచెం ప్రత్యేక కార్యక్రమం సహకారం శ్రీమతి పి అనురాధ. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఐ సుబ్బారావు. 8:35 చిత్రసీమ సినీ గీతాలు. 9:00 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు అందించే వివరాలు. ఆ తర్వాత లలిత గీతాలు. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:30 వాణిజ్య సందేశాలు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి సాయంత్రం 5:00 వరకు. 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. 7:00 లలిత గీతం.

7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమ ప్రయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇవాళ్టి కార్యక్రమంలో వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత, బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మీ కళ్యాణ్ గారి ప్రసంగం, తరువాత భూగర్భ జల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ప్రసారమవుతాయి. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. 7:45 వికసిత్ భారత్ విశాఖ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 చలనచిత్ర గీతం. 8:45 దారియటు లఘునాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ డి నరసింహమూర్తి, నిర్వహణ శ్రీ కెఎస్ మూర్తి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ. ఈ రాత్రి 10:00 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 11:00 చిత్రసీమ సినీ గీతాలు. 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి నేటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం విందాం. గానం సిహెచ్ కుసుమకుమారి, చిరునవ్వుల ఊయలలో.

సిహెచ్ కుసుమకుమారి గానం చేసిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. న్యూఢిల్లీలో ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవ్ మాట్లాడుతూ, పౌర కేంద్రీకృత పాలన దిశగా భవిష్యత్తుకు ఈ పుష్కర కాలం ప్రతీక అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక పరివర్తనలకు సాక్ష్యంగా నిలిచిందని చెబుతూ, పేదలు, అణగారిన వర్గాల సంక్షేమంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
1: If you look at the journey of last 12 years, the change in people's lives which has happened at the grassroots level, that is really visible. Look at the way toilets brought dignity to women. Look at the way financial inclusion happened. More than 54 crore accounts opened under the Jan Dhan Yojana. All those people today have access to investment opportunities, access to loans, access to saving instruments. That thing has entirely changed.
0: ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో గణనీయమైన విజయాన్ని సాధించామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 6 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సాయుధ బలగాలు హాజరయ్యారు. 7 కీర్తి చక్ర, 15 వీరచక్ర, 29 శౌర్యచక్ర పురస్కారాలను

రాష్ట్రపతి ఈ సందర్భంగా అందించారు. నక్సల్స్ నిర్మూలన కార్యక్రమాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఛత్తీస్గఢ్కు చెందిన ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్కు, ఇన్స్పెక్టర్ రామేశ్వర ప్రసాద్ దేశ్ముఖ్లకు శౌర్యచక్ర ప్రదానం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో చొరబాటుదారులను ప్రతిఘటించిన మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్కు శౌర్యచక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రమాదకర ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర గాయాలైనప్పటికీ కృషి చేసిన ల్యాన్స్ నాయక్ మినాచి సుందరంకు, గగన్యాన్ మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాంకల్లకు మరణానంతరం వీరచక్ర ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పీఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రసాద్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం రక్షణ అందించేందుకు పీఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని రూపొందించారు. 2016 జూన్ 9న గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన సమగ్రమైన నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. ఈ సందర్భానికి గుర్తుగా ఒక ప్రత్యేక 75 రూపాయల నాణ్యాన్ని, 5 రూపాయల పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HYD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు టౌన్షిప్లోనే నివాసం కొనసాగించవచ్చునని, వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. బొకోరో ఉక్కు పరిశ్రమ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 3 బయట సభ్యులతో విచారణ బృందాన్ని ఏర్పరిచింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు చెందిన విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 6 గాయపడ్డారు. కాస్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్లైడ్ గేట్ దగ్గర ఒక్కసారి పేలుడు సంభవించిందని, దీంతో పైకప్పు వైపు పెద్ద ఎత్తున అగ్నిగోళాలు వ్యాపించాయని కేంద్ర ఉక్కు మంత్రి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి నరేంద్ర మోదీ ప్రకటించారు. స్థానిక అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని కోరారు. ఆవిష్కరణలు, ప్రపంచ భాగస్వామ్యం, అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ వల్ల భారత ఫార్మాసిటికల్ పరిశ్రమ రాబోయే 5 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఫార్మాసిటికల్ రంగ అంతర్జాతీయ కార్యక్రమంలో గోయల్ పాల్గొన్నారు. మన దేశం ఇటీవల 50 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మన ఫార్మాసిటికల్ పరిశ్రమ మరింత విస్తృతి చెందుతుందని చెప్పారు. జనరిక్ మందుల విషయంలో సాంప్రదాయాలను కాదని, పరిశోధన, ఆవిష్కరణలు, అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీపై భారత్ దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో మన దేశం గణనీయ వాటా కలిగి ఉందని, అమెరికా వెలుపల FDA ఆమోదిత తయారీ కేంద్రాలు మన దేశంలో అధికంగా ఉన్నాయని గోయల్ చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడి చమురు, LPG, సహజ వాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ

0: అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
1: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produced 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపర్ణ శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులుగా పైగా ఉన్నట్లు అంచనా వేసిందని ఆమె తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్పిఎంఎస్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పిఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. భౌగోళిక గుర్తింపుతో కూడిన అస్సాం తేజ్పూర్ లిచి అంతర్జాతీయ విపణికి చేరుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. తేజ్పూర్ లిచి మొట్టమొదటి ఎగుమతి ఓడా దుబాయ్కి చేరుకుందని, వ్యవసాయ ఆహార పదార్థాల ఎగుమతి అభివృద్ధి అథారిటీ సహకారంతో ఈ ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. విశేషాలు మరొకసారి. భారత్ సరికొత్త ఆవిష్కరణలతో, అవకాశాలతో, స్వయం సమృద్ధి దిశగా, నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 36వ శ్లోకం. సుఖం త్విదాని త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర

अन्तं च निगच्छति। అర్జున, ఇప్పటి వరకు క్రియలను కారకాలను విభజించి చూపించాను. ఇప్పుడు వాటికి ఫలరూపమైన సుఖాన్ని గుణపరంగా విభజిస్తాను. శ్రద్ధగా విను. ఇంతవరకు సాధకుడు చేసే కర్మలను, వాటిని చేయించే బుద్ధ్యాది కారకాలను త్రిగుణపరంగా విభజన చేసిన భగవానుడు ఇక సర్వకర్మలకు ఫలభూతమైన సుఖాన్ని గుణపరంగా విభజన చేయబోతూ ముందుగా విషయ పరిచయవాక్యం పలుకుతున్నాడు. సుఖం త్విదానీ త్రివిధం శృణుమే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర

0: ప్రాంతంచ నిగచ్చతి.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
2: ఆకాశవాణి, ఇది ఎఫ్ఎం అనంతపురం 101.7 మెగాహెడ్స్ పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం 7:28.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మంగు మరుసూదన కృష్ణ. నేటి కార్యక్రమంలో సమాచార వేదిక ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన వివిధ రకాల జ్వరాలు నివారణ మార్గాలు డాక్టర్ భీమసేనాచార్య గారు అందించే వివరాలు, చివరిగా రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం సహకారం శ్రీమతి పి అనురాధ కార్యక్రమాలు విందాం.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సమాచార వేదిక. రాష్ట్రంలో రసాయన ఎరువుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్కు అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. రైతులకు ఎంత పొలం ఉంది, అందులో ఏ పంట వేశారు, దానికి శాస్త్రీయంగా ఎంత మోతాదులో ఎరువులు వేయాలి అనే లెక్కల ప్రకారమే ఇకపై యూరియా, జీఏపీ విక్రయించనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదకల నివారణ వ్యవస్థ 2.0 యాప్ ద్వారా ఈ నెల 8 నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల అమ్మకాలు ప్రారంభించారు. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం సోమవారం కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది. 8,000 సమాధాన పత్రాలు జిల్లాకు వచ్చాయి. 95 సీఈలు, 45 స్పెషల్ అసిస్టెంట్లు నియమించారు. ఇన్ఛార్జ్ డిఈఓ శ్రీనివాసరావు మూల్యాంకనంపై పరిశీలించారు. ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉండే గర్భిణులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి పెడితే మాతృ శిశు మరణాలను నివారించే అవకాశం ఉంటుందని డిఎంహెచ్ఓ డాక్టర్ ఈబి దేవి తెలిపారు. ఆమె సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏఎన్ఎంలకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో పాల్గొని పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితులకు మరింత సులువుగా, పారదర్శకంగా సేవలందించేందుకు జిల్లా పోలీస్ శాఖ సాంకేతికను అందిపుచ్చుకుంది. సరికొత్త ఏఐ ప్రజావాణి విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన పీజేఆర్ఎస్లో ఎస్పీ జగదీష్ జిల్లా నలుమూళ్ల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వచ్చిన 184 ఫిర్యాదులను స్వీకరించారు. తమ సమస్యలను లిఖితపూర్వకంగా రాయలేని అర్జీదారుల కోసం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఏఐ ప్రజావాణి అద్భుత ఫలితాలు ఇచ్చింది. ఏఐ వ్యవస్థ ద్వారా మాటల రూపంలో సేకరించిన వివరాలతో 15 పిటిషన్లు ఫార్మాట్లో సిద్ధం చేశారు. డిజిటల్గా త్వరితగతిన తయారైన 15 అర్జీలను బాధితులు నేరుగా ఎస్పీకి సమర్పించగా ఆయన వాటి పరిష్కారానికి అధికారులను

0: దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సమస్యలపై వచ్చిన ప్రతి అర్జీని సంతృప్తికరంగా పరిష్కరించడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని నగరపాలక కమిషనర్ జస్వంతరావు ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను సమస్యలు వెల్లువెత్తాయి. నగరంలోని 13వ సచివాలయం పరిధిలో బోర్లో నీరు రావడం లేదని సిపిఐ నాకులు రమణయ్య, మాజీ కౌన్సిలర్ లింగమయ్య విన్నవించారు. ఆపరేషన్ క్వీన్ స్లీప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, లక్ష్యానికి చెరువుగా వెళ్లాలని నగరపాలక కమిషనర్ జస్వంతరావు సూచించారు. ఆపరేషన్ క్వీన్ స్వీప్లో భాగంగా మార్తినగర్, రామ్నగర్ వంతెన తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. రామ్నగర్ వంతెన కింది భాగంలో వేసిన మట్టి, ఇతర వ్యర్థాలను తరలించారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: ఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 11వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనింగ్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే 11వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. హేమావతి ప్రభాత సంచికలో తరువాత ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన వివిధ రకాల జ్వరాలు, నివారణ మార్గాలు డాక్టర్ భీమసేనాచార్య గారు అందించే వివరాలు విందాం.
8: ముఖ్యంగా ఈరోజు మనం జ్వరాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ, అభివృద్ధి చెందిన దేశాల్లో జ్వరం అనేది ఒక ముఖ్య సమస్యగా మారింది. జ్వరం అన్నది ఒక జబ్బు కాదు. జ్వరం అన్నది శరీరంలో జరిగే ఒక రసాయన చర్యకు ప్రతిరూపం. ఈ రసాయన చర్యలకు కారణం ఇన్ఫెక్షన్స్ అన్నా ఉండవచ్చు, లేదా నాన్ ఇన్ఫెక్షియస్ కాజెస్ అంటారు. అంటే ఏంటంటే, మన బ్యాక్టీరియా వలన రావచ్చు, వైరస్ వలన రావచ్చు, లేదా శరీరంలో జరిగే కొన్ని రసాయనిక చర్యల వలన కూడా జ్వరం బహిర్గతం కావచ్చు. అంటే జ్వరం అన్నది ఒక శరీరంలో జరిగే అంతర్గత రసాయనిక చర్యలకు ఒక బహిర్గత రూపమని మనం చెప్పుకోవచ్చు. జ్వరం ఉందా లేదా ఎలా తెలుస్తుంది మనకి? అంటే మన ఒళ్ళు ముట్టుకుని చూసి జ్వరం ఉంది అని అనుకోవడం సరైనది కాదు. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి బాడీ టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ అన్నది మానవ శరీరంలో రసాయన చర్యల మూలంగా పుట్టేటువంటి వేడి. దాన్ని బట్టి మనం జ్వరం ఉందని అనుకోకూడదు. జ్వరం ఉందా లేదా ఎలా నిర్ధారణ చేయడం ఎలా అంటే, థర్మామీటర్ తీసుకోవాలి. మనం కనీసం 2 సార్లు రికార్డ్ చేయబడి ఉంటుంది. ఉదయం 6 గంటలకు ఒకసారి మనం రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఒక్కసారి మనం

టెంపరేచర్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు మన శరీరంలో ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు గురవుతూ ఉంటుంది. ఆ ఉష్ణోగ్రతల మార్పును మనం జ్వరంగా భావించకూడదు. ఉదయం 6 గంటలప్పుడు మన శరీర ఉష్ణోగ్రత 36.6 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. అదే సాయంత్రం 37.2 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా శరీరంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు గురి కావడం అన్నది సహజంగా జరిగే చర్య. మనం సాయంత్రం పూట్ల ఒళ్ళు వెచ్చగా ఉన్నట్లు ఉండని అనుకోవడం అది జ్వర లక్షణం కాదు. మనం ఉందా లేదా నిర్ధారణ చేసుకోవాలి అంటే ఉదయం టెంపరేచర్ 36.6 డిగ్రీస్ కన్నా ఎక్కువగా ఉండాలి, సాయంత్రం వేళలో 37.2 డిగ్రీ సెంటీగ్రేడ్స్ కన్నా ఎక్కువగా ఉండాలి. ఈ విధంగా 2-3 సార్లు మనం రికార్డ్ చేసిన తర్వాత కూడా జ్వరం హెచ్చుగా అనిపిస్తే అప్పుడు జ్వరం ఉన్నట్టుగా భావించాలి. అంతేగాని ఒళ్ళు వెచ్చగా ఉన్నంత మాత్రం జ్వరంగా భావించకూడదు. ఇంకా కారణాలు, జ్వరానికి సంబంధించిన కారణాలు ఎన్నో రకాలు. మామూలుగా మనం అనుకున్నట్టు వ్యాధి కారకాలు ఎన్నో ఉన్నాయి. మన ప్రకృతిలో ఎన్నో వ్యాధి కారకాలు కలగజేస్తుంటాయి జ్వరాన్ని. ఉదాహరణకు వైరల్ ఫీవర్స్ అంటాం, బ్యాక్టీరియల్ ఫీవర్స్, ప్రోటోజోవల్ ఫీవర్స్, ఫంగల్ కాజెస్, ఎటిపికల్ బ్యాక్టీరియా కూడా, ఇన్ని రకాలుగా వ్యాధి కారకాలు జ్వరానికి కారణభూతాలు అవుతున్నాయి. జ్వరంలో రకాలున్నాయి. ఎన్ని రకాలు అంటే కంటిన్యూస్ ఫీవర్స్ అంటాం. అంటే కంటిన్యూస్ అంటే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమాత్రం తగ్గక, అంటే నార్మల్కి రాకుండా, సహజ స్థితికి రాకుండా బాడీ యొక్క ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడాన్ని మనం కంటిన్యూస్ ఫీవర్స్ అంటాం. ఇంటర్మిటెంట్ ఫీవర్ అనే ఒక రకం ఉంది. అంటే ఇది రోజులో కొన్ని గంటల పాటు ఉండి తీవ్రతగా ఉండి తగ్గిపోవడం, మళ్లీ కొన్ని గంటల తర్వాత తిరిగి రావడం, దీన్ని ఇంటర్మిటెంట్ ఫీవర్ అంటాం. ఇంకొక రకం ఉంది రెమిటెంట్ ఫీవర్ అని. ఆ రెమిటెంట్ ఫీవర్ ఏమిటంటే తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, అది కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల పాటు ఉండి తర్వాత తగ్గిపోయి మళ్లీ తిరిగి రావడం జరుగుతుంది. అంటే ఇన్ని రకాలుగా జ్వరం తన యొక్క వ్యక్తికృతం అవుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా లో గ్రేడ్ ఫీవర్ అంటాం, హై గ్రేడ్ ఫీవర్ అంటాం, ఫీవర్ విత్ చిల్స్ అండ్ రైగర్స్ అంటాం, ఫీవర్ వితౌట్ చిల్స్ అండ్ రైగర్స్. అంటే జ్వరం తన యొక్క రూపాన్ని వివిధ రూపాలుగా చూపించుకుంటూ ఉంటుంది. ఎందుకు ఈ విధంగా మనం దాని యొక్క మేనిఫెస్ట్ అవుతుందంటే వ్యాధి చేసే కారకాన్ని బట్టి జ్వరం యొక్క లక్షణం మారుతూ ఉంటుంది, దాని రకం మారుతూ ఉంటుంది. ఇంటర్మిటెంట్ ఫీవర్, సహజంగా మనం ఇంటర్మిటెంట్ ఫీవర్ అన్నది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు గాని, మలేరియా జబ్బులు ఉన్నప్పుడు గాని, లేదా న్యూమోనియా ఉన్నప్పుడు గాని రావడం జరుగుతూ ఉంటుంది. రెమిటెంట్ ఫీవర్స్ అన్నవి అంతర్గతంగా దాగి ఉన్నటువంటి మన కణాలకు క్యాన్సర్ వ్యాధి గాని, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అని కొన్ని రకాల జబ్బులు ఉన్నాయి, వాటి మూలంగా గాని రెమిటెంట్ ఫీవర్స్ అన్నది రావచ్చు. కంటిన్యూస్ ఫీవర్స్ అన్నది శరీరంలో ఒక జబ్బు దీర్ఘకాలికంగా మనలో ఉన్నప్పుడు, ఉదాహరణకు ట్యూబర్క్లోసిస్ అంటాం, ఇటువంటి జబ్బుల మూలంగా కంటిన్యూస్ ఫీవర్స్, అంటే ఉదయం లేచిన నుంచి మొదలుకొని సాయంత్రం వరకు లేదా రాత్రి వరకు ఒకే మోస్తరుగా ఒకే మోతాదులో జ్వరం ఉండడాన్ని మనం కంటిన్యూస్ ఫీవర్స్ అంటాం. ఈ జ్వరం దీర్ఘకాలం నుంచి ఉందా తక్కువ కాలం నుంచి ఉందా అంటాం. అంటే అక్యూట్ ఫీవర్స్, క్రానిక్ ఫీవర్స్. అక్యూట్ ఫీవర్స్ అంటే యూజువల్ గా 2-3 వీక్స్ లో వచ్చేటువంటి, తక్కువ కాల వ్యవధిలో వచ్చేటువంటి వాటిని అక్యూట్ ఫీవర్స్ అంటాం. దీర్ఘకాలికంగా 3 వారాలకు మించి ఉన్న జ్వరాలని మనం క్రానిక్ ఫీవర్స్ అంటాం. తక్కువ వ్యవధిలో ఉన్నటువంటి ఫీవర్స్ కు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కామన్ గా రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, అంటే ముక్కు సైనస్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ గాని, లేదా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ గాని, లేదా జాండీస్ సంబంధించిన హెపటైటిస్ అంటారు వాటిని, దానికి సంబంధించినటువంటి గాని, లేదా సింపుల్ వైరల్ ఫీవర్స్ కూడా అయి ఉండవచ్చు, లేదా మలేరియా అయి ఉండవచ్చు, లేదా సింపుల్ టైఫాయిడ్ అయి ఉండవచ్చు. ఇవన్నీ తక్కువ కాల వ్యవధిలో వచ్చేటువంటి ఫీవర్స్, వీటిని అక్యూట్ ఫీవర్స్ అంటాం. క్రానిక్ ఫీవర్స్ అంటే ఇవి కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల తరబాటు ఉండేవి. ఉదాహరణకు వ్యక్తి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అని అంటారు, అంటే రూమటాయిడ్ ఆర్థరైటిస్ గాని, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ అని గాని, లేదా లింఫోమాస్ గాని, ల్యూకీమియాస్ గాని, పల్మనరీ ట్యూబర్క్లోసిస్ గాని, ఇవన్నీ దీర్ఘకాలికంగా శరీరంలో మనకు జబ్బు కలిగించే రోగాలు. ఇవి ఉన్నప్పుడు 3 వీక్స్ కన్నా ఎక్కువ జ్వరం ఉంటుంది. వీటికి ఖచ్చితంగా పరీక్షల యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇంకొక రకం ఉంది, పియుఓ అంటారు, అంటే పైరిక్సీ ఆఫ్ అన్నోన్ ఆరిజన్. అంటే జ్వర తీవ్రత 3 వారాలకు మించి ఉండి ప్రతిరోజు జ్వరం వస్తూ, ప్రతిరోజు జ్వర యొక్క తీవ్రత 38.3 కన్నా ఎక్కువగా ఉంటూ, డిగ్రీ సెంటీగ్రేడ్స్ కన్నా ఎక్కువగా ఉంటూ 3 వారాలకు మించి ఉండి, కనీస పరీక్షలు చేసిన తర్వాత కూడా ఎటువంటి నిర్ధారణ రాకపోతే దాన్ని మనం పియుఓగా మనం భావించవచ్చు. పియుఓ అంటే పైరిక్సీ ఆఫ్ అన్నోన్ ఆరిజన్, అంటే కారణము తెలియని జ్వరంగా భావించి దానికి అవసరమైన పరీక్షలు చేస్తూ దానికి కారణం కనుగొల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి జ్వర నిర్ధారణ జరిగిన తర్వాత

0: తర్వాత జ్వరం ఉన్నట్టు మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏమైనా పరీక్షలకు ఆవశ్యకత ఉందా లేదా? సర్వసాధారణంగా వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు శరీరంలో ఎన్నో మార్పులు గురవుతుంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ మార్పుల్లో మనకు ఉష్ణం ఉన్నట్టు అనిపిస్తుంది, శరీరంలో వేడి పెరిగినట్టు అనిపిస్తుంది, పైన శరీరం తాకి చూస్తే జ్వరంలా అనిపిస్తుంది. కానీ ఉన్నది లేనిది మనం థర్మామీటర్ ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాత కొంతకాలం మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే వైరల్ ఫీవర్స్ అవి సెల్ఫ్ లిమిటింగ్, అంటే అవి కొన్ని రోజుల పాటు ఉండి వెళ్లిపోతాయి. వాతావరణ మార్పులో జరిగేటువంటి ఫీవర్స్, వాతావరణ మార్పులో వచ్చినప్పుడు వచ్చే ఫీవర్స్ తక్కువ వ్యవధిలో ఉండి వెళ్లిపోతుంటాయి, వాటిని వైరల్ ఫీవర్స్ అంటాం. ఈ వైరల్ ఫీవర్ వచ్చిన వ్యక్తికి ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, చిన్న జలుబులాగా రావడం, కళ్ళు మంట ఉంటాయి, అవి అవంతకవే ఉంటాయి, వెళ్లిపోతాయి. అంటే వీటిని సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్ అంటారు. వీటికి ప్రత్యేకించి వీటికి వైద్యం అక్కర్లేదు. ఇక మిగిలిన జ్వరాలు, ఇంతకుముందు చెప్పుకున్నట్టు దీర్ఘకాలిక జ్వరాలు ఖచ్చితంగా పరీక్షలు చాలా అవసరమవుతుంది. తక్కువ వ్యవధిలో ఉన్నటువంటి జ్వరాల కంటే అక్యూట్ ఫీవర్స్ కి కొన్ని పరిమితమైన పరీక్షలు అవసరమవుతాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి మలేరియా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాబల్యం ఉన్నటువంటి ప్రదేశాల నుంచి వ్యక్తికి ఖచ్చితంగా మలేరియా పరీక్ష చేయించాల్సిన అవసరం ఉంటుంది. సరైన జ్వరం సప్లై లేనటువంటి ప్రదేశాల్లో ఉన్న వ్యక్తికి టైఫాయిడ్ సంబంధించినటువంటి పరీక్షలు కొన్ని అవసరమవుతాయి. అదేవిధంగా హెపటైటిస్ సంబంధించినటువంటి, సపోజ్ వ్యక్తికి సరైన జలం అందకపోతే సరైన కలుషిత ఆహారం తీసుకున్నప్పుడు వాళ్ళకు హెపటైటిస్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయి. అంటే తక్కువ జ్వరాల, తక్కువ వ్యవధిలో వచ్చే జ్వరాలకు కూడా మనము కొన్ని పరిమితమైన పరీక్షలు చేయాల్సి ఉంటుంది. మనం జ్వరం ఉన్నది లేనిది అని థర్మామీటర్ ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాత జ్వర తీవ్రతను బట్టి మనం సరైన పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంది. ఆ పరీక్షల్లో రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, గల్ల పరీక్షలు, ఎక్స్రేసు, స్కానింగ్స్, ఇతరత్ర కొన్ని పరీక్షలు జ్వర యొక్క లక్షణాలను బట్టి, జ్వర రకాన్ని బట్టి మనం చేయించాల్సి ఉంటుంది. ఒక్కసారి జ్వరం నిర్ధారణ అయిన తర్వాత జ్వరం యొక్క కారణాన్ని బట్టి మనం వైద్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మనం దానికి సంబంధించినటువంటి వైద్యాన్ని గురించి ఆలోచిస్తే ప్రతి జ్వరము ఒక రోగం కాదు, అది ఒక రోగ లక్షణం మాత్రమే అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుదలను మనం జ్వరంగా భావిస్తుంటాం. ఆ జ్వరం అన్నది అది ఇంతకుముందు చెప్పుకున్నట్టు అది రోగ లక్షణం మాత్రమే, రోగం మాత్రం కాదు. అదేవిధంగా ప్రతి జ్వరానికి ఒక చిన్న కారణం ఉండి ఉంటుంది. ఆ కారణం ఏమిటి అని కనుక్కునే దానికి మనం ఇంతకుముందు చెప్పినట్టు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. జ్వరం వచ్చిన వెంటనే దగ్గర ఉన్న ఒక మెడికల్ షాపుకు వెళ్లడము, లేదా తెలియని ఏమీ తెలియని ఒక వైద్యం దగ్గరకు వెళ్లి వాళ్ళ దగ్గర వైద్యం తీసుకోవడం అన్నది సరైనది కాదు. ఎందుకంటే కారణం లేకుండా 4 మాత్రలు వేసుకుని జ్వరం తగ్గిన తర్వాత తగ్గిపోయింది అనుకోవడం సరైన విషయం కాదు. ఎందుకంటే కారణం లేని విధంగా మనం మాత్రలు వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ జ్వరం యొక్క తన తీవ్రతను పెంచుకుని చివరికి ప్రమాద స్థాయిలో మనిషిని తీసుకెళ్లేందుకు కారణమవుతుంది. అదేవిధంగా సరైన వాతావరణం అవసరం. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి సరైన వాతావరణం, హెల్తీ అట్మాస్ఫియర్, అంటే ఆరోగ్యకరమైన వాతావరణంలో మనం జీవనం సాగించాల్సి ఉండొచ్చు.
1: ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన వివిధ రకాల జ్వరాలు నివారణ మార్గాలు డాక్టర్ భీమసేనాచారి గారు అందించిన వివరాలు విన్నారు.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
1: హేమావతి ప్రభాత సంచికలు ఇప్పుడు విందాం. రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ.

0: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం. సమర్పణ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి.
1: వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ.
2: రచన శ్రీ ఏ

రేడియోలో సినిమా పాటలు వినడం పరిపాటి, కానీ సినిమాల్లో రేడియో పాటల సన్నివేశాలంటే మాత్రం కొంచెం ఆలోచన, మరికొంచెం ఆసక్తి కలుగుతుంది. సోషల్ మీడియా

ఒక 60 సంవత్సరాల వెనక్కి వెళ్ళి చూస్తే నాటి సమాజంలో రేడియోకి ఉన్న ప్రాముఖ్యత, గౌరవం తెలుస్తుంది. రేడియో నేటి తరానికి పరిచయం లేని వస్తువేమో, నిన్నటి తరానికి ఒక నేస్తం, మొన్నటి తరానికి ఓ మార్గదర్శి. వెండితెర పాటల్ని శ్రోతల చెంతకు చేర్చే సాధనం అప్పట్లో రేడియో మాత్రమే. అలనాటి సినిమాలలో కథాపరంగా రేడియోలో పాటలు పాడే సన్నివేశాలను చేర్చేవారు. వెండితెరపై ఆకాశవాణికి అందలం దక్కింది. లెక్కకు మించి చిత్రాలలో రేడియో చుట్టూ పాటలు సన్నివేశాలు అల్లుకునేవాళ్లు సినీ దర్శకులు. ఆ సీన్లు ప్రేక్షకులు కన్నార్పకుండా చూసేవారు. ఆ పాటల గురించి కథలుగా చెప్పుకునేవాళ్లు. వెండితెరపై మెరిసిన ఆకాశవాణి వెలుగురేఖల్ని గుర్తు చేసుకోవడం అంటే కాలయంత్రంలో ఒక్కసారి వెనక్కి వెళ్లి రావడమే. ఎందుకు ఆలస్యం? ఏ ఆకాశవాణి హై అబ్సునియే ఔర్ పడియే.

భారతీయ చలనచిత్రాలు, ప్రత్యేకించి టాకీ సినిమాల ఆరంభం నుంచే వెండితెరకు రేడియోకు అవినాభావ సంబంధం ఉందని పరిశీలనలో తెలుస్తుంది. దేశంలో టాకీలకు ముందే రేడియో ప్రసారాలు అంటే 1927లో మొదలైనప్పటికీ ఆలిండియా రేడియో పేరుతో అధికారికంగా శ్రోతలకు చేరింది 1936 జూన్ 8వ తేదీన. తరువాత 1956లో ఆకాశవాణి అనే పేరును స్వీకరించింది. తొలి టాకీ చిత్రం ఆలం ఆరాలు రేడియో ప్రస్తావన ఉన్నట్టు ఆ సినిమా చూసిన ఆనాటితరం చెబుతూ ఉంటారు. ఆ రోజుల్లో రేడియో కళాకారులకు చాలా విలువ ఉండేది. ఒక విధంగా ఆకాశవాణి ఆడిషన్స్లో నెగ్గిన వారికి సినిమాల్లో అవకాశాలు లభించేవన్నది చారిత్రక సత్యం. సినిమాల్లో కూడా కథలో భాగంగా రేడియో సన్నివేశాలు అనివార్యంగా ఉండేవి. ఎన్నెన్నో సినిమాల్లో రేడియో కీలకంగా కనిపిస్తూ ఉండేది. ముందుగా హిందీ సినిమాలకు సంబంధించి

నుంచి చూస్తే ఎన్నో ఆపాత మధురాలతో కూడిన అద్భుత సన్నివేశాలు ఆకాశవాణితో పెనవేసుకుని కనిపిస్తాయి. 1960లో వచ్చిన అనురాధ చిత్రం ప్రారంభంలోనే ఒక రేడియో సెట్టును చూపిస్తారు. వెంటనే ఒక అనౌన్స్మెంట్ కూడా వినబడుతుంది. అలాగే 1973లో వచ్చిన అభిమాన్ చిత్రం కోసం లతా మంగేష్కర్ పాడిన పియా బెనా గీతం ఎంతో ప్రాచుర్యం పొందింది. 1977లో వచ్చిన అనురోధ్ చిత్రంలో సూపర్ హిట్ పాటను రేడియో స్టేషన్లో హీరో రాజేష్ ఖన్నా పాడుతున్నట్టుగా చిత్రీకరించారు. 1979లో వచ్చిన జుర్మానా చిత్రంలో ఓ పాటను రేడియో స్టేషన్లో అభినేత్రి రాఖీ రికార్డింగ్లో పాల్గొని ఆలపించినట్టుగా చిత్రీకరించారు. ఇంకా తెలుగు సినిమాల్లోనూ అప్పుడప్పుడు రేడియో ముఖ్య పాత్ర పోషిస్తూ కనిపించింది. 1960-80 మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఆకాశవాణికి అగ్రతాంబూలం ఇచ్చినట్టు కనిపిస్తుంది. కథాపరంగా గాయని లేక గాయకుడు రేడియో స్టేషన్లో పాటలు పాడే సన్నివేశాలు

1938లో మాలపిల్ల చిత్రంలో రేడియో పాటల ప్రస్తావన కనిపిస్తుంది. ఇందులో హీరో హీరోయిన్ కలకత్తా యందు ఓ సందర్భంలో రేడియోలోంచి హమీర్ కళ్యాణి రాగంలో వినబడే హిందుస్థానీ సంగీతాన్ని వారు

కాఫీ సేవిస్తూ వింటూ ఉంటారు. 1955లో వచ్చిన చరణదాసి చిత్రంలో శాంతి లేదు జీవికి అనే పాట మాధవపెద్ది సత్యం గాత్రంలో వినబడుతుంది. ఈ పాటను రేడియో స్టూడియోలో పాడించినప్పటికీ పాడే గాయకుడు కనిపించడు. రేడియో సెట్టు మాత్రమే చూపించారు దర్శకుడు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, సావిత్రి రేడియోలో వచ్చే ఆ పాటను వింటూ ఉంటారు. అలాగే 1960లో వచ్చిన చివరికి మిగిలేది చిత్రంలో మల్లాది రాసిన గీతాన్ని నూతన గాయని సుందన రేడియో స్టేషన్ రికార్డింగ్లో పాడుతుంది. బాలయ్య, కాంతారావు తదితరులు ఆ పాటను శ్రద్ధగా వింటూ కనిపిస్తారు. వెలుగు నీడలు చిత్రంలోని అత్యంత ప్రజాదరణ పొందిన గీతం కలకానిది విలువైనది. పెన్యాల నాగేశ్వరరావు గారి సంగీతంలో ఘంటసాల భావగర్భితంగా ఆలపించగా తెరపై అక్కినేని నాగేశ్వరరావు రేడియో స్టూడియోలో గాయకుడిగా అభినయించాడు. ఈ సన్నివేశంలో పెన్యాల వారు సంగీత దర్శకునిగా పాల్గొని ఆర్కెస్ట్రా నిర్వహించడం విశేషం. నిరాశ నిస్పృహలతో ఉన్నవారికి బతుకు పట్ల ఆశ కలిగించే స్ఫూర్తివంతమైన ఈ గీతాన్ని శ్రీశ్రీ రాశారు. రేడియోలో ఆ పాట వస్తున్నప్పుడు జగ్గయ్య, సావిత్రి వింటూ ఉంటారు.

1963లో వచ్చిన పెంపుడు కూతురు చిత్రంలోని నాయక రేడియో గాయని. ఆమె రేడియోలో పాడుతూ ఉంటే హీరో హర్నాథ్ గారు రేడియోలో పాట వింటూ మైమరచిపోతూ ఉంటాడు. ఎంతో ప్రజాదరణ పొందిన దేవులపల్లి వారి గీతం ఇది మల్లెల వేళయని. ఈ పాట సుఖదుఖాలు చిత్రం కోసం ఎస్పి కోదండపాణి స్వరపరిచారు. సుశీలమ్మ ఆపాత మధురంగా ఆలపించి గాన కోకిల అనిపించుకున్నారు. తెరపై వాణిశ్రీ రేడియోలో ఈ పాటను అభినయించగా ఎస్వి రంగారావు, చంద్రమోహన్, హర్నాథ్, రాజశ్రీ రేడియో సెట్ల ముందు కూర్చొని తదేకంగా వింటూ ఉంటారు.

జీవితరంగం చిత్రంలో సాలూరి రాజేశ్వరరావు గారు కళ్యాణి రాగంలో స్వరపరిచిన ఈ పాటను గాయని రేడియో స్టేషన్లో మధురంగా పాడుతుంది. ఈ పాటను చిత్రంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులైన గుమ్మడి, సావిత్రి తదితర కుటుంబ సభ్యులు రేడియో సెట్టు ద్వారా ఆనందంగా వింటూ ఉంటారు. పాట ప్రసారం కావడానికి ముందు సినిమాలో గుమ్మడి మూడో కూతురుగా నటించిన జయసుధ రేడియోను ఆన్ చేసి స్టేషన్ను ట్యూన్ చేస్తుంది. సుశీల పాడిన ఈ పాట ఆ రోజుల్లో రేడియోలో మార్మోగింది. 1976లో వచ్చిన అల్లుడొచ్చాడు సినిమాలోని పాటను ఆత్రేయ రాయగా టి చలపతిరావు, సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. హీరో రామకృష్ణపై చిత్రించిన పాట ఇది. ఆయన పాట పాడుతూ ఉంటే కాలేజీ హాస్టల్ ప్రభ, జయసుధ తదితరులు రేడియోలో వింటూ సంబరపడిపోతూ ఉంటారు.

0: అలాగే 1980లోని చుక్కల్లో చంద్రుడు చిత్రంలో నటి జయ గాయకురాలి పాత్ర పోషించింది. పరిస్థితుల ప్రభావం వల్ల బిడ్డను కోల్పోయి పాటలు పాడుతూ ఉంటుంది. ఆమె గానాన్ని విన్న ఒక పెద్ద మనిషి కూతురుగా చేరదీసి రేడియో అవకాశాలు ఇప్పిస్తాడు. తొలిసారి రామమధుర నామం అని పాడుతుంది. ఈ పాటను విన్న తదుపరి రంగస్థల నాటక ప్రయోక్తులు, సినీ నిర్మాతలు ఆమెకు మరిన్ని అవకాశాలిస్తారు. ఇలా ఎన్నో సినిమాల్లో రేడియో సన్నివేశాలు రక్తి కట్టాయి. ఈ విధంగా వెండితెరపై వెలిగిన ఆకాశవాణి మన రేడియో. ఆధునిక కాలంలో తెలుగు చిత్రాలలో రేడియో ఆనవాలు లేకుండా పోయింది. ఈనాటికి అడపా తడపా రేడియోకి సంబంధించిన సినిమాలు ఏదో ఒక భాషలో వస్తూనే ఉన్నాయి. మొబైల్ యాప్స్ కారణంగా రేడియోలను ఎవరూ కొనడం లేదు, కొనలేము కూడాను. కారణం, ఇప్పుడు రేడియో సెట్ల తయారీ దాదాపు నిలిచిపోయింది. నేటి సినిమాల్లో రేడియో గాన సన్నివేశాలు లేకున్నా రేడియో మాత్రం సినిమా పాటలను ప్రసారం చేస్తూ అసంఖ్యాక శ్రోతలను అలరిస్తూనే ఉన్నది.
1: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం విన్నారు.

0: రసాని కొంచెం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సహకారం శ్రీమతి పి అనురాధ.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సుందరి సుబ్బారావు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విందాం.

పాట విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 11వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరాయితన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 11వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 2968990 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్

5554 ఫోన్ నంబర్లు మరోసారి 2255 33, మరో నంబర్ 2968 90, ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు.

ఇంతటితో ఇవాళ్టి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Welcome back. You're listening to the Morning News. Indian Embassy in Muscat, Oman, has confirmed the rescue of all 24 Indian seafarers aboard MT Merivex after a fire incident south of the Strait of Hormuz. The embassy also thanked the Omani authorities for their swift response. Earlier yesterday, during an interministerial briefing, the spokesperson of the Ministry of Ports, Shipping and Waterways, Upesh Kumar Sharma, said a fire was reported at around 1:30 p.m. Mr. Sharma said, based on the preliminary information received, all Indian seafarers are presently safe. He further informed that whether the ship was hit by a projectile is still being verified. Iran and Israel have announced to halt attacks against each other. The announcement was initially made by US President Donald Trump, who said in a post on Truth Social that both sides are looking to do an immediate ceasefire and final negotiations on peace are proceeding. He, however, cautioned that the process could still be affected by what he described as ignorance or stupidity. Mr. Trump also made it clear that the blockade will remain fully in force until a final agreement is reached. Israeli Prime Minister Benjamin Netanyahu also said in a statement that their defense forces are holding attacks against Iran. However, Mr. Netanyahu warned that if Tehran makes the mistake of resuming attacks, Israel will respond with overwhelming force. India has deeply regretted the renewed attacks in West Asia as Israel and Iran traded fresh missile attacks today, triggering escalation in the region and jeopardizing the ceasefire. India has called on all parties to immediately de-escalate tensions and ensure that civilians are not harmed. In a statement, the External Affairs Ministry also appealed to conclude ongoing negotiations for a diplomatic solution so that peace and stability can return to the region. The Indian Embassy in Iran has also advised Indian nationals to avoid any travel to Iran in view of the recent developments in the region. In the United States, a federal judge has ruled that the fee of $1 lakh for H-1B applications imposed by President Donald Trump was unlawful. U.S. District Court Judge Leo Sorokin in Boston, Massachusetts, said in a ruling that the policy imposes a tax on H-1B petitions without the requisite delegation by the Congress, a report from our correspondent.
1: U.S.-based Indian diaspora advocacy groups have welcomed the federal court's decision, contending that it was appropriate for preserving U.S. competitive edge in innovation and entrepreneurship. Chief of Policy and Strategy at the Foundation for India and Indian Diaspora Studies, Khande Rao Khan, said the court's decision restores predictability and fairness to the employment-based immigration system. Executive Director of Indiaspora, Sanjeev Joshipura, said all stakeholders connected with H-1B visas will have a sigh of relief after the court order. The H-1B program is one of the most sought after U.S. work visas that allows American companies to hire skilled global talent. Trump's order proposing a $1 lakh annual fee per H-1B worker left many uncertain about visa reforms and new requirements. Chirag Jha, Akashwani News, Delhi.
0: In men's cricket, India A will take on Sri Lanka A in the opening match of Tri-Nation A series at the Rangiri Dambulla International Stadium in Sri Lanka this morning. The match will begin at 10 a.m. Indian time. Tilak Verma-led men in blue will be up against host Sri Lanka and Afghanistan in the triangular contest. India A will face Afghanistan A at the same venue on Thursday. All the matches will be played in Dambulla, with the final match scheduled on 21st of this month. And now for a look at today's newspapers. It's over to Renu Kataria.
2: Thank you, Sarabjit. Garib Kalyan at heart of governance, says PM Modi, as NDA marks 12 years, is a front page headline in The Statesman. Crisis deepens for Mamata as her Lok Sabha team breaks. Rebel TMC MPs reach out to BJP, writes the Indian Express. Israel-Iran trade strikes may revive full-scale war in region. Government tells all Indians to leave Iran immediately, writes the Asian Age. India sees surprise current account surplus in January to March. Strong services receipts, higher remittances offset war disruptions, leads the Financial Express. Giving impetus to the digital modernization push in Indian Railways, Waitlist gets a crystal ball, Railways to unveil AI tool to predict ticket confirmations, says the pioneer. As Delhi battles extreme heat and rising fire incidents, surge in fire incidents linked to overloaded electrical systems, writes the Delhi Tribune. The Statesman on its editorial page writes, for years, India's electric vehicle debate was driven largely by environmental concerns, yet the strongest argument for electrification may be India's enduring vulnerability to imported oils. And finally, consensual premarital relationships, no stain on character, SC orders, man's appointment as cop, informs the Hindustan Times. And with that, it's back to you, Sarabjeet.
0: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Union Home Minister Amit Shah to launch land port management system in New Delhi today. 5-day BRICS Agriculture Ministers meeting to begin today in Indore, Madhya Pradesh. Indian Embassy in Muscat confirms rescue of all 24 Indian seafarers aboard MT Merivex after fire incident south of Strait of Hormuz. Iran and Israel announce halt in attacks against each other but warn of retaliation if ceasefire breached again. U.S. federal court strikes down President Donald Trump's $1 lakh H-1B visa fee. And in men's cricket, India A to take on Sri Lanka A in opening match of Tri-Nation Series at Dambulla this morning. And with that, we end the morning news. Have a nice day.
3: Akashvani. పశ్చిమ గోదావరి జిల్లా సమాచారాలకి వింటారు. రచన శ్రీ ఐ సుబ్బారావు.
4: పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా May 5th పశ్చిమ గోదావరి జిల్లా అంతటా మొక్కలు నాటి, సీడ్ బాల్స్ వినియోగం, సైకిల్ ర్యాలీలు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భీమవరంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తన మాతృమూర్తి పేరిట మొక్క నాటారు. మంత్రి ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్పై కార్యక్రమాలలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలోను, నెగ్గిపూడిలలో ఆచంట శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ నెగ్గిపూడిలో మొక్కలు నాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ది పథకాల విజయాలను ప్రజలకు వివరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. భీమవరంలో June 2nd పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా ఎంతో బలోపేతమవుతోందన్నారు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ది సాధించేలా అనేక సంస్కరణలు అమలు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న డయాలసిస్ కేంద్రం పనులను శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 8 డయాలసిస్ యూనిట్లను, 8 పడకలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 46 కోట్ల రూపాయలతో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ది చేయనున్నట్లు వివరించారు. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు బ్రాడీపేట వద్ద నిర్దవోలు నర్సాపురం ప్రధాన కాలువపై సుమారు 13 కోట్ల రూపాయలతో చేపట్టిన డబుల్ లైన్ బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం 100 పడకల ఆసుపత్రి ఆధునీకరణ పనులు, పంపుల చెరువు వద్ద జరుగుతున్న పనులు, ఓపెన్ థియేటర్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రామానాయుడు అధికారులతో మాట్లాడుతూ, ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసినందున వంతెన నిర్మాణ పనుల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేయాలన్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం జగ్గన్నపేటలలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రతిపాదిత ప్రాంతాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు May 21st పరిశీలించారు. చెన్నై ప్రాంతీయ కార్యాలయం నుంచి వచ్చిన 6 సభ్యులతో కూడిన బృందం విమానాశ్రయం ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించింది. జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్య నియంత్రణపై అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఆక్వా చెరువుల నుండి విడుదలయ్యే వ్యర్థ జలాలను డ్రెయిన్లు, కాలువలు, సహజ నీటి వనరుల్లోకి వదలకుండా నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎవరైనా కాలుష్యానికి కారణమైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని రొయ్యల ఫీలింగ్ షెడ్లు, ఆక్వా యూనిట్లను ప్రత్యేకంగా తనిఖీ చేసి వ్యర్థ జలాలను శుద్ధి చేసి విడుదల చేస్తున్నారా లేదా నేరుగా వదులుతున్నారా అనే అంశాలను పరిశీలించాలన్నారు. అంతర్జాతీయ

0: యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరంలో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రతి వ్యక్తికి యోగాను చేరువ చేయాలన్నారు. జూన్ 21 జిల్లా కేంద్రం భీమవరంలో 1000 మందితో భారీ యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక సవరణ కార్యక్రమం SIR ను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి వ్యక్తి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. దీంతో పాటు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. దేశ భద్రత వ్యవస్థలో డ్రోన్ల వినియోగం కీలకంగా మారనుందని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. నర్సాపురం మండలం పెదమైన వాణిలంకలోని డిజిటల్ శిక్షణా కేంద్రం దేశ రక్షణ దళాలు ఆధునీకరణలో భాగంగా సైనిక సిబ్బందికి డ్రోన్ సాంకేతికతపై 10 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సాహం సహకారంతో నిర్వహించిన శిక్షణలో భారత త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. రచన ఇలపకుర్తి సుబ్బారావు, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా నారీ నారీ నడుమ మురారి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతానికి సంగీతం KV మహాదేవన్.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్. చిత్రం కోసం చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
4: చిక్కుకుంది.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. అశ్విని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతానికి సంగీతం ఎంఎం కీరవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రీవారి ముచ్చట్లు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిసిశీల పాడిన దాసు నారాయణరావు గీతం, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న పాట ప్రేమించు పెళ్ళాడు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతానికి సంగీతం ఇళయరాజా.

0: మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9 గంటలు. ఇప్పుడు విందాం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి అనంతపురం ఆకాశవాణి కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు అందిస్తున్న వివరాలు.
1: ఆంధ్రులు రాష్ట్ర రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లోనూ స్వాతంత్రోద్యమ కాలం నుండి నేటి వరకు ప్రముఖ స్థానాన్ని వహించి ఖ్యాతి గడించారు. తెలుగు తేజాన్ని చాటి చెప్పారు. గాంధీజీ అనుచరులుగా ఆ జాతీయోద్యమ రథసారథికి తోడ్పడ్డారు. స్వాతంత్రానంతరం రాష్ట్ర నాయకత్వంలోనూ దేశ నాయకత్వంలోనూ ప్రధాన స్థానాలను అలంకరించారు. తమ రాజనీతిజ్ఞతతో ప్రపంచ ప్రఖ్యాతి గడించి దేశ భవితవ్యాన్ని తీర్చిదిద్దారు. ప్రజాస్వామ్య యంత్రాంగంలో అగ్రస్థానాన్ని అధిష్ఠించారు. రాష్ట్రపతులుగా 4 రాష్ట్రపతి నిలయంలో పరిపాలన సాగించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, హైదరాబాద్కు చెందిన డాక్టర్ జకీర్ హుస్సేన్, వివి గిరి, నీలం సంజీవ్ రెడ్డి ప్రధానమంత్రిగా 5 పాలన సాగించారు పివి నరసింహారావు గారు. రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఎందరో సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించారు. ఎన్జి రంగ, తెన్నేటి విశ్వనాథం వంటి ప్రముఖులు ప్రతిపక్ష స్థానాలకు పేరు తెచ్చిపెట్టారు. ఆయా ప్రముఖుల కంఠస్వరాలను ఆకాశవాణి విజయవాడ కేంద్రం ధ్వనిముద్రితం చేసి భద్రపరిచింది. ఆర్కైవ్స్లో లభ్యమైన ప్రముఖ రాజకీయ నాయకుల కంఠస్వరాలు ఆధారంగా ఈ తెలుగు తేజంలో వారి జీవనరేఖలు ధారావాహికంగా ప్రసారం కాబోతున్నాయి. ముందుగా టంగుటూరి ప్రకాశం పంతులు గారిని గురించి తెలుసుకుందాం. ఆ తరం రాజకీయ నాయకులను స్మరించుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసి నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడిన మేరు నగధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు గుర్తుకు వస్తారు. రండిరా, ఇదే కాల్చుకోండిరా అని గుండెనిచ్చి నిలిచిన మహోద్దాతమూర్తి మన కనుల ముందు ప్రత్యక్షమవుతాడు. స్వరాజ్య పత్రిక నడపటం కోసం తన సంపాదన సర్వస్వం సమర్పించిన విరాణ్మూర్తి ఆయన. స్వరాజ్య సమరంలో ఆనాటి తరం రాజకీయ నాయకులలో ప్రకాశం అగ్రశ్రేణిలో నిలుస్తారు. 1953 అక్టోబరులో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలను భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేశారు. కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రకాశాన్ని ఎంపిక చేశారు. అప్పుడు ప్రకాశం ఏ పార్టీకి చెందిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా కాదు. అయినా ఆయనపై ఉన్న గౌరవంతో నెహ్రూ ఆయనను శాసనసభ నాయకునిగా ఎన్నిక చేయించారు. తర్వాత ప్రధాని అయిన శ్రీమతి ఇందిరాగాంధీ ప్రకాశం గుణగణాలను ప్రశంసిస్తూ ఆధునికాంధ్ర పిత అని ఆయనను అభివర్ణించారు. అది అక్షర సత్యం. ఆధునికాంధ్ర రాజకీయ చరిత్రలో ప్రకాశానికి సముచిత స్థానం ఉంది. 1957 మేలో కాలధర్మం చెందిన ఆయన స్ఫూర్తి అలానే నిలిచిపోయింది. 13 మాత్రమే అయినా ముఖ్యమంత్రిగా ఆయన 14 నీటిపారుదల ప్రాజెక్టులను మంజూరు చేశారు. కర్నూలు రాజధానిగా, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1953-55 మధ్యకాలంలో 13 ఆయన రాష్ట్ర భవితవ్యాన్ని తీర్చిదిద్దారు. రాష్ట్రం ఏర్పడ్డ

తొలినాళ్లలో క్లిష్ట సమస్యల్ని అధిగమించి అధికార యంత్రాంగాన్ని పురోగతి వైపు దృష్టి మళ్లింపజేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థాపన ఆయన సంకల్పం. కృష్ణానదిపై ఆయన కట్టించినటువంటి ప్రకాశం బ్యారేజీ ఆయన కీర్తికి నిలువెత్తు స్థూపం. ప్రకాశం రాజకీయ జీవితం బారిస్టర్ చదువుకునే రోజుల్లోనే ప్రారంభమైంది. దాదాబాయి నవరోజీ, రమేష్ చంద్ర దత్ వంటి వారితో పరిచయాలు పెంచుకున్నారు. మద్రాసులో బెంగాలీ నాయకుడైన బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాన్ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ ప్రముఖులు. ఆ సభలకు ఒకరోజు అధ్యక్షుడే లభించలేదు. సభా నిర్వాహకుల కోరిక మేరకు యువ ప్రకాశం అధ్యక్ష స్థానాన్ని అలంకరించి ఉద్యమం చేసే ఇలాంటి సభలకు అధ్యక్షత వహిస్తే బారిస్టరీ చదువుకు అడ్డు వస్తుందని మిత్రులు సలహా చెప్పినా అలంకరించారు. కానీ ప్రకాశం వారి మాటలు లెక్కించలేదు. అలాంటి విషయాలు ఆయన ఆత్మకథ జీవితయాత్రలో ఎన్నో మనకు గుర్తింపు వస్తాయి. అనిబిసెంట్ స్థాపించిన అఖిల భారత హోంరూల్ లీగ్ ప్రకాశాన్ని బాగా ఆకర్షించింది. 1916లో సత్యాగ్రహ ప్రమాణం చేశారాయన. 1918లో అనిబిసెంట్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సభలకు హాజరయ్యారు. 1906లో బారిస్టర్ పరీక్షల్లో నెగ్గి మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1921లో 15 సంవత్సరాల మంచి ప్రాక్టీసును వదులుకొని కాంగ్రెస్ నియమావళిని అనుసరించి కార్యకర్తగా చేరారు. స్వాతంత్ర సముపార్జనకు నడుం కట్టారు. ఆ రోజుల్లో నెలకు 6-7 వేల రూపాయల సంపాదన వదులుకొని దేశసేవకు ఉపక్రమించారు. మద్రాస్ నగరంలో న్యాయవాద వృత్తిని స్వచ్ఛందంగా వదులుకున్న వారిలో ప్రకాశం ప్రప్రథములు. ఆ సంవత్సరమే సి రాజగోపాలాచారితో పరిచయం ఏర్పడింది. రాజాజీ ప్రోత్సాహంతో కాశీనాథుని నాగేశ్వరరావు సహకారంతో ప్రకాశం స్వరాజ్య పత్రికను స్థాపించారు. హేమాహేమీల మధ్య మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ చేయడం ఒక సాహసమే. అయినా ప్రకాశం అదొక సవాలుగా స్వీకరించారు. అప్పిలేట్ సైడ్లో, సివిల్ క్రిమినల్ కేసుల్లో ఆయనకు మంచి పేరు వచ్చింది. చాలామంది జడ్జీలతో మాట పట్టింపు వచ్చింది. ఆత్మగౌరవంతో తన వాదనను వినిపించి వారిని మెప్పించేవారు. లా టైమ్స్ అనే పత్రికకు కొంతకాలం సంపాదకులుగా వ్యవహరించారు. ఆ పత్రికలో ఒకసారి ధైర్యంగా ఇలా వ్రాశారు, దిస్ జడ్జ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ డిజానెస్టీ. అలా వ్రాసి జడ్జీలు సక్రమ మార్గంలో నడుచుకునేలా చూశారు. రోజుకు 1000 రూపాయల దాకా ఫీజు వసూలు చేసే రోజులవి. ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో ఇంగ్లండ్లో ప్రివీ కౌన్సిల్ ఎదుట వాదించేందుకు 2 మార్లు వెళ్లారు. ఆ సందర్భంలోనే గాంధీజీతో తొలి పరిచయం ఏర్పడింది. ప్రకాశం తన మేనమామల ఇంట్లో 1872 ఆగస్టులో ఇప్పటి ప్రకాశం జిల్లా కనపర్తి గ్రామంలో జన్మించారు. తండ్రి గోపాలకృష్ణయ్య వల్లూరులో వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. తండ్రి ఉద్యోగరీత్యా నాయుడుపేట చేరారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలలో ప్రకాశం ఇంగ్లీష్ చదువు మొదలెట్టారు. అల్లరి పనులకు ఆటపట్టయ్యారు. ప్రకాశానికి 12వ ఏట తండ్రి పరంపదించారు. పిల్లల చదువుల కోసం తల్లి ఒంగోలు చేరింది. యువకుడుగా ప్రకాశం నాటకాల్లో వేషాలు వేశారు. హనుమంతనాయుడు గారి ప్రాపకం లభించింది. నాయుడు గారితో రాజమహేంద్రి వెళ్ళాడు ప్రకాశం. చదువు గాడి తప్పింది. పట్టుదలతో తర్వాత మెట్రికులేషన్, ఆ పై చదువులు పూర్తి చేశారు. 1890లో మేనకోడలు హనుమాయమ్మతో వివాహమైంది. నాటకాలాడటం, రౌడీలతో ఘర్షణ ఆయన జీవితంలో తప్పలేదు. రాజమహేంద్రవరానికి ప్రకాశానికి అవినాభావ సంబంధం. రాజమండ్రిలో ప్రకాశం న్యాయవాదిగా నిలదొక్కున్నారు. అక్కడ మున్సిపాలిటీ అతి పురాతనమైంది. మున్సిపల్ రాజకీయాల్లో ప్రకాశం తలదూర్చారు. ఆయన స్వతంత్ర ప్రవృత్తి, నిష్కపటత్వం రాజకీయాలకు అసలే తగవు. 1899లో 4వ వార్డు మెంబర్ అయ్యారు. 1910వ సంవత్సరంలో మున్సిపల్ చైర్మన్ అయ్యారు. అప్పుడు ఆయన వయస్సు 28 సంవత్సరాలు. హైకోర్టు ప్లీడర్ స్వామినాథన్ సలహా మేరకు బారిస్టర్ చదువుకు ఇంగ్లండ్ ప్రకాశం ప్రయాణమయ్యారు. మధ్య మాంసాలు ముట్టుకోబనిని తల్లికి ప్రమాణం చేశారు. లండన్లో ఉండగా రాజకీయాల ప్రభావం ఆయనపై పడింది. లండన్ వెళ్లిన 3 నెలలకు మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. 2వ టర్మ్ చదువుకు లండన్ వెళ్ళినప్పుడు ఇంగ్లండ్లో కోర్టులు పనిచేసే విధానాన్ని శ్రద్ధాసక్తులతో పరిశీలించారు. అప్పుడు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో సిఆర్ రెడ్డి గారు చదువుతున్నారు. ఇద్దరికీ బాగా పరిచయం ఏర్పడింది.
1906 చివరిలో

0: తో ప్రకాశం స్వదేశానికి తిరిగి వచ్చారు. మద్రాసులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అది ఆయన జీవితంలో ఒక నూతన ఘట్టం. 1929 సైమన్ కమిషన్ మద్రాసు నగరానికి వచ్చింది. కాంగ్రెస్ వాలంటీర్లు ఆ కమిషన్ను బహిష్కరించాలనుకున్నారు. వేలాది ప్రజలు ఊరేగింపుగా వచ్చారు. సైనికులు అడ్డుపడి కాల్పులు జరిపారు. ఒక కార్యకర్త చనిపోయాడు. అతన్ని చూసి ప్రకాశం గుండె చూపి, "నన్ను కాల్చండి" అన్నారు. సైనికులు నిర్విణ్ణులయ్యారు. అంతటి మేరు నిగధీరుడు ఆయన. అందుకే ఆయన ఆంధ్రకేసరి. 1921 స్వాతంత్ర సముపార్జన ధ్యేయంగా ప్రకాశం లక్షల కొడది తాను గడిస్తున్న న్యాయవాద వృత్తిని వదిలివేశారు. ఆ సంవత్సరం డిసెంబర్లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు అహ్మదాబాదులో జరిగాయి. ఆ సమావేశాలలో పత్రిక వెలువరించాలని స్వరాజ్య అనే పత్రికను స్థాపించారు. గాంధీజీ ఈ పత్రిక విషయంగా ప్రకాశాన్ని బహుధా ప్రశంసించారు. గాంధీజీకి అత్యంత సన్నిహితులయ్యారు. స్వరాజ్య పత్రిక ఆంగ్లంలోనూ తరువాత తమిళ తెలుగు భాషల్లోనూ వెలువడి గొప్ప ప్రచార సాధనమైంది. 1937 జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పడిన భారత జాతీయ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులుగా ప్రకాశం పనిచేశారు. అప్పుడు ఆయన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఏర్పడిన రాజాజీ మంత్రివర్గంలో ప్రకాశం రెవెన్యూ మంత్రి. వివి గిరి, బెజవాడ గోపాలరెడ్డి ఆయనతో పాటు మంత్రులు. 1946 ఏప్రిల్లో ప్రకాశం ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అంతటి రాజకీయ చతురత అనుభవము ప్రకాశం పంతులు గారిది. నీలం సంజీవరెడ్డి గారు ఇలా అన్నారు వారి గురించి. ప్రకాశం గారితో పనిచేస్తే ఘనత, పంతులు గారి పాలనలో గల వేగం, బాధ్యత, ప్రజా సంక్షేమ కాంక్ష మరే ముఖ్యమంత్రులలోనూ చూడబోము అని నివాళులు అర్పించారు. అదుగో ప్రకాశం గారి వాణి.
1: మన దేశంలో హిమాలయ పర్వతాలు మొదలుకొని కన్యాకుమారి వరకును ఏ విధముగా దేశమంతటా మనుష్య రూపకముగా ఉన్నటువంటి మానవ కోటే కాకుండా పర్వత రూపకముగా ఉండేటటువంటి హిమాలయ పర్వతాలు మొదలుకొని అన్ని పర్వతాలు, అన్ని నదులు కూడా ఆ ఆత్మశక్తినే కనపరుస్తూ వచ్చాయి, కనపరుస్తూ ఉన్నవి. ఈ రోజున కూడా ఆ ఆత్మశక్తి బలం చేతనే మనమందరము ఇంత జయప్రదముగా 7 శత్రువును పంపించిన తర్వాత మనము సంవత్సరము సంతోషముగా పండుగలు చేసుకున్నట్టుగా చేసుకుంటూ ఉన్నాం. నేను కొద్ది సంవత్సరముల కిందట ఈ స్వతంత్రం మనం సంపాదించిన తర్వాతనే కాశ్మీర్ దేశంలోకి పోయి ఉంటుంది. ఆ కాశ్మీర్ దేశంలో హిమాలయ పర్వతాలన్నీ మంచు కొండల కింద మారిపోతాయి. అక్టోబరు మొదలుకొని డిసెంబర్ జనవరి నెలలు అంతా కూడా కొండలన్నీ కూడా ఒక చెట్టు అయినా ఒక మొక్క అయినా కనపడకుండా ఉండేటటువంటి మహాపర్వతాలన్నీ కూడా మంచుతో నిండిపోతాయి నవంబరు డిసెంబర్ మాసాలు. ఈ ప్రపంచంలో ఈ పోరాటంలో పనిచేసినందుకు నాకు అవకాశం కలిగిందని ఊరిక సంతోషించేంత మాత్రం చేతపోయేవాడిని కాను. ఈ సంతోషం ఇట్లా ఉంచు. ఈ పోరాటంలో శత్రువును సంహారం చేసి అహింసా తత్వ సిద్ధాంతం మీద శత్రువును పంపించేటటువంటి కార్యక్రమం మనం జరుపుతూ ఉండే కాలంలోనే మన దేశంలో ఉండేటటువంటి హిమాలయ పర్వతాల మీద

0: ఏ కొండ మీద కూడా ఏ మొక్క కానీ ఏ ఒక్క చెట్టు కానీ కనపడకుండా ఉండేటటువంటి కొండలన్నీ కూడా ఉండి కొండలన్నీ కూడా మంచుతో నిండిపోయిన వర్షం కురుస్తూ ఉండే కాలంలో నేను హిమవత్ పర్వతాల మీదకి ఎక్కిపోయినాను.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి అనంతపురం ఆకాశవాణి కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఇప్పుడు లలిత గీతాలు విందాం. ముందుగా ఈ మధుమాసంలోని సిహెచ్ కుసుమకుమారి గానం, మల్లవరపు విశ్వేశ్వరరావు సాహిత్యం, పాలగుమ్మి విశ్వనాథం సంగీతం.

తర్వాత ఆనోట ఆనోట విన్నాను. లలిత గీతం, గానం బి సుశీల బి సుబ్బలక్ష్మి, సాహిత్యం కొంపెల్ల శివరాం, సంగీతం కున్నక్కోడి వైద్యనాథన్.

ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం 101.7 మెగాహెర్ట్స్ పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:30. అభిలాష ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరుతున్న పాట ఖైదీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతానికి సంగీతం చక్రవర్తి. వీరి కోసం ఈ పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరంతా కోరుతున్న పాట మురళీకృష్ణ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి సంగీతం మాస్టర్ వేణు. వీరికోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ఈ ఉత్తరం అనంతపురం గుత్తి రోడ్ రాణినగర్ నుంచి కోరుతున్న శ్రోతలు బొజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు, వన్నమ్మ, హనుమంతప్ప, ఇంకా మూరిని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, మరుట్ల కరుణాకర్. వీరంతా కోరుతున్న పాట సూర్యచంద్ర చిత్రం కోసం రా సీతారాం, పి సుశీల పాడిన వేటూరి గీతం. సంగీతం రమేష్ నాయుడు. వీరికోసం ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుబుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
4: అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 11వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 11వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, చింటూ, సుమలత, ధరణి, భువన్, పవిత్ర, కార్తికేయ వీరంతా కోరుతున్న పాట బెబ్బులి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిసుశీల పాడిన వేటూరి గీతానికి సంగీతం జేవి రాఘవులు. వీరికోసం ఈ పాట

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి కోరుతున్న శ్రోతలు బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకి, భానుశ్రీ, బేబీ భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్న పాట శృంగార రాముడు చిత్రం కోసం. వాణి జయరాం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం కేవీ మహాదేవన్. వీరికోసం ఈ పాట.

0: మమతలకెందుకు మహళ్ళు కట్టేది.
1: కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం నుండి కోరుతున్న శ్రోతలు దొడ్ల దుర్గయ్య, లావణ్య, మీనా, అలాగే ఇదే పాట కావాలని కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్వని, ఆనంద్, మన్విత్, వీరంతా కోరుతున్న పాట అర్ధాంగి చిత్రం కోసం పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి సంగీతం టి చలపతిరావు. వీరికోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసు గుణ. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని నంద్యాల జిల్లా ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ తెలిపారు. నంద్యాల కలెక్టరేట్లో మంత్రి అధ్యక్షతన నిన్న వ్యవసాయం, ఉద్యానవనం, రక్షిత తాగునీరు, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ, సర్ తదితర కీలక అంశాలపై సమీక్ష సమావేశం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ప్రమాద ఘటన గురించి ఆరా తీసినట్లు తెలిపారు. ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం నేపథ్యంలో తిరుపతిలో ఈ రోజు జరగాల్సిన కూటమి పార్టీల సంక్షేమం సభ వాయిదా పడింది. జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట అధ్యక్షులు మాధవ్తో మాట్లాడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కార్యాలయం నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు నిన్నటితో ముగియగా ఈ రోజు నామినేషన్లను పరిశీలించనున్నారు. రాష్ట్రంలో 4 ఖాళీలకు జరుగుతున్న ఎన్నికలకు మొత్తం 4 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వీరిలో తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, జనసేన పార్టీ తరఫున లింగమనేని రమేష్ నామినేషన్లు దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మలేసియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, వ్యాపార సహకారాన్ని విస్తరించే అవకాశాలపై మలేసియా ప్రతినిధి బృందంతో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు నిన్న సమావేశమయ్యారు. విజయవాడలోని ఫెడరేషన్ కార్యాలయంలో నిన్న ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40-43 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, లేని పక్షంలో దశల వారీగా ఉద్యమం చేపడతామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు హెచ్చరించారు. విజయవాడలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం నిన్న జరిగింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. తిరిగి 11 గంటలకు వింటారు.

विविध भारती एफ एम 101.3। వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేస్వితో మనమున్నాము నవరస భరిత హరివిల్లులో. 10:05 కావస్తోంది, మరికొద్ది క్షణాల్లో వెల్ మరీ. సో చాలా మంది నాకు మెసేజెస్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా పంపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హాయ్ మ్యామ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు మనకి సౌజన్య గారు మంగళగిరి నుంచి. అండ్ భోగనందీశ్వర ఆలయం అంటూ ఇందాకటి ప్రశ్నకి రైట్ ఆన్సర్ పంపించారు అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి. హంపి లేపాక్షి అంటూ లక్ష్మి గారు ఫ్రమ్ గుంటూరు నుంచి, అయ్యో కాదండి. అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మనకి పంపించారు, మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది. జోరుగా హుషారు గారు చాలా రోజుల తర్వాత ఆధ్యాత్మిక సముద్రంలో విహరింపజేశారు, మంచి పాటలు వినిపిస్తున్నారు, వేసవి పన్నీటి జల్లుల్లాగా మనసుకి ఊరట కలిగింది అంటూ పంపించిన వారు వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. హలో, వెల్కమ్ టు హరివిల్లు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, పెడన్ జోగానందరావు కాలనీ నుంచి అప్పులరాజు గారు, జేఎస్వి గారు ఎలా ఉన్నారు, మీ బ్రాండ్ షో జోరుగా హుషారుగా అద్దిరింది బాయ్స్, వెల్కమ్ టు హరివిల్లు. థ్యాంక్ యూ సో మచ్ అండి, శుభోదయం మీకు కూడా. అండ్ నెక్స్ట్ జేఎస్వి గారు ఎలా ఉన్నారు, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. వీటితో పాటుగా మనకి సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు అప్పటి నుంచి అంటే నాటి కార్యక్రమాల నుంచి నేటి రేడియో కార్యక్రమాల వరకు బాలానందం అలాగే యువవాణి మకరందం అండ్ వీటితో పాటుగా కార్మికలో కేరింతలు అండ్ ఇలా ఇన్ని అద్భుతమైనటువంటి మాటలన్నీ కలిపి ఒక పెద్ద మెసేజ్ పెట్టారు సార్. ఇంత పెద్ద మెసేజ్ చదవగలిగే టైం అయితే లేదు, అన్నిదా భావించకండి. మీ అద్భుతమైనటువంటి మెసేజ్ కి అనంతమైనటువంటి అభిమానాన్ని అనతి పదాలతో అందిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ద బ్యూటిఫుల్ అండ్ స్వీట్ మెసేజ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గూగుల్లో వెతికినా దొరకని సమాచారం అందిస్తున్న జేఎస్వికి శుభోదయం, థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ గారు ఫ్రమ్ హిందూపూర్ నుంచి, ఎంఎస్ దుర్గారావు గారు గుడ్ మార్నింగ్ బాయ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అది మీకు కూడా. అనంతపురం నుంచి అనురాధ గారు భోగనందీశ్వర ఆలయం గురించి చాలా బాగుంది. వెల్, నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశానండి. సో వెల్, నేను కూడా ఆన్సర్ క్వశ్చన్ అడిగే టైం వచ్చింది, మీరు ఆన్సర్ పంపించే సమయం కూడా వచ్చింది. ఈ క్వశ్చన్ ఆన్సర్ల మధ్య ఉన్నటువంటి ఆ అభినాభావ సంబంధమే ఈనాటి మన నవరస భరిత హరివిల్లు అనమాట. సో ఈనాటి నా ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, ఆన్సర్స్ పంపించడానికి సిద్ధంగా ఉండండి. అశోక స్తంభం పోలినటువంటి ఇంకొక ప్రతిరూపాన్ని ఏ దేశంలో ఆవిష్కరించారు? యాజ్ ఇట్ ఈస్ గా అశోక స్తంభం లాగానే, అశోక పిల్లర్ లాగానే ఇంకొక దేశంలో ఈ స్తంభాన్ని పోలిన, పోలికలతో ఉన్న ఇంకొక స్తంభాన్ని ఏ దేశంలో ఆవిష్కరించారు? అశోక స్తంభాన్ని పోలిన ఇంకొక ప్రతిరూప స్తంభాన్ని ఏ దేశంలో ఆవిష్కరించారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488114 వాట్సాప్ చేస్తుండండి బాస్. సో క్వశ్చన్ గుర్తుంది కదా, అశోక పిల్లర్ లాగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉన్నటువంటి ఇంకొక పిల్లర్ ని ఇంకొక దేశంలో ఆవిష్కరించారు, అది ఎక్కడా? ఆన్సర్స్ తెలిస్తే పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక అద్భుతమైన పాట వచ్చేస్తుంది, స్టే ట్యూన్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: हर उड़ान से पहले एक फैसला होता है, हर फैसले से पहले एक सवाल, क्या मैं तैयार हूँ? अगर जवाब है हाँ, तो भारतीय वायुसेना आपका इंतजार कर रही है. AFCAT 1 of 2026 के आवेदन 10 नवंबर से 9 दिसंबर तक खुले हैं. अधिक जानकारी के लिए विजिट करें careerairforce.gov.in या afcat.edcil.go.in पर.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. వెల్, నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, అశోక స్తంభాన్ని పోలినటువంటి అలాంటి స్తంభమే ఇంకొక దేశంలో ఆవిష్కరించారు. సో మరి ఆ దేశం ఏంటి, ఎక్కడుంది? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 6624888114 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక పాట వచ్చేస్తుంది, స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ చంద్రలేఖ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. నవరస భరిత హరివిలో నేను అడిగిన క్వశ్చన్, అశోక స్తంభం పోలిన ఇంకొక స్తంభాన్ని ఇంకొక దేశంలో ఆవిష్కరించారు అని చెప్పి, శుభోదయమమ్మ నిన్న భారతావనిలో మృగశిర పలకరింత, నేడు వివిధ భారతిలో పురాతనమైన ఆలయ కారుని ఆలయ పలుకులగామి చిలకరింతలు, ఆలయ పలుకులుగా మీ చిలకరింతలు, ఆధ్యాత్మిక తొలకరిగా పులకింత, గోరంత సమయంలో కొండంత కథను భద్రపరిచిన మీరే మా నేతి ముంత, వివిధ భారతి మహావృక్షానికి జయస్వి ఒక కొమ్మ, ఆ కొమ్మను అంటిపెట్టుకుని ఉన్న చివురులే మనందరి శ్రోతలు, మధ్య మధ్య వినిపించే మీ మధుర గానం ఆ యొక్క చివురుల మధ్య పూసిన పువ్వులైతే ఆ గానామృతాన్ని ఆకర్షించే మా మనసు ఒక తేనె తీగ. సరస్వతి కటాక్ష సంపన్నులై ఎక్కువ మక్కువతో ఈ రంగాన్ని పెనవేసుకున్నటువంటి మీరు ఒక ధార్మిక పువ్వుల తీగ అంటూ చనుబండ నుంచి ధర్మరాజుల వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అభిమానానికి అండ్ అలాగే ఆశీర్వాదానికి. థ్యాంక్స్ అ లాట్. సో వెల్, మరి నైన్

అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపిస్తూ శుభోదయం మిత్రమా, హాయ్ జేస్వి, ప్రియసఖి బాగున్నారా? సారీ సారీ, టూ టైమ్స్ మీకు నేను మెసేజ్ పెట్టలేకపోయాను, కొంచెం బిజీగా ఉన్నాను. బట్ మార్నింగ్ నుంచి అద్భుతమైన మాటలతో, చక్కటి పాటలతో మీ మృదు మధురమైనటువంటి గాత్రం వింటూ ఉంటే మనసంతా ఆనంద పారవస్యంతో మునిగిపోతున్నామనుకో. సో సో సో సో సో సో హ్యాపీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్ మ్యామ్. హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్కహాని. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్ ఫస్ట్ డే రైట్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు, సరైన సమాధానం. రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. మల్లికార్జున్ అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ సరైన ఆన్సర్ తో అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి పంపించారు. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడన నుంచి, కనకారావు గారు పెడన నుంచి, వీరిరువురు రైట్ ఆన్సర్. హలో మేడం, వెరీ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే, దిస్ ఇస్ శ్రావణి. హాయ్ శ్రావణి, వెరీ గుడ్ మార్నింగ్, జపాన్, కాదు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం అందించారు. శుభోదయం జయస్వి, ఆలయ విశేషాల గురించి అద్భుతంగా చెప్పారు, వింటూనే ఉన్నాం, చాలా బాగుంది ప్రోగ్రామ్ మేడం అంటూ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, థ్యాంక్ యూ. హాయ్ గుడ్ మార్నింగ్, అక్కరపాక నుంచి రమా గారు థాయిలాండ్, కొంచెం ముందుకు రండి. అపరంజి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అశోక స్తంభాన్ని పోలిన ప్రతిరూపం కలిగిన స్తంభం. పోలవరం నుంచి భాస్కరరావు గారు, రాణి గారు సరైన ఆన్సర్ పంపించారు. అలాగే మీ మొదటి ప్రశ్నకి నా సమాధానం అంటూ, ఎస్ ఇది మాత్రం బాగుంది. టుడే ఇస్ ద 76th యానివర్సరీ ఆఫ్ అటానమస్ స్టాచ్యూ, ఆల్ ఇండియా రేడియో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా కోసం ఈ విషయాన్ని చెప్తారా అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి, తప్పకుండా చెప్తాను. నేపాల్ అంటూ కోనేరు విష్ణు అయ్యప్పన గారి నుంచి పంపించారు, కాదు. అండ్ విసి మోహన్ ఎఫ్సిఎల్ కాలనీ మిర్యాలగూడ నుంచి, నమస్కారం విజయవాడ వివిధ భారతికి. అండ్ జేఎస్పి గారు క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. మన భారతదేశంలో ఉందో నాకు అర్థమవటం లేదు. రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక అంటూ పంపించారు. సో ఇన్ని ఆప్షన్స్ అయితే నేను తీసుకోలేనండి. అండ్ నెక్స్ట్ చైనా అంటూ పంపించారు లలితా మురళి, భాను, కామకూర్ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి, రాంగ్ ఆన్సర్. వేటపాలెం నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ అందించారు. శుభోదయం తెలియచేస్తూ భానువర్ధన్ గూడూరు నుంచి, అలాగే కలుతారా, ఓకే రైట్ ఆన్సర్ అందించారు, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ జయస్వి అంటూ రాఘవ గారు పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, జయస్వి గారు హరివిల్లు ప్రోగ్రామ్ లో మీ ప్రశ్నకి నా ఆన్సర్ అంటూ సరైన ఆన్సర్ అందించారు. ఇంతకీ సమాధానం శ్రీలంక అనమాట. శ్రీలంకలో జులై 21 2025 సంవత్సరంలో ఈ యొక్క స్తంభాన్ని ఆవిష్కరించారు, అశోక స్తంభం పోలినటువంటి మరొక స్తంభాన్ని. సో అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు బాస్. మరి ఈనాటి నవరస భరిత హరివిల్లులో నా సెకండ్ క్వశ్చన్, భసోలి ఉత్సవ్ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? భసోలి ఉత్సవ్ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, బసోహ్లి ఉత్సవ్ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488114 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ హియర్ కమ్స్ మధురమే సుధాగానం, ఈ పాట మీ అందరి కోసమే.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10:30.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు మరికాసేపట్లో.
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
8: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
7: ఓ పాట కనులు తుడిస్తే
8: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
7: ఓ పాట మనసుకి హత్తుకుంటే
8: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
7: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
8: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
7: 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్. పై మీ జయస్మితో, బసోహ్లి ఉత్సవ్ ఏ కేంద్ర పాలిత ప్రాంతం జరుపుకుంటుంది అని అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు. సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కనకారావు గారు పెడర్ నుంచి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అలాగే చెల్లపందిర్మర్, మొనీషా మధురై తమిళనాడు నుంచి వీరు ముగ్గురు రైట్ ఆన్సర్స్ పంపించారండి. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కడప నుంచి రామాంజనేయులు గారు, పాలకొండమ్మ, వసుంధర, వైష్ణవి వీరిద్దరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు మనకి. లలిత, మురళి, భాను, కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి, భాస్కర్ గారు పెడన నుంచి అండ్ రైట్ ఆన్సర్స్ థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి గుడ్ మార్నింగ్ అంటూ మనకి సరైన సమాధానాన్ని పంపించారు. సో వెల్, విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ నుంచి, పల్లవి అంత పాడండి మా కోసం మేడం ప్లీజ్, చాలా బాగుంటుంది మీ వాయిస్, తప్పకుండా అండి పాడి వినిపిస్తాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చదివిన తర్వాత ఇంకొక మంచి సాంగ్ మీకోసం వస్తుంది. అంటే దాన్ని ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

సో వెల్, మరి బసోహ్లి ఉత్సవ్ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో జరుపుకుంటారు అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా, శతకోటి భావాలను పలుకు ఎద మారునా, సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా అంటూ మధురమే సుధాగానంలోని ఈ యొక్క మంచి మాట మా కోసం పంచుకున్నారు. థ్యాంక్ యూ, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ వీరరాఘవమ్మ రేఖా సాయి ఫ్రమ్ పోరంకి నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్స్ లాట్ అండి. బసోహ్లీ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే, అంటే అదే నేను అడిగింది. పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు పంపించారు. అండ్ రైట్ ఆన్సర్ పంపిస్తూ వేటపాలెం దగ్గర రామ్నగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. శుభోదయం జయస్వి. తేనె మకరందం అమృతం కన్నా మధురంగా ఉంటుంది మీ స్వరం. అమ్మ బాబోయ్, ఇంక వాళ్ళు నేను బోన్ చేయక్కలేదు. మీ వాయిస్ వింటేనే మాకు చాలా జోష్ వస్తుంది. దిస్ ఇస్ గుడ్. జయస్వి గారు పూర్తి పేరు ఏంటి అది మాత్రం ఎప్పటికీ తెలియని సస్పెన్సే. అండ్ మీ మాడ్యులేషన్ చాలా ఇష్టం మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రామకృష్ణ గారు ఖమ్మం నుంచి మెసేజ్ చేసినందుకు, నేను అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపినందుకు. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం పంపించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్ అంటూ, అపరంజి గారు ఫ్రమ్ తిరుపతి నుంచి సరైన సమాధానాన్ని అందించారు. థ్యాంక్స్ అలాట్. ఇంతకీ ఎక్కడ జరుపుకుంటారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. చాలా బాగుంటుంది కదా. సో అక్కడున్నటువంటి ఆ యొక్క సంప్రదాయం బసోహ్లి అనేటువంటి ఉత్సవాన్ని ఆ కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరుపుకుంటారు. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కంగ్రాచులేషన్స్. మరి నా నెక్స్ట్ క్వశ్చన్, ఈనాటి నవరస భరిత హరివిల్లులో నా తదుపరి ప్రశ్న, CJ-1000 అనేటువంటి రోడ్ మొబైల్ క్షిపిణిని అభివృద్ధి చేసిన దేశం ఏది? CJ-1000 అనే రోడ్ మొబైల్ క్షిపిణిని అభివృద్ధి చేసిన దేశం ఏది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు పంపించండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నీ దూర సరిపోని కలతలకి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఓజీ.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్వితో. మనము నాము నవరస భర్త హర్వీలులో సిజే 1000 అనే రోడ్ మొబైల్ క్షిపిణిని అభివృద్ధి చేసిన దేశం ఏది అన్నాను. సో రైట్ ఆన్సర్స్ చాలా మంది పంపించారు అండ్ దాంతో పాటుగా హాయ్ జయస్వి గారు అంటూ చక్కటి మెసేజ్ ని మాతో పాటు పంచుకున్నారు రామచంద్రమూర్తి గారు విజయవాడ నుంచి. సారీ, రామచంద్రరావు గారు విజయవాడ నుంచి. నెక్స్ట్, గుడ్ మార్నింగ్ జయస్వి, మీ ప్రశ్నకి సమాధానం అంటూ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ లలిత మురళి భాను కామకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి సరైన సమాధానం. అనంతపూర్ నుంచి అనురాధ గారు, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి అండ్ రైట్ ఆన్సర్ పంపించారు. శ్రీలక్ష్మి రామకృష్ణ ఖమ్మం నుంచి, భాస్కర్ గారు పెడన్ నుంచి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు మనకి. నెక్స్ట్ మెసేజ్, హాయ్ జయస్వి గారు అంటూ మురళి గారు మెసేజ్ పంపించారు అండ్ పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడని నుంచి సరైన సమాధానం, విసి మోహన్ ఎఫ్సిఎల్ కాలనీ మిర్యాలగూడ నుంచి, నమస్తే జయస్వి గారు, మాకు కవితలు రావు కానీ మా మనసులో ఒకటి ఉండిపోయేదాన్ని అండ్ మీ ద్వారా నేను పంచుకుంటున్నాను. నేను నా లైఫ్లో ఎక్కువగా కూడా ఒంటరిగా ఉండేవాడిని కానీ నాకు నేస్తం రేడియో. రేడియో ఉంటే అసలు ఒంటరితనానికి తావే లేదు. సో 90 ఇయర్స్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియోకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. రేడియో ఎక్కడుంటే ఆనందం అక్కడ ఉంటుంది అండ్ వివిధ భారతి ఎక్కడుంటే వినోదం విజ్ఞానం మీ చెంత ఉంటుంది. సో వెల్, నెక్స్ట్ మెసేజ్ మనకి అపరంజి గారు తిరుపతి నుంచి పంపించారు. నేను అడిగింది ఏంటి, మీరు పెట్టింది ఏంటి, ఎన్హెచ్ఏఐ ఏ కాడా నుంచి వచ్చింది అపరంజి గారు? నేను సిజే 1000 అనే రోడ్ మొబైల్ క్షిపిణి అభివృద్ధి చేసిన దేశం ఏది అని అడిగాను. బట్ ఎనీవేస్ ఆన్సర్ చెప్తాను, స్టే ట్యూన్. అమెరికా కాదు రాజేష్, ఫ్రమ్ హిందూపూర్ నుంచి అమెరికా ఫ్రమ్ రమణ అంటూ పంపించారు. సో రమణ గారు కాదు రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ జయస్వి గారు అంటూ కొడుమూరు వీరేష్ ఊర్మిళ, గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. నేతాజీ గోపీనాథ్ మంజులా ఫ్రమ్ సత్యజీవ్ తిరుపతి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు అండ్ హాయ్ జయస్వి గారు, మీకు కూడా వెరీ బిగ్ హాయ్, మీ వాయిస్ చాలా మధురంగా ఉంటుంది, మాకు సునీత గారు గుర్తొస్తారు అండ్ ఆర్జే శృతి ప్రసన్న వాయిస్ కూడా నాకు చాలా ఇష్టం, తప్పకుండా నేను కన్వే చేస్తాను సార్, మీరు పాడుతూ ఉంటే నా గాత్రం ఇంకా ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ అ లాట్. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి, మ్యామ్ గుడ్ మార్నింగ్, ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు వెరీ గుడ్ మార్నింగ్ అని మీకు కూడా రైట్ ఆన్సర్ పంపిస్తూ అపరంజి గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. ఇంతకీ ఆ దేశం ఏది అంటే చైనా. ఎస్, సిజే 100 అనే రోడ్ మొబైల్ క్షిపిణి అభివృద్ధి చేసిన దేశం చైనా అనమాట. సో రైట్ ఆన్సర్ పంపించారు అండ్ లాస్ట్ క్వశ్చన్ అడిగే టైం కూడా వచ్చేసింది. ఇంతకీ నా ప్రశ్న ఏంటి అంటే 2026 ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ను ఎవరు గెలుచుకున్నారు? 2026 ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ను ఎవరు గెలుచుకున్నారు? క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. 2026 సంవత్సరానికి ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ని ఎవరు గెలుచుకున్నారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి బాయ్స్.

వాట్ మెలోడియస్ వాయిస్ కదా, ఎంత బాగుంటుంది చిత్రగారి పాట ఇది. మరి మనసింత నువ్వే మూవీ నుంచి ఆర్పి పట్నాయక్ గారి కంపోజిషన్ లో విన్న ఈ పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. అండ్ నేను అడిగిన క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరానికి ఫిడే

స్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ను ఎవరు గెలుచుకున్నారు అని అన్నాను. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపించారు. ఎవరు పంపించారు అంటే, హాయ్ జయస్వి గారు, ఒక పాట పాడొచ్చు కదా, చాలా రోజులైంది, పాడేస్తాను. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, అండ్ భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి రాంగ్ ఆన్సర్ అండి, అపరంజి గారు తిరుపతి నుంచి సరైన సమాధానం పంపించారు, కనకారావు గారు గూకేష్ అంటూ పంపించారు, కాదు లలిత మురళి భాను కామకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, వేదాంత జానకి శ్రీనివాస్ గారు భారతదేశం అనుకుంటున్నాను అండ్ జి రాంగ్ అయితే ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో భారతదేశం కాదు, ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్ అయితే చైనా, అండ్ ఇప్పటి ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం, అనంతపూర్ నుంచి అనురాధ గారు, అండ్ హాయ్ జేఎస్పి వెరీ గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు వ్రత జ్యోతి, చేనేతపురి కాలనీ ఫ్రమ్ వేటపాలెం నుంచి. సో వీరిరువురు సరైన సమాధానాలు అందించారు. ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ పంపిస్తూ, నాకు కూడా చిత్రగారు లాగానే అనిపిస్తుందండి మీరు ఇలా పాడుతూ ఉంటే, హౌ స్వీట్. సో నెక్స్ట్ సత్యవేడు తిరుపతి జిల్లా నుంచి మనకి ఆన్సర్ పంపించారు. నేతాజీ గారు రైట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. సో నేను అడిగిన ప్రశ్నకి సమాధానం మాగ్నస్ కార్లనస్ అన్నమాట. మాగ్నస్ కార్ల్సన్ ఆయన పేరు, యాక్చువల్లీ మాగ్నస్ కార్ల్సన్. ఆయన ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్నారు 2026. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్. 10:56 ఏం అయిపోయింది మన క్లాక్ లో టైం. నేను కూడా మీ అందరికీ టాటా బై బై చెప్పేసే టైం వచ్చేసింది. మరి వెల్, అలా అలా వెళ్తూ వెళ్తూ ఒక మంచి సాంగ్ అన్నారు కదా, సో పాడేద్దాం. ఏం పాట పాడదామా అని ఆలోచిస్తూ ఉంటే

హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే అండ్ ఈ ట్వింక్లింగ్ ట్యూస్డే ఇంతే హ్యాపీనెస్ ఇవ్వాలని మనసారా కోరుకుంటూ నేను మీ ఆర్జేజేఎస్వి సైనింగ్ ఆఫ్. కలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ డే మరిన్ని విశేషాలతో, మరిన్ని మాటలతో, పాటలతో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం నేపథ్యంలో స్థానిక కేజీహెచ్ ఆసుపత్రిలో బాధితులను, వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ ఈ ఉదయం పరామర్శించారు. ప్రమాద ఘటనను, వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా పరామర్శించారు. నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 8 మంది మరణించగా 6 తీవ్ర గాయాలయ్యాయి. అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రేషన్ దుకాణాల ద్వారా త్వరలో స్టీమ్డ్ రైస్ అందించే ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి కేంద్రము అంగీకరించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం తెలియజేశారు. అమరావతిలో నిర్మిస్తున్న అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏజీసీలో ప్రభుత్వ శాఖల విభాగాధిపతుల కార్యాలయాల స్థల కేటాయింపు ప్రతిపాదనని ధృవీకరించేందుకు అధికారులతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంటారు. ఆ రాత్రికి ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. నిన్నటితో ముగిసిన విశ్వవిద్యాలయంలో అధ్యాపక పోస్టుల భర్తీకి చెందిన దరఖాస్తుల గడువును 15 వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొంది. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల బదిలీలను స్కూల్ ఎడ్యుకేషన్ తరహాలోనే చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదా భార్గవిని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి కోరారు. విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ఆయన నిన్న ఆమెను కలిసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. దేవాలయాల్లో వేద పారాయణదారుల పోస్టులను భర్తీ పూర్తి పారదర్శకతతో చేస్తున్నామని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. దేవాదాయ శాఖలోని 342 ధార్మిక పోస్టులకు ఇంటర్వ్యూలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన నిన్న విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ 2016 వరకు మౌఖిక పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభమైన రోజునే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, నిఘంటువులను అందిస్తామని పాఠశాల విద్యాశాఖ తెలియజేసింది. ఇప్పటికే పాఠ్య పుస్తకాలు 97.80% మండల స్థాయి గిడ్డంగులకు, బడులకు చేరినట్లు అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: రామా, శ్రీరామా, కోదండరామా.

11:08:10 ఉంది వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. '86లో హైయెస్ట్ ఓపెనింగ్ గా బాక్స్ ఆఫీస్ హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా, 80s పాన్ ఇండియా మూవీ, తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా. జానపద సినిమాలు అంటే జానపదాలు కనుమరుగవుతున్నటువంటి రోజుల్లో కోట్లు వెచ్చించి సాహసోపేతంగా నెలకొల్పిన సినిమా. ఏంటా సినిమా? గెస్ట్ చేస్తూ ఉండండి. మంచికి చెడుకి సంఘర్షణ అనే ఇతివృత్తంగా ఈ సినిమా తీశారు. రాజసింహాసనం కోసం దశన్న రాజ్యానికి అవంతి రాజ్యానికి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రకథ. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆ సినిమా కబ్బర్లు.

రైట్ నౌ మీకు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. కొదమ సింహం చిత్రం నుంచి మనో చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

11:15:24 ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నారు. ఒక హీరోకి స్టార్ స్టేటస్ వచ్చాక రిస్క్ చేయడానికి ఇష్టపడరు అండ్ అలాగే ప్రయోగాలు కూడా చేయరు. సౌత్లో మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో స్టార్స్ ఏంటంటే ఎక్కువగా బిజినెస్ బాగుందా, మార్కెట్ ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది ఇలాగే ఆలోచిస్తారు. కానీ ఎంత వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాం అని పట్టించుకునే వాళ్ళని మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కానీ ఎంత వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాం అని ముందుగా ఆలోచించే వాళ్ళలో మాత్రం అగ్రతాంబూలం కృష్ణగారికే దక్కుతుంది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా అన్ని రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు ఘంటపనేని శివరామకృష్ణమూర్తి. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాదు స్క్రీన్ ప్లే ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహించారు. మరి కృష్ణగారి కెరీర్లో ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిపోయింది ఈ సినిమా. ఆల్మోస్ట్ మన లిజనర్స్ అందరికీ కూడా ఈ సినిమా ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేసింది అనుకుంటున్నాను. చెప్తాను ఏంటనేది. బట్ బిఫోర్ దట్, అమ్మదొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: TFM 101.3.
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ
1: వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: Shakti FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. తెలుగు చిత్ర పరిశ్రమలో 345 సినిమాలకు పైగా నటించి సూపర్ స్టార్ గా, డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పాపులారిటీ దక్కించుకుని అంచెలంచెలుగా ఎదిగారు. మరి ఆయన ఖాతాలో ఎన్నో అద్భుతాలు. ఫస్ట్ తెలుగు జేమ్స్ బాండ్ మూవీ గూఢచారి 116, ఫస్ట్ తెలుగు కౌబాయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు, ఫస్ట్ తెలుగు సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు, ఇవన్నీ కూడా మనకు అందించినటువంటి కృష్ణ గారు 1986లో అత్యద్భుతమైన సినిమా తీసి ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందారు. అదే సింహాసనం. నటశేఖరుడు నెలకొల్పినటువంటి సింహాసనం. ఈ సినిమా అయితే 1986లో రిలీజ్ అయిన సినిమా కదా, బట్ నవడేస్ పాన్ ఇండియా మూవీస్ అని అంటున్నాం, కానీ అప్పట్లోనే సింహాసనం లాంటి జానపద ఫ్యాంటసీ మూవీ తీయాలంటే ఎంత ధైర్యం కావాలి చెప్పండి. అప్పట్లో యంగ్ జనరేషన్ హీరోల సినిమాలు ఓ రేంజ్ లో హిట్ కొడుతున్నాయన్నమాట. మరి ఆ టైంలో ఈ సాహసం చేశారు. ఫస్ట్ తెలుగు స్టీరియోఫోనిక్ సౌండ్ ఫిల్మ్గా, అంటే స్వయంగా కృష్ణ గారి దర్శకత్వంలోనే అందించారు ఈ సినిమాని. మరి హీరోగా అప్పటికే 20 ఏళ్ల అనుభవం కూడా ఉంది.

ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను, సింహాసనం చిత్రం నుంచి. రాజ్ సీతారాం పి సుశీల ఆలపించినటువంటి ఆత్రేయ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

లెబనాస్ 33:19 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సింహాసనం సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం కదా, మన లిజనర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ గా గెస్ట్ చేసేసారు. అండ్ హనుమంతరావు, ఆదిశేషగిరిరావు అండ్ ఫ్రెండ్ త్రిపురనేని మహారథితో డిస్కస్ చేసి హిస్టారికల్ మూవీని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు కృష్ణ గారు. అప్పటికే ఇద్దరు మొనగాళ్లు, బొమ్మలు చెప్పిన కథ, మహాబలుడు లాంటి జానపద సినిమాల్లో కృష్ణ గారు యాక్ట్ చేశారు. 3 మంత్స్ లో స్క్రిప్ట్ రెడీ చేశారు. మరి కాకతీయ సామ్రాజ్య గాథలోని రుద్రమదేవి, గోనగన్నారెడ్డి ప్రేరణగా తీసుకుని అలకనందాదేవి, విక్రమసింహ పాత్రలను రూపకల్పన చేశారు మహారథి. సింహాసనం టైటిల్ను హనుమంతరావు గారు సజెస్ట్ చేశారట. మరి విక్రమసింహగా ఆదిత్యవర్మగా ద్విపాత్రాభినయం చేశారు కృష్ణ. హీరోయిన్స్ విషయానికి వస్తే ప్రిన్సెస్ అలకనందాదేవిగా జయప్రద అండ్ విషకన్య చందనగంధిగా మందాకినినే తీసుకున్నారు. ఇంకా రాధగారు కూడా ఉంటారు ఈ సినిమాలో. అండ్ కైకాల సత్యనారాయణ గారు, గుమ్మడి గారు, అల్లు రామలింగి గారు, కాంతారావు గారు, ప్రభాకర్ రెడ్డి, బాలయ్య వంటి అగ్ర నటులు కూడా ఉన్నారు. బాలీవుడ్ లో విజయకేతనం ఎగురవేసిన తెలుగు అమ్మాయి వహీదా రెహమాన్ చాలా కాలం తర్వాత చేసిన తెలుగు సినిమా సింహాసనం. జానకి గారు గాత్రదానం చేశారు. ఈ సినిమాకి ఎన్ని విశేషాలున్నాయో తెలుసా? ఇటు తెలుగు అటు హిందీ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ కంప్లీట్ చేశారు. హిందీ వర్షన్ కి కూడా కృష్ణగారే దర్శకుడు, జితేంద్ర హీరోగా చేశారు అందులో. అండ్ హీరోయిన్స్ మాత్రం తెలుగు.

లో నటించిన వాళ్లే. అంజాద్ ఖాన్ ఫస్ట్ టైం తెలుగులో కామెడీ విలన్ పాత్ర చేశారు బోత్ తెలుగు అండ్ హిందీ మూవీస్ లో. అండ్ నూతన్ ప్రసాద్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారనమాట. ఫస్ట్ టైం చరిత్రలో నిలిచిపోయేలా సినిమా ప్లాన్ చేసి సినిమాకు అత్యద్భుతమైన ఫోటోగ్రఫీ అందించి సక్సెస్ ని సొంతం చేసుకున్నారు బిఎస్ఆర్ స్వామి. 85 ప్రింట్స్ తో 150 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ. పద్మాలయాకి ఇది 12వ సినిమా. ఆల్రౌండర్ పాత్ర పోషించారు కృష్ణ గారు. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ మీకోసం పచ్చని కాపురం చిత్రానికి కేజీ యేసుదాస్, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:45.
1: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా

0: ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్.

0: కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ్ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు మరికాసేపట్లో.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. 80s బాహుబలి ట్రెండ్ సెటర్ అని చెప్పుకోవచ్చు మనం. సో సింహాసనం కబుర్లు మాట్లాడుకుంటున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి అందించిన సంగీతం నేటికి సంచలనమే. ఇప్పటికీ మ్యూజికల్ హిట్ గా నిలిచిపోయింది. అచ్చ తెలుగు పదబంధాలతో ఆత్రేయ, వేటూరి వీళ్ళందించినటువంటి పాటలు సినిమాకు ఇంకో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. రాజ్ సీతారాం పాడిన పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. దాదాపు 40 వసంతాలవుతున్నా ఎక్కడో ఒక చోట మనకు వినిపిస్తూనే ఉంటాయి ఈ పాటలు. నటశేఖరుడు నెలకొల్పిన సింహాసనం చిరస్మరణీయం, తిరస్మరణీయం. సో లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ గా గెస్ట్ చేశారు. తర్వాత చూద్దాం ఆ పేర్లన్నీ కూడా. ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. కేజే యేసుదాస్ జానికి పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం, చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్ లో, పచ్చని కాపురం చిత్రం నుంచి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద నేపథ్యంలో స్థానిక కేజీహెచ్ ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ ఈ ఉదయం పరామర్శించారు. ప్రమాద ఘటనను, వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద నేపథ్యంలో స్థానిక కేజీహెచ్ ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను

మంత్రులు అనిత, సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు ఈరోజు

మృతదేహాలను గుర్తించినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్న స్థితిలో ఉన్న కారణంగా డిఎన్ఏ పరీక్షలు చేస్తున్నట్లు, వాటిని విజయవాడ ల్యాబ్కు పంపుతున్నామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న ఉక్కు ద్రవం లీక్ అయి 8 మంది మృతి చెందగా 6 పరిస్థితి తీవ్ర 6 క్షతగాత్రులయ్యారు. వారిలో 2 పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎన్సీసీఎఫ్ జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య సహకారంతో త్వరలో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా తక్కువ ధరకే బియ్యం ఇతర నిత్యావసరాలు అందేలా చూస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆయన నిన్న విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఫలితాల అనంతరం 12వ తరగతి సమాధాన పత్రాల పరిశీలన పునర్మూల్యాంకనం కోసం తెరిచిన పోర్టల్లో నిన్న నిర్ణీత గడువులోపు 1.6 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ప్రకటించింది. రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పిడుగు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

బలగం మూవీ నుంచి రామ్ మిర్యాల పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత 12:06:46 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మీకు తెలుసా విత్ మీ జ్యోతి. హెల్త్ ఈజ్ వెల్త్, అవునా? ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఎంత నిజమో నడక వల్ల మనకి ఆ భాగ్యం లభిస్తుందన్నటువంటి మాట కూడా అంతే నిజం. నడక మంచి ఔషధం లాంటిదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి నేటి బిజీ లైఫ్లో చాలా మంది హెల్త్ విషయంలో కేర్ తీసుకోలేకపోతున్నారు. దీనికి తోడు మారిన జీవనశైలి, ఫుడ్ హ్యాబిట్స్, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, డయాబెటీస్ ఇలాంటివన్నీ కూడా అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీనివల్లే ఈ ఒబెసిటీ కానీ, అధిక బరువు కానీ, డయాబెటీస్ లాంటి సమస్యల బారిన పడుతూ ఉంటారు. మరి దీనికి ఇంకో ప్రధాన కారణం భోజనం తర్వాత నడవకపోవటమేనట. దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈనాటి మీకు తెలుసాలో తెలుసుకుందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇప్పుడైతే మీకోసం మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి భీమ్స్ మధుప్రియ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

12 hours 12 minutes 41 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసు ఆ ప్రోగ్రాంలో ఉన్నాం కదా. సో ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మాట్లాడతానని చెప్పాను, అదేంటంటే డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడాలంటే భోజనం చేశాక కాసేపు నడిస్తే పేగుల్లో కదలికలు చక్కగా జరిగి జీర్ణక్రియ వేగవంతం అవుతుందట. యాజ్ అ రిజల్ట్ మనం తీసుకున్న ఆహారం అనేది త్వరగా జీర్ణం అవుతుందని, కాన్స్టిపేషన్ కానీ ఉబ్బరం కానీ గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు తగ్గుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి భోజనం తర్వాత మినిమం 100 అడుగులు వేస్తే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ని పొందొచ్చని కూడా చెప్తున్నారు. 2014 జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం హెల్దీ పర్సన్ అంటే ఆరోగ్యకరమైన వ్యక్తి 10 నిమిషాలు నడిచినప్పుడు రేట్ ఆఫ్ డైజెషన్ అనేది అంటే ఈ జీర్ణక్రియ రేట్ ఉంటుంది కదా, అది గణనీయంగా పెరిగిందని కూడా కనుగొన్నారన్నమాట. దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ హాయ్ నాన్న చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ఈజే రేడియో ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: వీణ వేణువైన సరిగమ విన్నావా?
3: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
5: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
4: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
5: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
3: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
5: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: विविध भारती FM 101.3।
1: उफ, इंटी पनंता नेने चेयाल्सी उंटुंदी। क्लीनिंग, शॉपिंग, ओ किलो शुद्धमैन उप्पु। శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది.

0: ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. భోజనం చేసిన తర్వాత కాసేపు నడిస్తే అంటే డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుంది, అంటే పేగుల్లో కదలికలు చక్కగా జరుగుతాయి అని చెప్పాను కదా. సో తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. ఇది హార్ట్ని అంటే గుండెను బలంగా ఉంచడమే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ ముప్పును కూడా తగ్గిస్తాయంటున్నారు ఎక్స్పర్ట్స్ అయితే. మరి వాకింగ్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, దీనివల్ల అంటువ్యాధులు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాదు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటే ఆటోమేటిక్గా మన పనితీరు కూడా మెరుగుపడుతుంది కదా. అంటే బాగున్నప్పుడు మనం చేసే పనికి బాగున్నప్పుడు చేసే పనికి తేడా అన్నమాట. హెల్దీగా ఉంటే మనం చేసే పని కూడా చక్కగా అంతే మంచి రిజల్ట్ని ఇస్తుంది. అదే మనం మూలుగుతూ ముక్కుతూ బాగోకుండా చేసాం అనుకోండి, అట్లాగే ఉంటుంది అన్నమాట. అండ్ ఇది బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సమ్మర్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని చెప్తాము, ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట మనల్ని అలా పట్టుకుంటుంది అనమాట. అలా నన్ను కూడా పట్టేసుకుంది. సో సఫరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అది మ్యాటర్, ఎందుకైనా మంచిది. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా. మరి మీకు తెలిసాలో ఇంకా మాట్లాడుకుందాం బోల్డ్ అన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను మీకోసం ప్లే చేస్తున్నాను. ఓరి దేవుడా చిత్రం నుంచి వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హుషారు చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విశ్వప్రగడ గీతం విన్నారు రాధన్ మ్యూజిక్ లో. 12 అవర్స్ 29 మినిట్స్ క్రాస్ చేసేసింది వీక్ లో.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి

సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 140 కోట్ల పౌరులతో దేశంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంపై నమ్మకం కలిగించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ విప్లవం వరకు అహర్నిశలు చేసిన కృషి వల్ల దేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. సుపరిపాలన, మరింత సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, సౌత్ ఆఫ్రికా, యుఏఈలతో పాటు ఇతర సభ్య దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు ఆహార భద్రత, నూతన వ్యవసాయ విధానాలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న సన్నకారు రైతుల సాధికారత వంటి విషయాల్లో వివిధ చర్చలు జరుగుతాయి. ఈ నెల 12న వ్యవసాయ మంత్రుల మధ్య ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. చిన్న రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నెల 13న బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో గడిచిన 12 సంవత్సరాల్లో భారత బొగ్గు మైనింగ్ రంగాల్లో అతిపెద్ద మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో నిన్న ఫిల్మ్ సిటీలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డు సృష్టించడమే కాక ప్రపంచ బొగ్గు ఉత్పత్తిదారుల దేశాలలో 2వ స్థానానికి చేరుకుందని ఆయన చెప్పారు. బొగ్గు రంగం ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. 2 సంవత్సరాలుగా బొగ్గు దిగుమతులు తగ్గాయని, తద్వారా 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మిగుల్చుకోగలిగిందని చెప్పారు. సహజ వాయువులు, ఎరువులు దిగుమతిని తగ్గించేందుకు 46,000 కోట్ల రూపాయలతో కోల్ గ్యాసిఫికేషన్ పథకాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. దేశానికి వెన్నెముకగా ఉన్న ఇంధన రంగంలో విద్యుత్ తయారీకి 72% బొగ్గుపై ఆధారపడి ఉందన్నారు. కోల్ బ్లాక్ల ఆక్షన్ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో పారదర్శక మార్కెట్ ఆధారిత బొగ్గు వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు కోల్ ఎక్స్చేంజ్ రూల్స్ 2026ను బొగ్గు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ నియమాల ద్వారా ఒకరి నుంచి ఎక్కువ మందికి అమ్మే సాంప్రదాయ విధానం నుంచి ఎక్కువ మంది నుంచి ఎక్కువ మందికి అమ్మే నూతన ట్రేడింగ్ విధానాన్ని అమలుపరచనున్నారు. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎక్స్చేంజ్లలో ట్రేడింగ్ను పర్యవేక్షిస్తారు. పరిశ్రమ పెరుగుదలకు, ఇంధన భద్రతకు వికసిత్ భారత్లో భాగంగా బొగ్గు విపణిలో మరింత పోటీతత్వంతో సమర్థవంతంగా ఉపయోగపడేందుకు ఈ విధానం వీలుపడనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ధైర్యం, ఆత్మగౌరవం, న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతకు బిర్సా ముండా జీవితం ఒక ఉదాహరణని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. అణగారిన వర్గాల వారితో పాటు గిరిజనుల హక్కులు, గుర్తింపు, గౌరవానికి బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం ఒక చారిత్రాత్మకమైందని ఆయన ఆ పోస్టులో చెప్పారు. జార్ఖండ్ గవర్నర్గా గతంలో చేరిన మొదటి రోజు, అలాగే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను బిర్సా ముండా జన్మస్థలం ఉలీహట్ను సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి చెందిన ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో
8 మంది మరణించారు, 6 గాయపడ్డారు.

రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిన కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్టాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది బాధితులు నాంపల్లికి పోటెత్తారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ పంపిణీ మంగళవారం రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా సాగనుంది. మత్స్యశాఖ ఇప్పటికే 3 లక్షలకు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. భారీ రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా ఆహారం, మంచినీరు అందిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్పీఎంఎస్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పీఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఆధునిక సాంకేతిక ఆధారిత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ దిశగా మన దేశం చేస్తున్న ప్రయాణంలో ఎల్పీఎంఎస్ ప్రారంభం ఒక మైలురాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతోంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పీఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పీఎంఎస్ఎంఏ కార్యక్రమం రూపొందించారు. 2016 జూన్ 9న గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవపూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. కాంగో రిపబ్లిక్ ప్రాంతంలో ఎబోలా పరిస్థితులను సిద్దం చేసేందుకు, సరిహద్దు పరిస్థితులను పరిశీలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ప్రస్తుతం ఉగాండాలో పర్యటిస్తున్నారు. తక్షణ సహాయ చర్యలు అందించేందుకు ఐక్యరాజ్య సమితి బృందంతో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ పర్యటిస్తున్నారు. 19 నిర్ధారిత కేసులలో కాంగో నుంచి ఉగాండాలోకి వచ్చిన వారిలో 14 మందికి ఎబోలా నిర్ధారింపబడినట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. హాంటన్ స్కై రియాలిటీ లిమిటెడ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈ రోజు పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఎన్సీఆర్లలోని 6 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. హాంటన్ స్కై రియాలిటీకి సంబంధించిన నివాసాలు, ఆఫీసులలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. వాయు భారతదేశంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో, పశ్చిమ రాజస్థాన్, విదర్భలో ఈ రోజు వేడిగాలుల ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాలలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మహే, ఉత్తర దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ఆయనకు నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: భారతీ ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420222.

0: రీ.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
0: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

12:41:27 ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో బోలెడని మార్పులు వస్తూ ఉంటాయి కదా, మరి అవయవాల పనితీరు కూడా నెమ్మదిస్తుంది, శక్తి తగ్గుతుంది, రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మరి 40 ఏళ్ల తర్వాత మజిల్ లాస్, 50 తర్వాత అది ఇంకా స్పీడ్ అవుతుందన్నమాట. అప్పుడు నిలబడటం నడవడం కూడా కష్టం అవుతుంది. అందుకే ముందు నుంచే హెల్త్ని బ్యాలెన్స్ చేస్తూ బాడీని ఫిట్గా ఉంచుకోవడం చాలా అవసరం అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. మరి అందుకోసం ఏం చేయాలి అది కూడా మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎప్పుడైతే మీకోసం కోర్టు మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
5: ఏదో బాగానే ఉన్నానులే.
4: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
5: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
4: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
5: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
4: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
5: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
4: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
5: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
4: అఫ్కోర్స్.
6: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
4: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి. 12 hours 50 minutes 28 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనం ఉన్నాం. మీకు తెలుసాలో

తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుందట. కాబట్టి డయాబెటీస్ బారిన పడకుండా కూడా కాపాడుకోవచ్చు. ఇలా సింపుల్ వాక్ వల్ల ఎండోర్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. భోజనానికి వాకింగ్కి మధ్యలో 10 నుంచి 15 నిమిషాల గ్యాప్ ఉండేలాగా చూసుకోవడం మాత్రం మంచిదంటున్నారు. సో ఖచ్చితంగా 10 నుంచి 15 నిమిషాల గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఇన్ కేస్ ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే నడక వేగాన్ని తగ్గించి డాక్టర్ సలహా తీసుకుని వాళ్ల సూచనల మేరకు నడుచుకోవడం బెటర్ అనేది మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనా? సో మరి అందరికీ కూడా ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం ఇవన్నీ కూడా పక్కాగా టైం పెట్టుకుని చేయడం అనేది కుదరదు. కాబట్టి ముఖ్యంగా ఇంట్లో ఉండే వాళ్ళు కానీ లేదా బయట ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు కానీ ఎవరికైనా సరే తిన్న తర్వాత ఏంటంటే అలా కూర్చుని ఉండిపోకుండా లేదంటే అలా పడుకుంటారు. కొంతమంది తిన్న వెంటనే పడుకుంటారు, అది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే అది డైజెస్ట్ అవ్వాలి, దానికంటూ కొంచెం ఇది కావాలి. కాబట్టి కొంచెం ఏంటంటే ఒక 10 మినిట్స్ తిన్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత మీరు గనక మినిమం ఒక 100 అడుగులు వేస్తే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అట్లీస్ట్ ఇది మాత్రం కంపల్సరీగా మీ డైలీ రొటీన్లో ఉండేలాగా చూసుకోండి. ఇది మార్నింగ్ మధ్యాహ్నం భోంచేసినప్పుడైనా నైట్ భోంచేసినప్పుడైనా సరే 2 సార్లు కూడా ఇది చేయొచ్చు. సో ఎక్స్పర్ట్స్ చెప్పే మాట అనమాట ఇది. ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఒక 10-15 మినిట్స్ గ్యాప్ పెట్టుకుని మీరు చక్కగా అలా ఒక 100 అడుగులు వేయండి. అదేంటంటే చక్కగా అడ్జస్ట్ అవుతుంది, మనం తిన్న ఫుడ్ అంతా కూడా పేగుల్లో చక్కగా అడ్జస్ట్ అయిపోతుంది అండ్ డైజెషన్ అనేది కూడా చక్కగా జరుగుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల బోలెడ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. వెయిట్ తగ్గొచ్చు అండ్ ఫ్యూచర్లో 40s 50s వచ్చినప్పుడు కూడా బాడీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. సో బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈనాటి, మీకు తెలుసాలో. ఇప్పుడైతే మీకోసం జల్సా మూవీ నుంచి టిప్పు, గోపికా, పూర్ణిమ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

సో మరి ముందు నుంచి హెల్త్ని బ్యాలెన్స్ చేస్తూ బాడీని ఫిట్గా ఉంచుకోవడం చాలా అవసరం అని చెప్పాను కదా. మరి అందుకోసం ఏం చేయాలని మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అంటే, అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పని అయితే లేదు, నడక అనేది మనల్ని బ్యాలెన్స్డ్గా ఉంచడంలో చాలా హెల్ప్ చేస్తుందట. మరి భోజనం తర్వాత కాసేపు నడవటం వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే, తిన్న తర్వాత నడవటం వల్ల ఎక్కువ మొత్తంలో క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇది వెయిట్ కంట్రోల్లో ఉంచడంలో బాగా హెల్ప్ చేస్తుందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని

0: హైఫీజే రేడియో ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: ప్రసారం భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భర్తీ వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. విశాఖ స్థానిక కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ ఉదయం పరామర్శించారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను, వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ ఈ ఉదయం పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. పరామర్శించిన వారిలో రాష్ట మంత్రులు వాసంశెట్టి సుభాష్, అనిత, సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ శ్రీభరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి మొత్తం 8 3 మృతదేహాలను గుర్తించినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. గుర్తుపట్టలేని మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షలు చేసి నమూనాలను విజయవాడ ల్యాబ్కు పంపుతున్నామని, గుర్తింపు అనంతరం బంధువులకు అప్పగిస్తామని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న ఉక్కు ద్రవం లీకై 8 మృతి చెందగా, 6 తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు అందిస్తున్న హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పీవీ టీకా

కార్యక్రమాన్ని మరో మూడు నెలల పాటు కొనసాగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలందరూ యోగాను దైనందిక జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు యోగాసనాలు వేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, భారత రైతాంగ ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులు, ఎన్జీ రంగాగా సుపరిచితులైన ఆచార్య గోగినేని రంగనాయకులు వర్ధంతి ఈరోజు రైతాంగ విధానాలకు మద్దతిచ్చి భారత రైతాంగ ఉద్యమ నాయకులుగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రంగా అనారోగ్యం కారణంగా 95 సంవత్సరాల వయసులో 1995 జూన్ 9వ తేదీన న్యూరోబ్రోల్లో మరణించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తో ధీరా రెడీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది కదా. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు ఉరుములతో కూడిన వర్షాలతో అల్లాడిపోతున్నాం. తీవ్రమైన ఎండలతో పాటు ఉన్నట్టుండి అకస్మాత్తుగా పిడుగులు. ఈ మారుతున్న వెదర్ కండిషన్స్ దృష్ట్యా మహిళలు, ముఖ్యంగా గర్భిణీలు అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మరి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఈ ఎండల తీవ్రత నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అండ్ ఈ మారుతున్న క్లైమేట్స్ నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట. మాట్లాడుకుందాం ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈనాటి ధీరాలో. ముందుగా మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భీమ్స్ ప్రణవి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఉంటాయి కదా అలాంటివి ఏమన్నా.
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవే. ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు చల్ల

బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత 1 hour 9 minutes 45 seconds లో ఉంది. వివి క్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే గర్భిణీలు ఈ టైంలో వాళ్ళని సాధారణంగా వేధించే ప్రధాన సమస్య ఏంటి అంటే డీహైడ్రేషన్ అండి. అందుకే రోజు తగినంత నీటితో పాటు ఓఆర్ఎస్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. మరి ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేసి కళ్ళు తిరగటం, స్పృహ తప్పటం లాంటి సమస్యలను నివారిస్తుందన్నమాట. ఇంకా కొబ్బరి నీళ్లు తాగటం వల్ల శరీరానికి సహజమైన మినరల్స్ కూడా అందుతాయి. ఎప్పుడు కూడా లిక్విడ్స్ తీసుకోవడం వల్ల బిడ్డకు సరైన పోషణ అందటం మాత్రమే కాదు, శరీరం కూడా చల్లగా ఉంటుంది. తాజా మజ్జిగ తీసుకోవడం వల్ల గర్భిణీలకు జీర్ణ వ్యవస్థ త్వరగా చల్లబడుతుంది అన్నమాట. అలాగే ఓఆర్ఎస్ ఏంటంటే కోల్పోయిన లవణాలను, శక్తిని తిరిగి అందిస్తుంది. ఇంకా కొబ్బరి నీళ్లు సహజమైన పొటాషియం, ఎలక్ట్రోలైట్లను కూడా అందిస్తుంది. మరి చల్లని వాతావరణం ఉండే గదిలో అంటే గాలి ఆడే గదిలో పడుకోవడం, మందపాటి దుప్పట్లు వాడకుండా, శరీరం వేడెక్కకుండా చల్లని కాటన్ బెడ్షీట్స్ వాడటం మంచిదన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ మీకోసం. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రానికి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది చక్రి మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టేడియం

0: అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

శతమానం భవతి చిత్రానికి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది. స్టూడియోలో సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాలు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పరామర్శించారు.

0: ఆసుపత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రులను వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: బకెట్ లాంటిది ఉంటుంది దానికి, అది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడం దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది తీవ్ర గాయాలైన. ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టెర్మినల్ బెనిఫిట్ తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్ గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్ గా ఇంజురీ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 3-మెన్ కమిటీని ఎంక్వైరీ జరుగుతోంది.
0: ఘటనలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, హోంమంత్రి వంగలపూడి అనిత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు పరామర్శించారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రమాద ఘటనపై నియమించిన కమిటీ నివేదిక అందిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఈరోజు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో 10, 11, 12 స్నాతకోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ పలువురు విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీలు, పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన స్నాతకోత్సవ సభను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు జ్ఞానాన్ని సమాజ అభివృద్దికి వినియోగించాలని, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని గవర్నర్ సూచించారు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ,
2: విత్ ఇమ్మెన్స్ ప్రైడ్ యాస్ వి సెలబ్రేట్ ద రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఆఫ్ విక్రమ సింహాపురి యూనివర్సిటీ, ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద రెసిపియంట్స్ ఆఫ్ ఆనరీస్ కాసా అండ్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ రిసీవింగ్ దర్ డిగ్రీస్ ఆన్ దిస్ మెమొరబుల్ ఒకేజన్. ద క్యాంపస్ ఆఫ్ విక్రమ సింహాపురి యూనివర్సిటీ is blessed with lush greenery, serene water bodies and diverse agricultural surroundings.
0: రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పాలనా వ్యవస్థ బలోపేతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించే ఈ సమీక్షలో తొలుత ఈ మధ్యాహ్నం రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డీపీపై సమీక్ష నిర్వహిస్తారు. ఆర్థిక వృద్ది, అభివృద్ది సూచికలపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థ పనితీరు అమలుపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వెంకటరాయునిగూడెం గ్రామంలో 10,45,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ ఆర్థికాభివృద్దికి ఈ పార్కులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రైతులు, మేత తయారీ సంస్థల ప్రతినిధులతో విజయవాడలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రొయ్యల మేత ధరల అంశంపై రైతులు, తయారీదారులు పరస్పర అంగీకారానికి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ధరల నిర్ణయంలో శాస్త్రీయ విధానం ఉండాలని, పారదర్శక ధరల వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంత్యోదయ స్ఫూర్తితో గరీబ్ కళ్యాణ్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశంలో సంక్షేమ పంపిణీ వ్యవస్థపై

0: ఆమె సామాజిక మాధ్యమ ఎక్స్ వేదికగా ఈరోజు స్పందిస్తూ, చివరి వ్యక్తి వరకు అభివృద్ది ఫలాలు చేరాలి అనే లక్ష్యంతో కేంద్రం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. జన్ధన్ యోజన ద్వారా బ్యాంకింగ్ సేవల విస్తరణ, ఉజ్వల యోజన కింద ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ మెరుగుదల, పీఎం ఆవాస్ యోజన ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, అలాగే ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ విధానం ద్వారా పారదర్శక సంక్షేమ పథకాలు పంపిణీ జరుగుతోందని తెలిపారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని మరో 3 నెలల పాటు కొనసాగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించేందుకు చేపట్టిన ఈ ప్రత్యేక టీకా కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల 271,000 మందికి పైగా బాలికలకు ఇప్పటికే హెచ్పీవీ టీకాలు అందించినట్లు తెలిపారు. బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. ప్రజలందరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర ఆరోగ్యాంధ్ర లక్ష్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గి ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పెరుగుతాయని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ,
1: ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా ప్రోటోకాల్ని పాటిస్తూ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయగలిగే సింపుల్ యోగాసనాలు, దీన్ని రోజుకి ఒక 40 నిమిషాలు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడో మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, చేసే పనిలో వృద్ధి వస్తుంది.
0: ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు రాష్ట ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సుజన వెల్లడించారు. ముఖ్యంగా సింగపూర్ నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు వారానికి 3 సార్లు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి, రాష్ట ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్దికి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: विविध भारती FM 101.3।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
5: వన్ అవర్ 31 మినిట్స్ 5 సెకండ్స్ లో ఉంది బీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి FM 101.3 మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నారు.

ప్రస్తుతం చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటేస్తున్నాయి కదా, అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా అది టెంపరీ రిలీఫ్ అంతే. ఈ వాతావరణం కారణంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ చిన్నపిల్లలకు కానీ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఉందన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి గర్భిణీలు డీహైడ్రేషన్ బారిన పడకుండా నీరసం రాకుండా ఉండాలి అంటే తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. అండ్ శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండాలంటే ఈ టైంలో తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరం. అండ్ అలాగే స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అంగన్వాడీ సెంటర్స్లో పిల్లల కోసం చల్లని వాతావరణం ఉండేలాగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. మరి పిల్లలకు గాలి ఆడేలాగా తేలికపాటి కాటన్ డ్రెస్ వేస్తే బెటర్ అన్నమాట. అండ్ అలాగే వాళ్లల్లో శక్తి తగ్గకుండా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కానీ మజ్జిగ ఇలాంటివి ఇస్తూ ఉండాలన్నమాట. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లలు ఎనర్జెటిక్గా అండ్ హెల్తీగా ఉంటారు. అయితే లేడీస్, తప్పక బయటికి వెళ్లాల్సి వస్తే, అసలు వెళ్ళకపోవడమే మంచిది బట్ కానీ తప్పక బయటికి వెళ్లాల్సి వస్తే మాత్రం గొడుగు లేదంటే టోపీని తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి. ఇది హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ చెప్తున్నారు. అండ్ ఈ టైంలో ఎక్సెసివ్ స్వెట్టింగ్ పట్టడం వల్ల శరీరంలోని లవణాలు తగ్గిపోయి నీరసం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వెంట గ్లూకోజ్ వాటర్ ఉంచుకోవడం మంచిదన్నమాట. అండ్ అలాగే పిల్లలు ఉంటే వాళ్ళని ఒక కంట గమనిస్తూ ఉండాలి. వాళ్ళు నీరసంగా కనిపిస్తే మాత్రం వెంటనే తగిన జాగ్రత్త అయితే తీసుకోవాలి. అండ్ మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మహిళలు తీసుకునే ఆహారం విషయంలో కూడా మార్పులు చేసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. అండ్ సీజనల్ ఫ్రూట్స్, ఇవి తెలుసు కదా ప్రతి ఒక్కళ్ళకి. సో సీజనల్ ఫ్రూట్స్ తింటే శరీరానికి సహజంగానే నీటి శాతం అందుతుంది. మసాలాలు ఎక్కువగా ఉండి హెవీ భోజనం ఉంటుంది చూసారా, దీనికి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఇలా దూరంగా ఉంటూ లైట్గా ఉండే ఆహారాన్ని తింటే మన శరీరాన్ని కూడా తేలిగ్గా ఉంచుకోవచ్చు అన్నమాట. సో ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ టైంలో ఎదురయ్యే వాతావరణ సవాళ్లను తట్టుకోవచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాను. మనం చిత్రం నుంచి హరిచరణ్, శ్రేయా ఘోషాల్ పాడినటువంటి చంద్రబోస్ గీతం ఇది. అను ప్రుబన్స్ మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 1 hour 39 minutes 5 seconds లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. ప్రెగ్నెంట్ ఉమెన్ అండి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి తీసుకునే ఆహారం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. రోజు పెరుగన్నం కీరదోస లాంటి చలువ చేసే పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. అండ్ బయట దొరికే నూనె వస్తువులు ఉంటాయి కదా, ఇవి కానీ కారంగా ఉండే స్పైసీ ఫుడ్స్ కానీ వీటికి దూరంగా ఉండడం మంచిది. ఒకేసారి ఎక్కువగా తినకుండా తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం వల్ల ఎసిడిటీ తగ్గడమే కాకుండా బ్లడ్ షుగర్ కూడా అదుపులో ఉంటుంది. మరి ఈ తేలికపాటి ఆహారం అనేది లోపలున్న బిడ్డ ఎదుగుదలకు అవసరమైనటువంటి విటమిన్లను కూడా అందిస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మరి ప్రెగ్నెన్సీ టైంలో బిడ్డ కదలికల్ని అండ్ అలాగే మీ ఆరోగ్యంలో వచ్చే మార్పుల్ని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో తీవ్రమైన తలనొప్పి కానీ కళ్ళు మసకబారినట్లుగా అనిపించడం కానీ ఇలాంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తే అస్సలు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని కలవండి. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ మీకోసం ప్రేమికుడు చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ పాడినటువంటి రాజశ్రీ గీతం వస్తుంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఒకరోజు మౌతాకన్ ప్లే చేస్తుంది, నేను కూర్చుని పెట్టున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారంటే నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిని చెప్పే మొగాళ్ళకన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మంచు మంచు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్
0: చేశారు.
1: తెలిసిన చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతార్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1 hour 52 minutes 12 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం. ఎండలు మండిపోతున్నప్పటికీ కూడా ఈవినింగ్ టైం అవ్వగానే ఈదురు గాలులు పిడుగులు పడుతూ ఉండటం మనం చూస్తున్నాం కదా. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు, బయట పనిచేసే వాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మబ్బు పట్టినప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర అసలు నిలబడకండి. ఎక్కడైనా వర్షం పడి గాని లేదు వాటర్ నిల్వ ఉంది అంటే మాత్రం ఆ వాటర్లో ఎట్టి పరిస్థితుల్లో నడవకండి. ఎందుకంటే ఏదైనా కరెంటు వైర్లు కట్ అయి పడినా కూడా మనం చెప్పలేం కదా. సో స్థానిక వాతావరణ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం వల్ల ఈ ప్రమాదాలని మనం నివారించవచ్చు అన్నమాట. ముఖ్యంగా గర్భిణీల విషయంలో హెల్త్ డిపార్ట్మెంట్ అయితే కొన్ని సూచనలు చేసింది. మరి గర్భిణీలు బయటికి వెళ్లడం తగ్గించాలి, డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, కనీసం 3 లీటర్ల నీళ్లు అంటే రోజుకి, అలాగే తాజా పండ్ల రసాలు తాగాలి, అండ్ బయట పనిచేసే వాళ్ళు తప్పనిసరిగా తగినంత విశ్రాంతినైతే తీసుకోవాలి. సో మరి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఈనాటి ధీరా. ఇప్పుడైతే మీకోసం రోజా చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడినటువంటి రాజశ్రీ గీతం వస్తుంది రెహమాన్ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ వల్సా విలియమ్స్ విత్ ద మిడ్ డే న్యూస్. ద హెడ్లైన్స్. Prime Minister Narendra Modi says government empowered youth, women and farmers in last 12 years. India hits out at Pakistan in the United Nations, calls it factory of hate. 5-day BRICS agriculture ministers meeting begins in Indore to focus on food security and empowerment of farmers. Strategic road project Zojila Tunnel achieves final breakthrough, bringing all-weather connectivity between Kashmir Valley and Ladakh closer to reality. Pradhan Mantri Surakshit Matritva Abhiyan completes 10 years. Nationwide celebrations to begin from today. IMD issues red alert for heavy rainfall over Karnataka, Kerala and Mahe. Also predicts heat wave conditions over Delhi, Punjab, Himachal Pradesh, Jammu and Kashmir, Ladakh, Uttar Pradesh, Vidarbha and West Rajasthan. And in men's cricket, India A set target of 278 runs against Sri Lanka A in Tri-Nation A series at Dambulla, Sri Lanka. Prime Minister Narendra Modi today said the government has spared no effort in empowering the country's youth, women and farmers over the past 12 years. In a social media post, Mr. Modi said with the blessings of 1.4 billion citizens and the spirit of nation first, the government is dedicated to trust, development and public welfare. The Prime Minister noted that as a result of these tireless efforts, today the country has gained a new identity on the global stage, from infrastructure to the digital revolution. Mr. Modi underlined that to realize the resolve of a developed India, the government will continue to move forward relentlessly on the path of service, good governance and prosperity. External Affairs Minister Dr. S. Jaishankar has said the country's foreign policy has witnessed significant transformation in the past 12 years. In a social media post, Dr.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: 101.3.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: తేమింది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

శంకర్ దాదా ఎంబీబీఎస్ ఈ చిత్రం నుంచి కేకే చిరంజీవి గారు పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ లవ్లీ ట్రాక్ విన్న తర్వాత 2 hours 38 minutes 37 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సండే ప్రోగ్రామ్ లో ఉన్నాం.

సో మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా మరి ముఖ్యంగా పాజిటివ్గా అని నేను చెప్తూనే ఉంటాను, బట్ మీరు మాత్రం కొంచెం అలా ఇస్తూ ఉంటారనమాట మెసేజెస్. బట్ మీ పేరుని ఆన్సర్ని పంపించండి 8662488114 ఈ నంబర్కి. సో చూద్దాం మెసేజెస్ ఉన్నాయి. మార్నింగ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ గురించి కూడా వివి రెడ్డి గారు మెసేజ్ చేశారు, సింహాసనం చిత్రం అని చెప్పి. అండ్ అలాగే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుండి మెసేజ్ చేశారు, బట్ మీరు మాత్రం అందరినీ బాగా జడ్జి చేస్తున్నారు కదా, ఎవరి వాయిస్ ఎలా ఉంటే ఏంటంటారు. ఓకే, తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కాజ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి కరెక్ట్గా గెస్ట్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దొద్దుకూరు అంట, సన్ ఆఫ్ సత్యమూర్తి. ఓకే, ఎప్పటిదో కదా. ఎనీవే ఇదైతే గెస్ట్ చేసింది రైట్ ఆన్సర్ అండి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు నా ఫేవరెట్ హీరో కృష్ణ గారు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అంటూ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ రోజ్ ఫ్రమ్ గుంటూరు జోజీ నమస్తే వెరీ హ్యాపీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. జో వస్తూనే జోష్ తెస్తుంది అంట, బట్ ఈరోజు జోష్ లేదు నాకు, ఆయొచ్చింది అది ప్రాబ్లం. బట్ ఎనీవే జోష్ అలాగే ఉంటుందిలే. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లక్ష్మి ఫ్రమ్ గంట్రావుపల్లి విలేజ్ పెద కొత్తపల్లి మండలం నాగర్కర్నూలు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే హాయ్ బాగున్నారా అంటూ సినిమా కబుర్లు ధీరా సూపర్గా ఉన్నాయి మేడం అంటూ, అలాగే సందరి సందరికి వెల్కమ్ అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కా అండ్ హనీ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చాలా విషయాలు చెప్పారు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందరి సందరి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ని గెస్ట్ చేశారు. అండ్ అలాగే కామర్తి శంకర్ రాజోల నుండి మెసేజ్ చేశారు. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి గెస్ట్ చేశారు కరెక్ట్ మూవీని. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఎలా ఉన్నారు, సింహాసనం సినిమా కబుర్లు చాలా మంచి విషయాలు చెప్తున్నారు. అండ్ ఈ సినిమా రిలీజ్ రోజున విజయవాడ రాజీవ్రాజ్ థియేటర్ దగ్గర ఓకే 144 సెక్షన్ పెట్టారా, అది ఇప్పట్లో ఒక సంచలనం అప్పట్లో అంటూ మెసేజ్ చేశారు, బట్ నాకు అంత ఐడియా లేదండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ యా పాజిటివ్ ప్రశ్నలకి మీరు అంతే పాజిటివ్గా ఉన్నారని నేను కూడా అనుకుంటున్నాను. సో అది మ్యాటర్, ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ అన్ని ఇవన్నమాట. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను ఇచ్చేస్తాను యాజ్ యూజువల్గా సినిమాకి సంబంధించిన ప్రశ్న. అండ్ ఇది ఒక సినిమా డైలాగ్, చాలా ఇన్స్పిరేషనల్ డైలాగ్ అనమాట, చాలా పవర్ఫుల్ డైలాగ్. అండ్ ఎవరా హీరో, ఏంటా సినిమా అనేది మీరు గెస్ చేయాలి. డైలాగ్ కోసం రెడీగా ఉన్నారు కదా. కష్టాలు

ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూలపాన్పు కాదు. ఎప్పుడూ సంతోషమే కావాలనుకుంటే కుదరదు. బాధని కూడా భరించడం నేర్చుకోవాలి. భరించే వాళ్లకే ఈ భూమి మీద బ్రతికే హక్కుంది. ఇప్పటికే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎనీవే క్లూ కూడా ఇచ్చేస్తాను. ఇంకొక డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్ చెప్తారు హీరో. గుండ్రంగా తిరిగేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. మనిషి జీవితంతో పోరాడాలి. ఎవరా హీరో గెస్ట్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయండి మీ పేరుని అండ్ ఆ సినిమా పేరుని కూడా. రైట్ నౌ మీకోసం ఒకే ఒక్కడు చిత్రానికి శంకర్ మహాదేవన్, కవిత సుబ్రహ్మణ్యం పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. అప్పల్ రాజు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కొల్లిపర్ నుండి మౌలాలి రైట్ ఆన్సర్. అండ్ జాండ్రబెట్ట నుండి సజ్జా లీలారాణి. హీరోని కరెక్ట్గానే గెస్ చేశారు బట్ మూవీ అయితే రాంగ్. ఓకే. అండ్ హాయ్ ఫ్రెండ్స్ అంటూ కానూరు నుండి అంజుబాబు, దివ్య, ప్రణీత్, హసరిత మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ తెలియదు, వింటూ ఉండండి నేను చెప్పేస్తాను. సుబ్బరామయ్య తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అండ్ మన్హర్ ABCDEF. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నరేష్ ఫ్రమ్ అనంతపూర్, హీరోని కరెక్ట్గా గెస్ చేశారు. మరి మూవీ ఎక్కడ, ఎందా చెప్పాలి కదా సినిమా పేరు. ఓకే. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రోజ్ ఫ్రమ్ గుంటూర్ రైట్ ఆన్సర్. అండ్ మొదటి క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు, ఫేవరెట్ హీరోది అంటూ. హాయ్ అండి అంటూ అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం నుండి బాబీ, సిరి, వేద, గుణ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కానూరు నుంచి తాతరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అన్నారు, ఆన్సర్ పంపించలేదు. ఓకే. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నేను శ్రావణిబాయ్ ధోని నుంచి మెసేజ్ చేస్తున్నాను. నిప్పు మూవీ అనుకుంటున్నా అంటూ కాదండి, అది రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో అంటూ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ గణేష్, రాజు, శ్రీవత్స, కోనాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, కాజు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నమస్తే అంటూ మంగళగిరి నుండి దామర్ల చినుమస్తాన్రావు, దామర్ల పెదమస్తాన్రావు రైట్ ఆన్సర్ని పంపించారు. సో ఉన్న మెసేజెస్ మనం ఆల్మోస్ట్ అన్నీ చూసేసాం, ఎక్కడ కూడా ఏం మిస్ అవ్వలేదు, అన్ని మెసేజెస్ వచ్చేసినాయి. సో ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఒకే ఒక్క మెసేజ్ మనకి గబ్బర్ సింగ్ అని చెప్పని వచ్చింది, కానీ మిగతావన్నీ కూడా రైట్ ఆన్సర్సే అనమాట. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే బాలు మూవీలో పవన్ కళ్యాణ్ చెప్తారు ఈ డైలాగ్. సో ఆ హీరోయిన్ పాపం కష్టాల్లో ఉండి వెళ్ళిపోయి ట్రాక్ మీదకి వెళ్ళిపోయి ఏదేదో చేసేద్దాం అనుకున్నప్పుడు భయపడి ఏడుస్తూ ఉంటే అప్పుడు చెప్తారనమాట.

కష్టాలని ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలు ఉన్నాయి, నిజంగానే ఉన్నాయి కదా. అండ్ జీవితం అంటే అందరూ అనుకుంటూ ఉంటారు పూల పానుపుల అలా ఉన్నా కూడా బోర్ కొట్టేస్తుంది. చాలామంది అనుకుంటారు కష్టాలు లేకుండా హ్యాపీగా ఉండాలి అని, అలాంటి లైఫ్ ఇవ్వని అనుకుంటారు. కానీ కష్టం ఉన్నా కూడా ఆ కష్టాన్ని మనం ఎలా అధిగమించాలి, ఎలా సక్సెస్ సాధించాలి, ఆ కష్టానికి మనం ఎలా ఎదురెళ్ళాలి అనేవి నేర్చుకోవాలి. దానికి కావలసిన ధైర్యాన్ని ఆ దేవుణ్ణి మనం అడగాలన్నమాట కదా. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు కదా. సో బాధని కూడా భరించడం నేర్చుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, భరించే వాళ్ళకే భూమి మీద బ్రతికే హక్కు ఉంది అని మన పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో చెప్పారు. కానీ భరిస్తూ ఉన్న కొద్దీ ఇంకా ఎక్కువైపోతున్నాయి అంటున్నారు కొంతమంది కదా. అండ్ నాకు బాగా నచ్చిన డైలాగ్ అనమాట ఇది, గుండ్రంగా తిరిగేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి, మనిషి జీవితంతో పోరాడాలి. సూపర్గా ఉంటుంది అనమాట ఈ డైలాగ్ అయితే మాత్రం. ఇలాంటివి విన్నప్పుడల్లా ఏంటంటే మనకే ఉందిలే, మనకేం కష్టాలు ఉన్నాయి, వీఆర్ సో హ్యాపీ వీఆర్. అండ్ మిగతా విషయాల్లో కూడా మనం చాలా ఎప్పుడు లక్కీ అని అనుకోవాలి. ఎప్పుడు కూడా మనకంటే పైన ఉన్న వాళ్ళని చూసి అది కాంపిటీషన్గా తీసుకొని మనం సక్సెస్ సాధించడానికి ఓకే, కానీ ఎప్పుడు వాళ్ళతో పోల్చుకొని మనం అయితే తక్కువగా ఫీల్ అవ్వకూడదు. మనకంటే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కదా. సో అది మ్యాటర్.

సో సెకండ్ క్వశ్చన్ ఇచ్చేస్తున్నాను. మరి సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉన్నారు కదా. గడియారం సౌండ్ ఉంటుంది కదా, అంటే సౌండ్ ఆఫ్ ఎ క్లాక్, సౌండ్ ఆఫ్ క్లాక్. ఈ గడియారం సౌండ్ని ఏమని పిలుస్తాం, గెస్ చేయండి. వెరైటీగా ఉంది కదా ప్రశ్న. ఎస్, గడియారం సౌండ్ని ఏమని పిలుస్తాం. కొన్ని కొన్ని సౌండ్స్ అంటే మనం కెమెరాతో ఫోటో తీసినప్పుడు వచ్చే సౌండ్, ఇలాంటి వాటిని మనం కొన్ని రకాలుగా పిలుస్తాం అనమాట. గంట కొట్టినప్పుడు వచ్చే సౌండ్ని, అట్లా గడియారం సౌండ్ని ఏమని పిలుస్తాం. గెస్ చేయండి మీ పేరుని, ఆన్సర్ని 8662488114 ఈ నంబర్కి పంపించేసేయండి మీ పేరుతో కలిపి. ఇప్పుడైతే మీకోసం బాలు చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. కేకే పాడినటువంటి చంద్రబోస్ గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విక్రమ్ సింహపురి విశ్వవిద్యాలయంలో 10, 11, 12 స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ పలువురు విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీలు, పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన స్నాతకోత్సవ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థులు జ్ఞానాన్ని సమాజ అభివృద్దికి వినియోగించాలని, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని గవర్నర్ సూచించారు. రాష్ట ఆర్థిక ప్రగతి, పాలనా వ్యవస్థ బలోపేతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించే ఈ సమీక్షలో తొలుత ఈ మధ్యాహ్నం రాష్ట స్థూల ఉత్పత్తి జీఎస్డీపీపై సమీక్ష నిర్వహిస్తారు. ఆర్థిక వృద్ది, అభివృద్ది సూచికలపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థ పనితీరు అమలుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పరామర్శించారు. విశాఖపట్నంలోని కిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రమాదంలో 8 మంది మృతి చెందడం బాధాకరమని, బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని, వారికి అండగా ఉంటుందని తెలియజేశారు. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రైతులు, మేత తయారీ సంస్థల ప్రతినిధులతో విజయవాడలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు అందిస్తున్న హ్యూమన్ ప్యాపిలో వైరస్ హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని మరో 3 నెలల పాటు కొనసాగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, భారత రైతాంగ ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులు, ఎన్జీ రంగాగా పేరొందిన ఆచార్య గోగినేని రంగనాయకులు

వర్ధంతి. ఈరోజు ఆయన 1900 నవంబర్ 7వ తేదీన గుంటూరు జిల్లా నిడుబ్రూరులో జన్మించారు. ఆయన సుదీర్ఘకాలం పాటు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగి రికార్డు సృష్టించారు. అనారోగ్యం కారణంగా 95 సంవత్సరాల వయస్సులో 1995 జూన్ 9వ తేదీన నిడుబ్రూరులో ఎన్జీ రంగా తుదిశ్వాస విడిచారు. ప్రజలందరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు యోగాసనాలు వేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: KFM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

3 hours 8 minutes 58 seconds లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా మిర్చి మూవీ నుంచి విజయ్ ప్రకాష్ అనిత పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం. గడియారం సౌండ్ ని ఏమంటారు అన్నాను, రకరకాల ప్రశ్నలు అయితే నాకు వచ్చేసినాయి. మరి ఎవరెవరు పంపించారు ఏంటి చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు మెసేజ్ చేశారు, బట్ అందులో ఒక్క మిస్టేక్ ఉందన్నమాట, ఒకే ఒక అక్షరం. నాకు తెలిసి 90% ఇదే ఆన్సర్ని పంపించారు, బట్ ఎనీవే ఇది కూడా రైట్ ఆన్సరే కానీ కానీ ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. సెకండ్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు టిక్ టిక్, నేనే చెప్పేస్తాను ఇది టిక్ టిక్ అని పంపించారు. అలాగే పడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు టిక్ టిక్ టిక్ అన్నారు. మీరు మూడు టిక్లా? ఓకే. అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుండి టిక్ టిక్ టిక్ అంటున్నారు. అండ్ శ్రావణిబాయ్ ధోని నుంచి టిక్ టిక్ ఆర్ ఎస్ రైట్ ఆన్సర్. శ్రావణిబాయ్ ఫస్ట్ రైట్ ఆన్సర్ని మనకి పంపించారు, తర్వాత పంపించింది రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుండి సో ఇట్ మే బి టికింగ్ ఆర్ టిక్ ఎస్, సెకండ్ రైట్ ఆన్సర్ అండి. ఆర్ అని పంపించారు కదా, అదైతే రైట్ ఆన్సర్ సత్యనారాయణ గారు. అండ్ అలాగే నెక్స్ట్ రామకృష్ణ స్వర్ణ గౌతమి కర్నూలు నుండి టిక్ టిక్ అన్నారు. అండ్ కేదారి వీరేష్ రాజౌళి మండలం నుండి టిక్ టిక్. అలాగే మచిలీపట్నం నుండి మెసేజ్ వచ్చింది, పేరు లేదు, టిక్ టిక్ అంటున్నారు. అండ్ వివి రెడ్డి గారు టిక్ టిక్ టిక్ అన్నారు. అండ్ రోజ్ ఫ్రమ్ గుంటూరు టిక్ టిక్ టిక్ అంట, మూవీ కూడా ఉంది అంటున్నారు. ఎస్. అండ్ అక్కరపాక నుండి రమ టిక్ టిక్ అని మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి టిక్ టిక్ టిక్ అన్నారు. జాండ్రపేట నుండి సజ్జా లీలారాణి గడియారం చేసే శబ్దాన్ని తెలుగులో టిక్ టిక్ అని పిలుస్తారట. ఓకే. అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ కూడా అదే మెసేజ్ చేశారు. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి టిక్ టిక్ అంటూ. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు టిక్ టిక్ టిక్ అంటున్నారు. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ సిహెచ్ వేణు జయంపు గ్రామం నుండి టిక్ టిక్ అని మెసేజ్ చేశారు. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి టాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది పక్కన, ఓకే ఎనీవే ఒకటైతే రైట్ ఆన్సర్ అది చూద్దాం. అండ్ నెక్స్ట్ మెసేజ్ టికింగ్ సౌండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ సేషు ఫ్రమ్ కాకినాడ టిక్ టిక్ అంటున్నారు. కానూరు నుంచి తాతారావు గారు టిక్ టిక్. ఓకే. అండ్ రెండవ ప్రశ్నకు సమాధానం అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడ్ నుండి కిషోర్ మరియు లక్ష్మణ్ రావు టిక్ టాక్ అంటున్నారు. ఓకే ఎనీవే. అండ్ నెక్స్ట్ మెసేజ్ గడియారం శబ్దం యా చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి మెసేజ్ చేశారు అనుకుంటున్నా అంటూ. అండ్ గోర్లఖాన్ దొడ్డి నుండి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. ఎస్ టిక్ టిక్ అని మెసేజ్ చేశారు. అండ్ అలాగే కర్నూలు డిస్టిక్ నుండి ఈర్ల దిన్నే శ్రీనివాసరావు శ్రీనివాస గౌడ్ మెసేజ్ చేశారు. ఎస్ మీరు కూడా అదేనా టిక్ టిక్. ఓకే. మంగళగిరి నుండి దామర్ల చినిమస్తాన్

దామర్ల పెద్దమస్తానరావు టిక్ టిక్ టిక్ అన్నారు. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి టిక్ టిక్ టిక్. అలాగే అనంతపురం నుండి అనురాధ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అంట. టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టిక్ టాక్ అంట. బాగుంది మీ ఆన్సరు. ఓకే, జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి టిక్. ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఇజ్ ఇట్ కరెక్టా అంటూ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి టిక్కింగ్ అంటూ మెసేజ్ చేశారు. యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్టే, కానీ సౌండ్ ఏమంటారు అనేది చెప్పాలన్నమాట. ఓకే, అండ్ టిక్క టికా లేదా టిక్ టాక్ అంటూ గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి టిక్ టిక్ టిక్ అంటున్నారు. అండ్ కనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి టిక్ టిక్ టిక్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే రమణ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పిలుస్తారు. కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ టేక్ టేక్ టేక్ టేక్ టిక్ ఫైవ్ టిక్లా అంటారా అంట. ఓకే, నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుండి పరశురాములు పద్మ మెసేజ్ చేశారు టిక్ టిక్ టేక్ అని. అండ్ నెక్స్ట్ మెసేజ్, అక్క తిన్నావా, అయ్యో ఎవరు, గంగ గంత్రోలపల్లినా ఏంటిది అది, లక్ష్మి పెదకొత్తపల్లి మండల్ నుండి నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. ఆన్సర్ పంపించలేదా. నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ టిక్ టిక్ టిక్ టిక్ గడియారం అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం టిక్ టిక్ అని మెసేజ్ చేశారు. అలాగే నెక్స్ట్ మెసేజ్, హాయ్ అంటూ జానకీరామ్ నందిగామ నుండి మెసేజ్ చేశారు టిక్ టిక్ అంటూ. అండ్ అలాగే నెక్స్ట్, మై నేమ్ ఈజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే సి బెలగల్ కొత్త బస్ స్టాండ్ నుండి మహేష్ బాబునా, ఓకే టిక్ టిక్ అని అంటుంది అంటూ మెసేజ్ చేశారు. పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు టకింగా టకింగ్ అంట టిక్. ఓకే రైట్ ఆన్సర్. అండ్ అలాగే కనకారావు పెడన్ నుండి టిక్ టిక్ ట్యాక్ అంటూ మెసేజ్ చేశారు. కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ నమస్తే మేడం అంటూ టక్ టక్ ఉంటుందట. ఓకే, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి టిక్ టిక్ టిక్ అంటూ మెసేజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ రైట్ ఆన్సర్. అండ్ కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి టక్ టక్ టక్ అని మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్. అండ్ ఎనీవే, ఇప్పుడు మనం మార్నింగ్ టైంలో అయితే జీకే ప్రశ్నలు కూడా అడుగుతున్నాం కదా, జీకే అడుగుతున్నాము అండ్ అన్ని ప్రశ్నలు ఉంటాయి. అండ్ సందడి సందడికి వచ్చేటప్పటికి మాత్రం సరదాగా ఉంటాయి, ఫన్నీగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. సినిమా ప్రశ్నలు ఉంటాయి, జీకే ప్రశ్నలు ఉంటాయి, ఇవి కూడా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి అన్నమాట సామెతలతో కలిపి. అది మ్యాటర్ అయితే ఇందుకీ రైట్ ఆన్సర్ ఏంటి అనేది మనం గడియారంలో ఆ సౌండ్ని ఏమంటారు అనేదానికి చాలామంది టిక్ టిక్ టిక్లే పెట్టేశారు కదా. యాక్చువల్గా టిక్ టాక్, ఓకేనా, టిక్ టాక్ అంటారు, అది కరెక్ట్ ఆన్సర్. గడియారం సౌండ్ని ఏమని పిలుస్తాం, సౌండ్ ఆఫ్ ఎ క్లాక్ ఈజ్ కాల్డ్ టిక్ టాక్.

సో ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఈరోజు యాక్చువల్గా తెలంగాణ శకుంతల గారు ఉన్నారు కదా, ఆవిడ జయంతి అనమాట. సో ఆవిడ యాక్ట్ చేసిన లాస్ట్ మూవీ ఏంటి, గెస్ చేయండి. యాక్చువల్గా ఆవిడ పేరు అసలు కడియాల శకుంతల, అయితే ఆవిడని తెలంగాణ శకుంతలగానే మనందరికీ బాగా తెలుసు. కడియాల శకుంతల ఆవిడ అసలు పేరు అనమాట. తెలంగాణ శకుంతల గారు యాక్ట్ చేసినటువంటి లాస్ట్ మూవీ ఏంటి, గెస్ చేయండి. గెస్ చేసి సినిమా పేరు, మీ పేరు 8662488114 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడైతే మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను, వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

మిస్సమ్మా చిత్రానికి వసుంధరదాస్ పాడినటువంటి భువనచంద్ర గీతం వస్తోంది. వందే మాతరం శ్రీనివాస్ సంగీతంలో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు.

0: ಆನ್ ಆಕಾಶವಾಣಿ ವಿವಿಧ ಭಾರತಿ 101.35.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

3:23:17 ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందరి సందరి ప్రోగ్రాంలో ఉన్నాం కదా. మరి అడిగిన ప్రశ్న, తెలంగాణ శకుంతల గారు యాక్ట్ చేసినటువంటి లాస్ట్ మూవీ ఏంటి అని అడిగాను. చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ మనకి రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే, కొరియర్ బాయ్ అంటూ కేదారి వీరేష్ రాజోల్ మండలం నుండి మెసేజ్ చేశారు, బట్ కాదు కదండి అది ఆన్సర్ కాదు. హాయ్, దిస్ ఈస్ శివ. సునీ ఫ్రమ్ దర్శి అంటూ మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆలా. ఓకే, ఆన్సర్ ఏది? మీరు ఆన్సర్ పంపించలేదు. ఓకే, నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్ని పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకు అక్కడి నుంచి వచ్చింది. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో కాదండి, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపించారు చూద్దాం. ఓకే, కనగారు పెడన్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుండి భద్రాద్రి కొత్తగూడెం రాంపురం జిల్లా కట్ల సతీష్ సుమలత కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గిరిజేశ్వరి మహేష్ బాబు సి బెళగల్ కొత్త బస్ స్టాండ్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నవ్య ఫ్రమ్ గుంటూరు మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో కాదండి. ఓకే, చూద్దాం ఇంకా ఎవరెవరు మెసేజెస్ చేశారు అనేది. అండ్ ఈ మూవీని చాలామంది మూవీ అని పంపించారు. దారి ప్రేమ్ సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు కూడా అదే మెసేజ్. అండ్ అలాగే 2014 వచ్చిన అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాక నుండి రమాగూడ రాంగ్ ఆన్సర్. అండ్ బేతంచెర్ల గౌరీపేట నుండి మహేష్ మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. సాయి శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ కాళ్ళ శ్రీనివాసులు కోదాడ నుండి రైట్ ఆన్సర్. జాబా భూమేశ్వర్ భూలక్ష్మి బెల్లూరు నుండి రైట్ ఆన్సర్. జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుండి రాంగ్ ఆన్సర్ అండి. అండ్ రమణ ఫ్రమ్ వాగళ్ళ రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ 2014 జాన్లో విడుదలయ్యింది సినిమా. అండ్ జూన్14 ఆవిడ, ఎస్ సార్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కానీ మంచి యాక్టర్ కదండి అసలు ఆవిడ సినిమాలు కానీ ఆవిడ నటన కానీ ఆవిడ యాక్టింగ్ కానీ ఆ స్టైల్ ఆ డైలాగ్ డెలివరీ అందరికీ గుర్తుండిపోయింది అసలు మామూలుగా కాదు ఓ రేంజ్లో అనమాట. గోర్లకాందొడ్డి బాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత కూడా మెసేజ్ చేశారు, బట్ అది రాంగ్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు కొరియర్ బాయ్ కళ్యాణ్ అని, బట్ అది రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ బెనర్జీ గుళ్ళవల్లేర్ నుండి మెసేజ్ చేశారు. టిక్ టాక్ కాకుండా స్లీప్ స్లీప్ అంట లక్ష్మి. ఓకే, నెక్స్ట్ నేను మార్కాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నాను అంటూ గుంటూరులో ఉన్న మా సార్ శివ గారి కోసం మంచి సాంగ్ కావాలట. సాంగ్ రిక్వెస్ట్ ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో మెసేజ్ చేయండి, తప్పకుండా మీకు సాంగ్ రిక్వెస్ట్ సాంగ్ వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో కాదు, యా తర్వాతది రైట్ ఆన్సర్ అండి. గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు. కేదార్ వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ కానూర్ నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా రైట్ ఆన్సర్.

ఆన్సర్ని పంపించారు. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్ అండ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటి కూడా మెసేజ్ చేశారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ పి జానకిరామ్ నందిగామ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే హైదరాబాద్ బౌరంపేట్ నుంచి సంతోష్, సుప్రియ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బాలాజీ గౌడ్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కొరియర్ బాయ్ కళ్యాణ్ అంటూ రాంగ్ ఆన్సర్ పాలెంపల్లి, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుండి. అండ్ మంచిర్యాల నుండి చంద్రమొగిలి, పద్మారాణి, అక్షరా, కృప కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు జ్యోతి అన్నారు, బట్ ఆన్సర్ పంపించలేదండి మీరు. ఓకే. అండ్ నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, అవినాష్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నమో వెంకటేష అంటూ కర్లపూడి, గౌస్ భాష, షాబియా మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ సెకండ్ సూర్యకాంతం గారు అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకిరాజు. సో కొంతమంది మనం వాళ్ళని మర్చిపోలేమండి, ఇంకా అలాగా మనకి చరిత్రలో నిలిచిపోతారనమాట కొంతమంది, అది మ్యాటర్. అండ్ మై ఆన్సర్ అంటూ సాహో అంటూ మెసేజ్ చేశారండి, దారిపు నేను కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి. కాదు కదా, ఓకే, అది మ్యాటర్ అనమాట. ఇంతకీ నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ శకుంతల గారు అంటే కడియాల శకుంతల ఆవిడ అసలు పేరు. సో తెలంగాణ శకుంతలగా మనకి బాగా పరిచయం. సో తెలంగాణ శకుంతల గారు యాక్ట్ చేసినటువంటి లాస్ట్ మూవీ ఏంటి అని అడిగాను. పాండవులు, పాండవులు తుమ్మెద ఇస్ ద రైట్ ఆన్సర్.

సో ఇంకొక ప్రశ్న మీకోసం, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే దొరుకుతుంది, కానీ చాలా విలువైంది. మన సొంతం చేసుకోలేం కానీ వాడుకోవచ్చు, దాన్ని దాచుకోలేం కానీ ఖర్చు పెట్టచ్చు, ఒక్కసారి పోగొట్టుకున్నామా తిరిగి పొందలేం. ఏంటది? గెస్ చేయండి. 8662488814 ఈ నెంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. ప్రశ్న ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అంటే దీనికోసం మనం డబ్బులు పెట్టుకోనాల్సిన పని లేదు, ఫ్రీగానే దొరుకుతుంది, కానీ చాలా విలువైంది. మన సొంతం చేసుకోలేం కానీ వాడుకోవచ్చు, దాన్ని దాచుకోలేం కానీ ఖర్చు పెట్టచ్చు, ఒక్కసారి పోగొట్టుకున్నామా తిరిగి పొందలేం. ఏంటనేది గెస్ చేయండి. గెస్ చేసి 8662488814 ఈ నెంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. మీకోసం నేను ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: త్రీ అవర్స్ 37 మినిట్స్ 24 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఒక ప్రశ్న అడిగాను కదా, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దీనికోసం, ఫ్రీగానే దొరుకుతుంది, కానీ చాలా విలువైంది. మన సొంతం చేసుకోలేం కానీ వాడుకోవచ్చు, దాన్ని దాచుకోలేం కానీ ఖర్చు పెట్టవచ్చు. ఒకసారి పోగొట్టుకున్నామా తిరిగి పొందలేమన్నాను. సో చాలా సింపుల్ అనమాట, ఎవరెవరు పంపించారు ఆన్సర్స్ అనేది చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పడిన జోగరేంద్ర కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కదరి వీరేష్ రాజుల మండలం నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు, అయ్యో అది కాదు కదా, ఓకే. కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. జానకీరామ్ నందిగామ నుండి మెసేజ్ చేశారు, హోప్ అంట కాదు. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు శోభ, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద, రైట్ ఆన్సర్. అండ్ ఆన్సర్ ఆన్సర్ అని పంపిస్తున్నారు కానీ మీ పేరు మాత్రం ఆన్సర్ పక్కన పంపించట్లేదండి. మీరు లిజనర్ పేరు పక్కనే పంపించాలని నేను చెప్తున్నాను. దుదుకూరు అంటూ మెసేజ్ చేశారు, మరి మీ పేరు సామ్రాట్ అనుకుంటా, పైన ఇక్కడ మెసేజ్లో ఉంది. బట్ మీరు ఆన్సర్ పక్కనే మీ ఆన్సర్ అని పంపించమే మీ పేరు పంపించండి. కనకారావు పెడన్ నుండి మెసేజ్ చేశారు వయసు అంటూ, బట్ తర్వాత ది రైట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ డాక్టర్ ప్రవల్లిక శ్రీకరి ఫ్రమ్ మహబూబానగర్ తెలంగాణ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. బట్ సాంగ్ రిక్వెస్ట్ అయితే ఇప్పుడు లేవు కదా, ఓకే. శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుండి మెసేజ్ చేశారు, టైం అమ్మా టైము, ఓకే. గన్నవరం మీ ఇంటి పేరు అంటారా. హైదరాబాద్ నుండి సూర్యరమ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ గౌరవమా, ఓకే, మాట గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి కాదండి. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు, రైట్ ఆన్సర్. తాతారావు కానూరు నుంచి మెసేజ్ చేశారు, ప్రశ్నకు జవాబు తెలియదు కానీ అభిమాన హీరో పాట వినిపించినందుకు థ్యాంక్స్ అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు కూడా రైట్ ఆన్సర్. నున్ను నుండి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. అండ్ మనోహర్ మోహన్ రావు లీలావతి హేమప్రియ అమృత కప్పరదొడ్డి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ప్రేమ నమ్మకం అంటూ కార్లపూడి గౌష్ భాష షాబియా మెసేజ్ చేశారు. అండ్ గోర్లకాందొడ్డి నుండి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత నాలెడ్జ్ అంటున్నారు. సి నాగరాజు ఫ్రమ్ కోడుమూరు కొండపేట ఆన్సర్ అంటూ విద్యాట అనుభవం అట కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే ఈర్లదిన్ని గ్రామం బాలాజీ గౌడ్ సి బెల్లగల్ మండలం కర్నూలు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే కొల్లిపర నుండి మౌలాలి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత అక్కరపాక నుండి రమ మెసేజ్ చేశారు, గాలి అనుకుంటున్నా అంటూ కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే మంచి పేరు అంటూ కర్నూలు నుంచి నసరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు, బట్ కాదండి. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. పెడన్ నుండి నాని గంగా ఆన్సర్ అంటూ, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ రామానగర్ వేటపాలెం నుండి, రైట్ ఆన్సర్. మంచిర్యాల నుండి చంద్రముగిలి పద్మరాణి అక్షరకృప మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సత్తుపల్లి నుండి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి కూడా రైట్ ఆన్సర్. జానకిరామ్ మెసేజ్ చేశారు నందిగామ నుండి లైఫ్ అంటూ కాదండి. అండ్ మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు, గౌరవం అంటున్నారు కాదండి. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. సో మొత్తానికి చాలా మంది రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే టైం అండి, కాలం, సమయం ఇస్ ద రైట్ ఆన్సర్.

సో మరి సందడే సందడిలో ఫైనల్ గా ఒక ప్రశ్న ఇచ్చేస్తున్నాను. ఇది కూడా ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న, ఒక హీరోయిన్ చెప్పే డైలాగ్ అండ్ ఏ సినిమా ఏంటి అనేది గెస్ చేయాలి.

ఏయ్ చిచి, నువ్వు నాకు నచ్చేదేంది, నేను చూడలేదని ఓ పులిపెక్కి పోతాండావంటగా అంటుంది ఒక హీరోయిన్. చాలా ఫేమస్ అయింది ఈ డైలాగ్ అంతా కూడా. సో ఏంటా సినిమా గెస్ చేయండి, క్లూ కావాలి అంటే ఇంకొక పవర్ఫుల్ డైలాగ్ చెప్పింది అదే సినిమాలో ఆ హీరోయిన్. అదేంటంటే, ఇంకా ఎంత సాధిస్తారయ్యా ఇంటి పేరు ఇంటి పేరు అని. ఎవడికి కావాలయ్యా మీ ఇంటి పేరు? పేరు లేనోడికి కావాలి ఇంటి పేరు. మా ఆయన పేరు చెప్పుకొని ఊర్లు ఊర్లే బతుకులుండాయి అంటది. సో ఎవరా హీరోయిన్ గెస్ చేయండి. ఏంటా సినిమా 8662488144 ఈ నెంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. ఇప్పుడైతే మీకోసం మణిశంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ శ్వేత మోహన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటే

0: కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
2: 101.3.

ఇండియాస్ 48 minutes 25 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందే సందేలో ఆల్మోస్ట్ మనం ఫైనల్ క్వశ్చన్కి వచ్చేసాం కదా. చూద్దాం చాలా మెసేజెస్ ఉన్నాయి ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. ఫస్ట్

3:48:25 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందే సందేలో. ఆల్మోస్ట్ మనం ఫైనల్ క్వశ్చన్కి వచ్చేసాం కదా, చూద్దాం చాలా మెసేజెస్ ఉన్నాయి ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు కూడా రైట్ ఆన్సర్. అలాగే కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, మంగళగిరి యశోద రైట్ ఆన్సర్, కొల్లిపర్ నుండి మావులాలి రైట్ ఆన్సర్, అండ్ మహబూబానగర్ తెలంగాణనా ఓకే మెసేజ్ చేశారు ఆన్సర్ అంటూ ప్రణీత రైట్ ఆన్సర్, అండ్ అక్రపాక నుండి రమా కూడా రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ శ్రావణిబాయ్ ధోని నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ సిమ్రన్న హీరోయిన్ రాజోల్ నుండి భరత్ నిఖిల్ రాహిత్య మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్, అండ్ పాపారావు టీ నర్సాపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, బట్ అది పార్ట్ టూలో కాదు ఓకేనా. మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ నాసికా వేణు దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, సి నాగరాజు ఫ్రమ్ కోడుమూరు కొండపేట రైట్ ఆన్సర్, అండ్ మురారి మహేష్ బేతంచెర్ల గౌరీపేట ఓకే రైట్ ఆన్సర్, అండ్ అలాగే కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్, కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్, అండ్ సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ రైట్ ఆన్సర్, అండ్ జయం బాషా కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరిశ్రమలు పద్మ రైట్ ఆన్సర్, అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుండి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, బాలాజీ గౌడ్ మెసేజ్ చేశారు ఏర్ల దీని నుండి రైట్ ఆన్సర్, అండ్ సూర్య రమ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, తులసి మౌనిక జయంత్ నందికొట్కూరు నుండి రైట్ ఆన్సర్, సాయి కుమారి ఫ్రమ్ రామానగర్ రైట్ ఆన్సర్, అండ్ కానూరు నుంచి తాతారావు రైట్ ఆన్సర్, అంకయ్య బండారుపల్లి నెల్లూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ కలపూడి గౌస్ బాషా షాబియా టైలర్స్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు, జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్, అండ్ వినుకొండ నుండి చారి సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు, సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు రైట్ ఆన్సర్, సులోచన ఫ్రమ్ కరీంనగర్ రైట్ ఆన్సర్, అండ్ కర్ణాటక నుంచి మంజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, నున నుండి శోభారాణి రంగారావు అవినాష్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్, సీను ఐరాల నుండి రైట్ ఆన్సర్, అండ్ పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు రైట్ ఆన్సర్, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్, రోజ్ ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రశ్న ఆల్రెడీ నేను రిపీట్ చేశారండి, ఆన్సర్ చెప్పే టైం కూడా వచ్చేసింది, అండ్ వాగళ్ళ నుండి రమణ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఎప్పట్లాగే ఈ రోజు సందరి కూడా సూపర్ సక్సెస్ అయింది, మంచి ప్రశ్నలు మంచి పాటలతో ప్రోగ్రామ్ చాలా బాగుంది, మళ్ళీ వివిధాలో కలుద్దామంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెడన్ నుండి నాని గంగా రైట్ ఆన్సర్ ని పంపించారు, సమంత అంటూ రాంగ్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, కోడుమూరు కొండపేట నుండి మెసేజ్ చేశారు శివకిషోర్ రైట్ ఆన్సర్, సో ఇప్పటి వరకు ఉన్న రైట్ ఆన్సర్స్ ఇవన్నమాట, ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సరే పంపించారు. ఇంతకీ ఏంటి రైట్ ఆన్సర్ అంటే పుష్ప మూవీలో రష్మిక చెప్తుందన్నమాట ఈ డైలాగ్. సో సందడే సందడి ప్రోగ్రామ్ని అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం, అండ్ రైట్ నో మీకోసం నేను పుష్ప నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను, అండ్ ఆ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, ఆ తర్వాత వేటూరి సుందరరామ్మూర్తి గారి పాటలు స్పెషల్గా అంటే లిరిసిస్ట్ స్పెషల్గా ఈరోజు వేటూరి సుందరరామ్మూర్తి గారు అందించినటువంటి పాటలు విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. క్షతగాత్రులకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖ ఉక్కు ప్రమాద ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. బాధితులకు మద్దతుగా నిలబడేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని మంత్రి తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతిలో జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేశామని ఆయన వివరించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. విశాఖ కేజీహెచ్లో బాధిత కుటుంబాలను ఈ ఉదయం రాష్ట మంత్రులు నారా లోకేష్, వి అనిత, జి సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ శ్రీ భరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు పరామర్శించారు. 33,660 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ప్రారంభించిన భారత ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకం ద్వారా భారీగా పెట్టుబడులు వస్తాయని, ఉద్యోగాల సృష్టి అలానే జరుగుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆధునిక సామాజిక మౌలిక సదుపాయాలతో కూడిన 100 పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి వచ్చేందుకు ఇది తోడ్పడుతుందని భవ్య పథకం పోర్టల్ను ప్రారంభిస్తూ పీయూష్ గోయల్ తెలిపారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధానికి అందించే హెచ్పీవీ హ్యూమన్ పాపిలోమా వైరస్ ను మరో 3 నెలల పాటు అందించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల అనంతరం 12వ తరగతి సమాధాన పత్రాల పూర్వపరిశీలన పునర్మూల్యాంకనం కోసం తెరిచిన పోర్టల్లో నిర్ణీత గడువులోపు 1.6 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ ప్రకటించింది. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా భారత్ ఏ, శ్రీలంక ఏ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసి శ్రీలంక ఏకి 278 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధార్తి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

Yes, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.34 అవర్స్ 4 మినిట్స్ 30 సెకండ్స్ లో ఉంది విబి క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. ఈ రోజు లిరిసిస్ట్ స్పెషల్ గా వేటూరి సుందరరామూర్తి గారు అందించినటువంటి పాటలు మీకోసం. ముందుగా వినబోతున్న పాట మరుణ మృదంగం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.34 అవర్స్ 22 మినిట్స్ 43 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. లిరిసిస్ట్ స్పెషల్ గా వేటూరి సుందరరామూర్తి గారు అందించినటువంటి పాటలు వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట అభిజిత్ సాధనా సర్గం పాడినటువంటి పాట ఫ్రమ్ ద మూవీ ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ.

0: विद भारती एफएम 101.3।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఇంతవరకు మీరు వివిధ కార్యక్రమంలో లిరిసిస్ట్ స్పెషల్ గా వేటూరి సుందరరామూర్తి గారు రాసినటువంటి అందమైన పాటలు విన్నారు. స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. ఇప్పుడైతే మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. సాధారణంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతే ముఖ్యం. వ్యాయామం ముఖ్యంగా ఎప్పుడు అంటే ఉదయాన్నే చేయమని సలహానిస్తూ ఉంటారు. ఉదయాన్నే వ్యాయామం చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఉదయం చేసే వ్యాయామం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు మీరు ఉదయం ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవడం అండ్ వ్యాయామం కూడా క్రమం తప్పకుండా చేయడం అలవాటు చేసుకోవాలి. అందుకు మీ శరీరం అనువుగా మార్చుకుంటుంది, దాంతో ఇదొక అలవాటుగా మారుతుంది. ఒకసారి మొదలు పెట్టాక అది అలవాటుగా మారి రెగ్యులర్గా ఎటువంటి అలసట లేదా లేజినెస్ లేకుండా నిద్రలేవడం అలవడుతుంది. ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నారా? అయితే నో టెన్షన్. ఉదయం వ్యాయామం చేయడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల జీవక్రియలు చురుగ్గా పనిచేస్తాయి, అంటే మీ మెటాబలిజం ఇంక్రీజ్ అవుతుంది, మీరు చురుకుగా ఉండే అనుభూతిని పొందుతారు. ఎక్సర్సైజ్ వల్ల జీవక్రియలు చురుగ్గా పనిచేయడానికి అవసరమయ్యే శక్తిని అందివ్వడంలో బూస్ట్ వంటిది. దాంతో మీరు రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు అండ్ క్యాలరీలను చాలా సులభంగా బర్న్ చేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది మీలో. మీరు చాలా త్వరగా అలసటకు గురైనా లేదా ఒత్తిడికి గురైనా ఈ సమస్యల నుండి బయటపడాలంటే మీరు ఉదయం ఎక్సర్సైజ్ చేయడం ప్రారంభించండి. సో స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద మార్నింగ్.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది అండ్ మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఉదయం ఎక్సర్సైజ్, వాకింగ్ లేదా జాగింగ్ వల్ల మీ బాడీ అండ్ మైండ్ రిలాక్స్గా ఉంటాయి. మార్నింగ్ ఎక్సర్సైజ్ వల్ల పొందే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఆకలిని పెంచుతుంది, ఎక్సర్సైజ్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అండ్ బౌల్ మూమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో ఎనర్జీ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఉదయం చేసే ఎక్సర్సైజ్ వల్ల మీరు యాక్టివ్గా హెల్తీగా ఉంటారు. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మేధపరమైన విధులు మెరుగుపరుస్తుంది.

అంటే ఇది మనం చేసే పనిలో ఫోకస్డ్గా ఉండేటట్లు చేస్తుంది. ఇరిటబిలిటీ, ఫ్రస్ట్రేషన్, టెన్షన్ని దూరం చేస్తుంది. మార్నింగ్ వాక్ లేదా జాగ్ ఒక హెల్తీ ఆప్షన్గా భావిస్తాం. ఇది ఒత్తిడిని, డిప్రెషన్ను తగ్గిస్తుంది. మీరు ఒంటరిగా ఫీల్ అవుతుంటే ఉదయం వాక్ వెళ్ళటం, ఫ్రెష్గా ఉండే గాలి మిమ్మల్ని మరింత సంతోషంగా అండ్ ఫీల్ బెటర్ ఫ్యాక్టర్ కూడా యాడ్ చేస్తుంది. బరువు తగ్గడానికి మార్నింగ్ వర్కౌట్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఉదయం వ్యాయామం వల్ల బాడీ మెటాబాలిజం చురుగ్గా ఉంచి అధిక క్యాలరీలను బర్న్ చేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం స్త్రీ పురుషులు సాయంత్రంలో వ్యాయామం చేసే వారికంటే ఉదయం వ్యాయామం చేసే వాళ్ళు ప్రశాంతమైన నిద్రను పొందుతారని నిరూపించబడింది. అందుకు ప్రధాన కారణం కండరాలు విశ్రాంతి పొందడానికి అండ్ సాధారణ స్థితికి చేరుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది కనుక. ఉదయం ఎక్సర్సైజ్ వల్ల మొత్తం శరీరంలో బ్లడ్ ప్రెషర్ను రెగ్యులేట్ చేస్తుంది, హార్ట్ రేట్ పెంచుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ని కండరాలకు చురుగ్గా అందిస్తుంది. ఆరోగ్యం అనేది ఆహారం, వ్యాయామాల సరైన మిశ్రమం. మనం తినేదాని గురించి జాగ్రత్త తీసుకుంటాం కానీ శారీరక వ్యాయామాన్ని విస్మరిస్తాం. కానీ ఆహారం లాగానే వ్యాయామం కూడా నియమితంగా చేయాలి. మీ శరీరాన్ని తీర్చిదిద్దడంలో వ్యాయామం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీ ఆరోగ్య స్థాయిని పెంచుతుంది. వివిధ ప్రయోజనాలకు వేర్వేరు వ్యాయామాలు ఉన్నాయి. కొన్నేమో ఆరోగ్యకరమైన శరీరం కోసమైతే, మరికొన్ని రోగాలు తగ్గేందుకు. యోగా లాంటి కొన్ని వ్యాయామాలు మానసిక ఆరోగ్యం కోసం చేసేవి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ మీ అందరికీ చెప్పాను, కానీ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చేతన్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాడు అవన్నీ. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. డైలీ 30 to 45 minutes ఎక్సర్సైజ్ చేస్తే మీ మెదడు మీద దానికి చాలా ప్రభావం ఉంటుందట. అది మీ మూడ్ని బాగుండేలా కూడా చేస్తుంది. ఎందుకంటే సెరటోనిన్, డోపమిన్ లాంటి కొన్ని కెమికల్స్ మన బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి. దానివల్ల అల్జైమర్స్, పార్కిన్సన్స్ లాంటి మానసిక రోగాలు దరిచేరవు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల నిత్యం ఆందోళన పట్టం తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మనసు ఆందోళనలకు దూరంగా ఉంటుంది. నిత్యం ఎక్సర్సైజ్ చేసేవారు ప్రమాదకరమైన గుండె జబ్బులను నివారించుకోగలుగుతారు. మీ కుటుంబంలో హృద్రోగ చరిత్ర ఉంటే శారీరక వ్యాయామం మీరు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండే అవకాశాలను మెరుగుపరుస్తుంది. అందువల్ల వ్యాయామాన్ని హృద్రోగం తగ్గించే సాధనంగా తీసుకొని ప్రేరణ పొందండి. మంచి హెల్తీ బాడీ, ఫిట్గా ఉండాలనేది అందరి కోరిక. డైలీ ఎక్సర్సైజ్ చేస్తే మీరు కోరుకున్న బరువును పొందడానికి దోహదం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు సరిపడ వ్యాయామం చేస్తే మీ అధిక బరువు కోల్పోయేలా అది సహాయపడుతుంది. ఎక్సర్సైజ్ చేయడం అనేది బరువు తగ్గడానికే కాదు, హెవీ వెయిట్, ఒబేసిటీ ఉన్నవారిలో త్వరగా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉండి డయాబెటీస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. హైపర్ టెన్షన్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్ అంటారు. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఎవ్రీబడీ షుడ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ప్రాణవాయువును సరఫరా చేస్తుంది ఈ ఎక్సర్సైజ్. దీనివల్ల రక్తనాళాలు మరింత విశ్రాంతిగా ఉండేలా సహాయపడి రక్తపోటు తగ్గడానికి పనికొస్తుంది. ఎక్సర్సైజ్ వల్ల మీకు చెమట పట్టి నీరసం రావచ్చు, కానీ దీర్ఘకాలంలో చూస్తే అది మీ శక్తి పెంచి అలసట తగ్గేలా చేస్తుంది. వెల్, విత్ దిస్ వండర్ఫుల్ టిప్స్ అబౌట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. Only to get back to you in the next segment with more such useful and interesting information. Till then, tata, bye bye.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఈనాటి లేపాక్షి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. రాజసింహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినండి. సాహిత్యం వెటూరు, సంగీతం రాజుకోటి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నుంచి నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోరికపై రాజసింహం చిత్రం నుంచి ఈ పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తర్వాత వినండి. అనంతపురం జిల్లా సింగనమల గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, నాగమణి, నవీన్ కుమార్, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట పవిత్ర బంధం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతాన్ని కోరుతున్నారు. సంగీతం కేవీ మహాదేవన్.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: కరీంనగర్ జిల్లా అమ్మనగుర్త్ గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వరులు, రామకృష్ణయ్య, గంగాధర, శ్రీనివాసులు, వెంకటేశం, శివకోటి, శేఖర్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట నేను నాన్న చిత్రం నుంచి చిత్ర పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతల లేపాక్షిక కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 11వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు మొదలైన అంశాల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే 11వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. లేపాక్షి కార్యక్రమంలో తర్వాత వినండి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, కార్తికేయ వీరి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటను కోరుతున్నారు. చిల్లర దేవుల చిత్రం నుంచి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: కార్యక్రమంలో చివరిగా వినండి. అనంతపురం రాణినగర్ నుంచి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆగులూరప్ప, ఎల్లమ్మ, నరసింహ, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్, వీరంతా కోరుతున్న పాట జల్సా చిత్రం కోసం టిప్పు, గోపికా, పూర్ణిమ పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఈనాటి లేపక్షి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 0855-2255-33. గుర్తుంచుకోండి శ్రోతలు, దయచేసి క్లుప్తంగా మీ యొక్క జోకుని సాధ్యమైనంత శ్రోతలకు అర్థమయ్యేలాగా చెప్తారని ఆశిస్తున్నాం. మొదటి కళ లైన్లో చూద్దాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: అనంతపురం నుంచి సార్, ఆర్డిటి నుంచి.
0: ఆర్డిటి నుంచి. మీ పేరండి?
1: జబ్బార్ సార్.
0: జబ్బార్ అండి?
1: జబ్బార్ సార్.
0: జబ్బార్ గారు బాగున్నారా?
1: బాగున్నారు సార్. మీరంతా బాగున్నారు సార్?
0: బాగున్నామండి. చెప్పండి మరి మా శ్రోతల కోసం. అంతా బాగున్నామండి. చెప్పండి మరి మా శ్రోతల కోసం మంచి జోకు చెప్తారని ఆశిస్తున్నాం.
1: చెప్తారు సార్.
0: చెప్పండి.
1: ఒక టీచర్ అడుగుతాను సార్, రే సిద్ధార్థ, రామాయణం అంటే అర్థం ఏమదా అన్నాడు.
0: చెప్పండి చెప్పండి. ఒక టీచర్ అడుగుతుంది,
1: రామాయణం అంటే రాముడు అడవి అంతా తిరిగి ఇంటికి వచ్చినాడు, అందుకే రామాయణం అన్నారు సార్ అన్నాను.
0: అంతే
1: రామాయణం
0: వస్తే రామాయణము
1: ఇంటికి వచ్చినానంట,
0: అదేలే
1: రామాయణం వచ్చేసిందండి.
0: అదే అది రామాయణం. ఓకేనండి, చెప్పండి.
1: ఇంకో జోక్ చెప్తా సార్. సంగతి, తల్లి కొడుకుంటారు సార్. తల్లి కొడుకుంటే తల్లి బాగా చదువుకుంటే కొడుకు చదువుకోలేదు సార్. చదువుకోకుంటే వాళ్ళు షాపింగ్ పోయినారు సార్ పక్కనే. షాప్ చేసి షాపింగ్ పోయింటే ఆడ 110 రూపాయలు బిజినెస్ చేసినా సార్.
0: ఓకే.
1: అప్పుడు ఇంకా తల్లి ఉండుకొని ఆయన పర్సు మర్చిపోయి వచ్చింది సార్ ఇంటి దగ్గరే. ఇల్లు దగ్గర వేసానని పోయి ఇంటికి పోయి 110 తీసుకురాలా నిన్న.
0: ఏ అమౌంట్ తీసుకురామని చెప్పింది?
1: 110 తీసుకొని వచ్చేయని కొడుకు చెప్పింది.
0: ఆ డబ్బులు కావాలి కాబట్టి 110 తీసుకురామని చెప్పింది.
1: 110 అనుకున్నా ఇంగ్లీష్లో 110 అని.
0: ఓకే ఓకే, 110.
1: 110 అంటేనే వీడు పోతా చదువుకోలేదు కదా
0: ఆయన.
1: పోతా 110 అనుకుంటే ఇంటికి పోతాను, 110 మాత్రమే ఇదైపోయినాడు. ఇల్లంతా తిరిగినాడు, బయట అంతా చూసినాడు, వంటే కనపడలేదు. మళ్ళా ఎవరు షాపింగ్ కొట్టేసినారు సార్, వచ్చే మా వంటే కనపడలేదు అని చెప్పినారు సార్.
0: వంటే
1: కాదు, వంటే అంటే 110 రూపాయలు అని చెప్పి అప్పుడు చెప్తాను.
0: ఓకేనండి, చాలా మంచి జోక్ చెప్పారండి. ఓకే,
1: థ్యాంక్ యూ,
0: ధన్యవాదాలండి.
1: నమస్తే సార్.
0: హలో
2: హలో
0: హలో.
2: నమస్తే అండి, రామంజన్ రెడ్డి గారు.
0: చెప్పండి హరినాథ్ బాబు గారు.
2: చిన్న జోక్ ఒకటి చెప్తాను.
0: పెద్ద చెప్పండి.
2: పెద్ద
0: కాదు, వయసులో పెద్దవారు పెద్ద జోకులు చెప్పాలి.
2: ఇవి లేదు, భర్త బయటించి వచ్చి ఏమి తల తిరుగుతా ఉంది,

0: కాఫీ తెచ్చిపెట్టు అంటాడు. ఈమె పోయి కాఫీ తెచ్చి
1: అదే
0: తల ఎరక పెడుతుంది. చూస్తుంది కదా
1: ఏమంటే మీరే చెప్పారు కదా తా తిరుగుతాయి వెనక్కి తీసుకోమని చెప్తుంది.
0: అంటే ఆయన ఏమి ఎంతసేపు కాఫీ తేలే అంటాడు అనమాట.
1: అదేలే
0: ఏంటి తెచ్చి ఎంతసేపు ఎలక పెట్టా చూడు
1: చాలా బాగుందండి జోక్ చిన్నగా ఉన్న చాలా మంచి సందేశం అండి. ఓకే అండి వెల్కమ్ అండి. హలో
2: నమస్తే సార్.
1: నమస్తే అండి. రేడియో కాస్త దూరం పెడతారా?
2: తాజీపత్రి నుంచి రఘునాథ శర్మ మాట్లాడుతున్నాం సార్.
1: శర్మ గారు కాస్త రేడియోకు దూరం పెట్టండి, రీసౌండ్ వస్తుంది ఇక్కడ వినిపిస్తుంది.
2: ఓకే సార్.
1: రామంజన రెడ్డి అండి.
2: ఓకే సార్ సంతోషం. శాంతరావు సార్ మీతో మాట్లాడక?
1: అవునవును.
2: ఏం లేదు సార్, ఒక 4-5 విద్యార్థులకు మాస్టర్ టీచింగ్ చేస్తూ ఉంటారు సార్. టీచింగ్ చేస్తూ ఉంటే ఉండేట్టుండి ఒక విద్యార్థి పైకి లేపి ఒరే 1000 రూపాయలు ఎత్తుంటాయి అంట సార్. 1000 రూపాయలు ఎర్రగుంటాయి సార్ అంట. 1000 రూపాయలు ఎర్రగుంటాయి మేలే కదా మన 4 రూపాయలు అంటే 4 రూపాయలు కూడా నల్లగుంటాయి. 4 రూపాయలు నల్లగుంటాయా మేలే కదా మరి తెల్ల రూపాయలు తెల్లగుంటాయిరా తెలుగుంటారు సార్. కాదు ఆవు ఏ కలర్తో ఉంటే పాలు అదే కలర్ ఉంటాయి. మరి ఇప్పుడే కదా సార్ చెప్పింది 4 రూపాయలు 4 గంటలు తెల్లపాలు తెల్లగంటే 1 రూపాయలు 1 గంటలు మేలే కదా. నీ మాది నాకు ఆన్సర్ ఇచ్చాను ఇంతవరకు ఏ విద్యార్థి లేదా మరి ఇప్పుడు ఎత్తున్నావు అంటే నేను పూర్తి తెల్లగొన్నాను సార్ అన్నాడు. తెల్లగొన్నావా మరి మరి తెల్లగొన్నావు కదా నేను కోసం నీ రక్తం తెల్లగొ నీ రక్తం తెల్ల పాలు పాలు ఎత్తుంటే అట్టే తింటుంది సార్. మరి మరి నువ్వే కదా చెప్తుంది 1 రూపాయలు 1 గంటలు 4 రూపాయలు చెప్తున్నా 1 రూపాయలు 1 గంటలు మరి తెల్లగొన్నా నీ రక్తం తెల్లగుండా తెల్లగుండా జరుగుతుందా సార్? సార్ సార్ నేను జోగ్గా లేదు సార్. ఎందుకు జోగ్గా లేదా నీ రక్తం తెల్లగుంటుందని అంటారు సార్.
1: ఓకే ఓకే అండి.
2: ఓకే నమస్తే సార్.
1: థ్యాంక్ యూ అండి. శ్రోతలు మీ హాస్యం మాకిత్తం వింటున్నారు. హలో హలో

0: శ్రోతలు మీ హాస్యం మా గీతం కార్యక్రమం వింటున్నారు. ఒక శ్రోతలు ఎన్ని ఉన్నారు పలకరిద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ మార్నింగ్ కాదు,
1: గుడ్ ఈవినింగ్ సార్.
0: ఇదే ఉద్యోగం.
1: అదే సార్,
0: చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్
1: చేస్తున్నారు కదా సార్?
0: లేదండి, చెప్పండి.
1: జోక్ వచ్చేసి,
0: మీ పేరు చెప్పలేదు, ఊరు చెప్పలేదు.
1: నా పేరు వెంకటకృష్ణమూర్తి సార్. ఉల్లిగల్ గ్రామం, సింగనాల మండలం సార్ మాది.
0: కృష్ణమూర్తి గారు చెప్పండి మరి.
1: అవును సార్, చెప్తా సార్. టీచరు గుప్తనిధి అంటే ఏమి రా అంటారు సార్ పిల్లవారిని.
0: గుప్తనిధి?
1: అవును సార్. అంటే శిష్యుడు అంటాడు, గుప్తులు పాలించే కాలం నాటిలో ప్రజలు దాచుకున్నదే గుప్తనిధి అంటారు అని చెప్తారు సార్.
0: గుప్తులు పాలించే నాటికి,
1: గుప్తులు పాలించే కాలం కాలంలో ప్రజలు దాచుకున్నది అనేది అంటారు సార్
0: గుప్తనిధి.
1: అవును సార్.
0: ఓకే అండి.
1: ఇంకోటి సార్
0: చెప్పండి.
1: రాజు నీకు తెలిసిన కళల పేరు చెప్పు అంటారు సార్ టీచరు. రాజు అంటాడు, ఎదురుంటి కళ, శశికళ, పక్కింటి చంద్రకళ.
0: ఓకేనండి, చాలా మంచిగా చెప్పారండి.
1: థ్యాంక్ యూ సార్.
0: రామంజన్ రెడ్డి అండి.
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకేనండి, ధన్యవాదాలు అండి. హలో, హలో, హలో శ్రోతలు మీ హాస్యం మాగితం వింటున్నారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 225533, ఎస్టీడ్ కోడ్ 08554. హలో, హలో, హలో,
2: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: గుల్జార్పేట నుండి రవీంద్ర నాయుడు సార్. కాదు సార్, కంటిన్యూగా చేసే వాళ్ళు 30 మంది ఉన్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు సార్?
0: వాళ్ళు తెలుసుకోవాలండి. మేము చెప్తున్నాం, ఇప్పుడు మనం చాలా సార్లు ఫోన్ చేసినా చెప్తున్నాం కదా.
2: ఇప్పుడు రఘునాథ్ శర్మ ప్రతి వారం వారం 20 మంది పేర్లు నేను రాసి పెట్టినా, అవన్నీ డైరెక్టర్ గారికి వీళ్ళని చెప్తాడా? కనీసం వాళ్ళు మీరు చెప్పినా కూడా వాళ్ళకు ఇంత జ్ఞానం ఉంది సార్.
0: మనం చెప్పకూడదు ఇప్పుడు, అవి వాళ్ళు తెలుసుకోవాలి. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే రేడియో స్టేషన్ బాగుంటుంది అనేది వాళ్ళు తెలుసుకోవాలా. ఇప్పుడు మేము చెప్పలేం కదా, ఒకసారి రెండుసార్లు చెప్తాము.
2: ఎత్తుకున్నారంటే 30 పేర్లు ఉన్నాయి సార్ నా దగ్గర, 30-40 పేర్లు కంటిన్యూగా వాళ్ళే, మిగతా వాళ్ళు ఒక్కరు చేయరు సార్.
0: సరేనండి, ఇది ఆర్గ్యుమెంట్ కాదు, చెప్పండి, జోకు చెప్పండి మరి. హలో,
2: నమస్కారం సార్.
0: చెప్పండి, జోకు చెప్పండి మరి. హలో, హలో, హలో,
3: హలో,
0: చెప్పండి.
3: గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ మేడం, ఎవరండి?
3: నేను సుకన్య సార్, గుత్తి నుంచి.
0: సుకన్య గారు బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
3: మీ పేరండి?
0: మా పేరు రామంజన్ రెడ్డి మేడం.
3: రామంజన్ రెడ్డి, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను మీతో.
0: అవునవునండి.
3: మీ నవ్వు చాలా బాగుంది.
0: చెప్పండి మేడం, జోక్ చెప్పండి మరి.

0: ఓకే అండి. ఒక ఆవిడ కిరాణా కొట్టుకు వెళ్తుంది. ఆ కిరాణా కొట్టే అతను ఏం కావాలమ్మా అంటాడు. అంటే ఆవిడ 2 కేజీలు బియ్యం ఇవ్వండి అంటుంది. సరే అని ఒక సంచిలో వేస్తాడు అనమాట. మళ్ళీ 1 కేజీ కందిపేళ్ళు ఇవ్వండి అంటుంది. సరే అని దీంట్లో దేంట్లో వెళ్తే ఆ బియ్యంలోనే వేసేయండి అంటది. మళ్ళీ ఇంకొక కేజీ పెసరిపేళ్ళు ఇవ్వండి, అవి ఎందులో వేయాలమ్మా, అవి కూడా ఇందులోనే వేయండి. అదేంటమ్మా అన్ని దాంట్లో వేసుకుంటే కష్టం కదంటే, నాకు ఇంట్లో ఏం పనులు కూడా 3 కోడళ్ళు ఉన్నారులే, ఏర్పించి పెడతారు అంటది అనమాట.
1: వాళ్ళకి పని పెట్టాలని చెప్పేసి ఇక్కడ
0: ఆ మాట అన్నాక ఈయన సాపతి నీకు డబ్బులు ఇవ్వమ్మా అంటాడు. డబ్బులు లేవు, అప్పు రాసుకోండి అంటుంది. అప్ప అప్పు మేము ఇవ్వము అంటే, అయితే సరుకులు మీరే తీసుకోండి అంటే
1: వెనక్కి తీసుకొని చెప్తుంది.
0: సరుకులు వెనక్కి తీసుకుంటే నీళ్ళమ్మ తీసుకో, ఎప్పుడో ఒకసారి మా ఇంట్లో మీలాగా 3 కోడళ్ళు లేరు నాకు అంటాడు.
1: అదే ఓకేనండి, చాలా మంచి చెక్ చెప్పారండి, ఫ్యామిలీ చెక్.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ,
1: ధన్యవాదాలు అండి. హలో,
2: హలో సార్,
1: హలో,
2: హలో, హలో,
1: ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ హాస్య మాగీతం అండి ప్రోగ్రామ్, చెప్పండి. హలో,
2: హలో,
1: చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు మీకు వినిపిస్తోంది. భాష గారు చెప్పండి. మరి
2: ఏం సార్, ఎప్పుడు చేసినా చేసిన వాళ్ళే చేస్తానే ఉంటారు, కానీ మాకు అవకాశం, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు.
1: అవునవును, వాళ్ళు తెలుసుకోవాలండి. ఇందాక కాల్ చేసి చెప్పారు కదా కొత్తను కూడాను.
2: అవును సార్, చెప్పారు అతను, ఎవరో చెప్పారు.
1: అవునవును,
2: నేను మాకేదో మాకే ఒక అవకాశం ఇవ్వాలి కదా సార్.
1: అవునవును, ఇవ్వాలి ఇవ్వాలి, వాళ్ళు తెలుసుకోవాలి, శ్రోతలు తెలుసుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేలాగా ఒక వారం చేసిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం ఫోన్
2: చేస్తూనే ఉంటారు, చేస్తున్నారు.
1: అవునవును, చాలాసార్లు మేము చెప్తూనే ఉన్నాం కదా, మా అనౌన్సర్లు అంతా కూడా చెప్తుంటారు వాళ్ళకి, రెండోసారి చేయొద్దండి, మీరు కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి చెప్తుంటారు. చెప్పండి మరి, ధర్మాల నుంచి ఫోన్ చేశారు, జోక్ చెప్పండి మరి.
2: తండ్రి కొడుకు సంభాషణ సార్. ఒక తండ్రి వ్యవసాయం చేస్తుంటాడు, ఒక చెట్టుకి మామిడికాయలు 9 కాయలే కాసింటాయన్నమాట. ఆ తండ్రి లెక్క పెట్టుకొని పోయింటాడు సాయంత్రం. కొడుకు ఏం చేస్తాడంటే 2 కాయలు కోసేసి వేరే వాళ్ళకి అమ్మేస్తాడు.
1: ఉన్న 9 కాయల్లో
2: 2 కాయలు అమ్మేస్తే తండ్రి వచ్చి పొద్దున్నే నీళ్లు కట్టేటప్పుడు చూసి, కాదు 2 కాయలు తక్కువ ఉన్నాయి కదా, దాంట్లో మానలో 9 కాయలు ఉండాలా, 2 కాయలు తక్కువ ఉన్నాయి అంటే మాన్ తినేసింది ఏమన్నాయినా అంటాడు. మాన్ తినేసింది ఏమన్నాయినా, ఆకలి కొనింది, నువ్వు నీళ్లు పెట్టేదు అందుకే తినేసింది, 2 కాయలు తగ్గినాయి అని అన్నాడు.
1: అదేనా, ఓకే, మామిడి మానే తినేసిందని చెప్తున్నాడేమో తప్పించుకోవడానికి,
2: నీళ్ళు పెట్టాడని మానే తినేసిందండి.
1: ఓకేనండి, చాలా మంచిగా చెప్పారండి.
2: సరే, థ్యాంక్ యూ సార్.
1: ఓకే, ధన్యవాదాలండి. హలో, హలో,
3: హలో,
1: చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారంటే మీ హాస్యం మాగీతం కార్యక్రమం, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? శ్రీనివాస్ గారు, బాగున్నారా? చాలా సంతోషం అండి, కొత్త కొత్త శ్రోత కార్యక్రమం స్వాగతం అండి. మీ పేరు పూర్తి పేరు చెప్పండి. శ్రీనివాస్ గారు, కార్యక్రమానికి ఉత్తరాలు రాస్తున్నాండి మాకు. కాల్ చేస్తున్నాండి, కాల్ దొరుకుతుంది అండి, ఇబ్బంది ఏం లేదు.
3: గుడ్ నైట్ సార్, ఎందుకంటే ఇది హ్యాపీ జోక్, ఇది ఇంకా వెళ్తుంది కదా, గుడ్ నైట్ కదా. ఇంతకుముందు మేడం గారు చెప్పినారు, గుత్తి గుత్తి మేడం గారు చెప్పారు, సుకన్య గారు.
1: అదేలేండి,
3: చాలా వింటే జోక్ చాలా
1: బాగుంది.
3: గుడ్ నైట్ కూడా జోక్ ఇంకా సెట్ అయ్యేదానికి
1: చెప్తారండి, జోక్ అండి, అదే జోక్ తీసుకోవాలా?
3: అదే జోక్ సార్.
1: ఓకేనండి, ధన్యవాదాలు.
3: రామానంద రెడ్డి గారు సార్?
1: అవునండి, అవునండి.
3: నేను మామూలు ఆదిలాబాద్ ఫోన్ చేస్తుంటాను అప్పుడప్పుడు. ఇంటర్నెట్ రేడే ఉంది,
1: అట్లా
3: ఫోన్ చేస్తుంటాను.
1: ధన్యవాదాలు అండి శ్రీనివాస్ గారు కాల్ చేసినందుకు.
3: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
1: హలో,
4: హలో, నేను రామచంద్రరావు ఫ్రమ్ అనంతపురం.
1: రామచంద్రరావు గారు,
4: సంవత్సరంలో 2 వరీస్ ఉంటాయి, జనవరి ఫిబ్రవరి, మార్చ్ టువల్స్ ఏప్రిల్ విల్ బికమ్ ఫుల్ అని ఒకటి ఉంది.

0: అనుకోకండి.
1: చెప్పండి సార్, మీ వాయిస్ క్లారిటీ లేదండి.
0: అవునమే, ఒక ఆయన మాకు ఛాయాపతి అని ఐటీ ఉండేవాడు మా గ్రూప్.
1: హలో, ఎందుకో కాల్ కట్టినట్టుందండి. ఈలోపు ఒక పాట వినేద్దాం.

0: హలో
1: హలో, నా పేరు నాగరాజ్ సార్.
0: నాగరాజ్ గారు, మీ హాస్యం మాగితం కార్యక్రమం అండి, చెప్పండి.
1: కుడేరు మండలం, అనంతపురం జిల్లా సార్. నాది
0: కుడేరు మండలం,
1: అనంతపురం జిల్లా గొట్టుకూరు గ్రామం సార్.
0: గొట్టుకూరు నుంచి?
1: అవును సార్, గొట్టుకూరు సార్.
0: చెప్పండి, మరి మంచి జోక్ చెప్పండి శ్రోతల కోసం.
1: చెప్తా సార్. యముడు శివునికి పరిచయం, యముడు శివునితో పని ఉండి మాట్లాడకపోతా అంటాడు సార్.
0: యముడు శివుని దగ్గర
1: మాట్లాడకపోతా అంటే శివుని దగ్గర పక్కన పాము ఉండే, దారిలో పోయేటప్పుడు పాము కనబడతారు. ఆ పాము చూసి దాని చిరునవ్వు నవ్వి దాటుకొని వెళ్ళిపోతాడు సార్. పక్కనే గరత్ మంత్రుడు ఉంటాడా గద్ద, యముడు నగి దాన్ని దాటుకొని వెళ్ళిపోయినిచ్చి ఏంటికి నగినాడు అర్థం కాక గద్దకే ఆ పాము తీసుకొని దావలాడ్డు ఉండదానికి ఏమన్నా ఇట్లా నగిపోయినాడా యముడు అని ఆ పాముని తీసుకొని గద్ద 7 సముద్రాలు ఆ పక్క పోయి ఇడిచిపెట్టి వస్తాడు సార్.
0: ఇడిచిపెట్టి
1: వచ్చినిచ్చి
0: పామునే
1: పాముని ఆ గద్ద మళ్ళా వచ్చేటప్పుడు కూడా ఆడు చూసి నిలబడి కొంచెం నగిపోతాడు సార్. అప్పుడు గద్ద ఎదురొచ్చి యమునికి, కాదు రాజా, ఇప్పుడు స్వామి యమధర్మరాజా, ఈడ పాము అడ్డం ఉందండి, నువ్వు అప్పుడు నగిపోయినావేమో అని నేను పక్కకి వేసేసినాను పాముని, మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఏంది లేదు కదా నీకు అడ్డము, అయినా ఎందుకు నాకు తండవు అని అంటే అప్పుడు యమధర్మరాజు అంటాడు అనమాట, ఈ పాము చూసినప్పుడు ఇంకొక 5 నిమిషాల్లో ఈ పాముకి 7 సముద్రాలు ఆ పక్క తావుండ

0: అని నాకు కనపడింది. కానీ ఈ పాము 7 సముద్రాలు దాటుకొని ఆపక్కి ఎట్లా పోతుంది అని నాకు అప్పుడు అర్థం కాలేదు, అర్థమైంది, అందుకని అయినాను.
1: ఓకేనండి, చాలా మంచి, చాలా బాగుందండి జోక్ అండి.
0: ఓ అమ్మా, నేను వచ్చేసి ఇప్పటికి నాకు వచ్చేసి 39 ఏళ్ళు సార్. నేను 38 నుంచి ట్రై చేస్తున్నా సార్, నేను పెద్ద ఫ్యాన్ సార్.
1: ఓకేనండి, చాలా సంతోషం. ఈరోజు నాకు ఇద్దరు శ్రోతల దగ్గర కొత్త వాళ్ళు తగిలారు.
0: ఈరోజు అసలు ఎన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, ఇప్పుడు తగిలింది సార్.
1: హిందూపూర్ నుంచి ఒకరు, గొట్టుకూరు నుంచి ఒకరు.
0: అవును సార్, ఈడ పక్కన గొట్టుకూరు నుంచి మా టవర్ తగలా సార్, చాలా మంది.
1: అవునవును
0: అవును సార, వాళ్ళు పాస్ అవుతారు అంతా మాకు టైం ఇచ్చి మేము చేసుకుంటాం సార్.
1: చేద్దాం, వాళ్ళు తెలుసుకోవాలి, మనం ఏం చేయలేం కదా. ఓకే, ధన్యవాదాలు. బాగుంది, చాలా బాగుందండి.
0: ఓకే సార్.
1: హలో
2: హలో
1: హలో
2: హలో,
1: వినిపిస్తుందండి కాస్త, మీరు రేడియో దూరం పెట్టండి.
2: వినిపిస్తుంది మేడం.
1: వినిపిస్తుందండి, మీరు కాస్త రేడియో దూరంగా పెడితే క్లారిటీ వినిపిస్తుంది, లేకుంటే రీసౌండ్ వస్తుంది. హలో
2: సార్. నమస్తే సార్.
1: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: మేము ఇక్కడ మడసరా నుంచి ఇక్కడ వైబిఎల్ఏని.
1: మడకసిర దగ్గర ఏం హల్లి?
2: వైబిఎల్ఏని.
1: వైబి హల్లీనా? ఓకేనండి, చెప్పండి. మరి మా కోసం మంచి జోక్ చెప్పండి.
2: నాకు ఇంకా రాదు కొత్త.
1: ఓకే,
2: చెప్పమంటే ఒకటే ఉంటుంది సార్, చెప్తాను.
1: చెప్పండి.
2: కళ్ళు నీళ్లు తాగలేవు, కళ్ళుండి చూడలేవు, జుట్టుండి పూలు ముడలేవు, దానికి ఏముంది సార్?
1: అది జోక్ చెప్పని చెప్పినాం, పొడుపు కథలు కాదు కదా ఇక్కడ ప్రోగ్రామ్.
2: సరే.
1: ఓకేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు అండి. హలో హలో
3: హలో.

మీరింతవరకు మీ హాస్యం మా గీతం ఫోన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం విన్నారు. శ్రోతలు ఫోన్ చేసి మంచి మంచి జోక్ చెప్పినందుకు ధన్యవాదాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు. ఇప్పుడు వినండి రామ రామ లలిత గీతం.

0: $1,000 to $1 lakh. And that is the end of this news bulletin.
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పీఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు గత 12 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని మంత్రి పి నారాయణ తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను ఎంఎస్ఎంఈలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. వార్తల వివరాలు. దేశంలో గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనపై తిరుపతిలో ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొని మాట్లాడారు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారం చూపిందని, భారత్ ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోందని అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసి చరిత్ర నెలకొల్పారని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ,
1: Honorable Prime Minister Shri Narendra Modi has completed 4,399 consecutive days as a Prime Minister, surpassing the Jawaharlal Nehru to become the longest continuously serving the Prime Minister of India. This is the record in itself because there were days other than Congress, nobody can rule this country with a stable government. This government, it has not only given the political stability from policy paralysis to a dynamic decisive government, whether it is a risky decision or not, but in the interest of the country, he is always decisive.
0: అంతకుముందు భారతదేశం సాధించిన ప్రగతి, అభివృద్ధి విజయాలను ప్రతిబింబించే ప్రభుత్వ ప్రచురణలను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. విద్యార్థులు వారు నేర్చుకున్న విజ్ఞానాన్ని స్వీయ అభివృద్ధికే కాకుండా సమాజ శ్రేయస్కు ఉపయోగించాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. నెల్లూరులో ఈరోజు జరిగిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం విఎస్యు స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా విఎస్యు విశేష ప్రగతిని సాధించిందని గవర్నర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ పీఎం ఉషా కింద 20 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు కావడం, డీప్ ఓషియన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి 4,12,00,000 రూపాయల గ్రాంట్ లభించడం అభినందనీయమన్నారు. ఈ నిధుల ద్వారా పరిశోధన, మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 4,00,000 కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ను తీసుకొచ్చిందని, అందులో భాగంగా రాష్ట్రానికి 3,600 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో విజయవాడలో జరుగుతున్న 2 రోజుల కార్యశాలలో ఆయన ఈరోజు పాల్గొని కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవసరమైన రాష్ట్ర వాటా, రుణాల సమీకరణ, ఆర్థిక వనరుల సృష్టి మొదలైన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ నిధులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ సంస్థలు మరో 10,800 కోట్ల రూపాయలను సమీకరించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులకు వివరిస్తూ,
2: కేంద్ర ప్రభుత్వం యూసీఎఫ్ ఫండ్ అని ఒక 4,00,000 కోట్లతో ఒక ఫండ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ద్వారానే ఏర్పాటు చేశారు. దాంట్లో మన రాష్ట్రంకి ఉన్న మున్సిపల్ పాపులేషన్ ప్రకారం మనకు 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద ఇస్తుంది. దానికి 10,800 కోట్లు బ్యాంకులు లోన్లు

0: అయినా రైట్ చేసుకోవచ్చు, హడ్కో లాంటి ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అయినా లోన్స్ తీసుకోవచ్చు, లేదా మున్సిపాలిటీస్ లో డబ్బులు ఉంటే వాళ్ళ షేర్ అయినా పెట్టచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయినా పెట్టచ్చు. మొత్తం 14,400 కోట్లు ఈ రోజు మన రాష్ట్రంలో ప్రాజెక్టు టేకప్ చేయబోతున్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ వాణిజ్య సౌలభ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలపై అవగాహన పెంచేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈ రోజు ఎగుమతిదారుల సంప్రదింపుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ యూనిట్లకు సూచించారు. ఈ మిషన్ ప్రధానంగా వాణిజ్య ఆర్థిక సహాయం, అంతర్జాతీయ మార్కెట్లలో ఎదురయ్యే లాజిస్టిక్స్ అనుమతులు, మార్కెట్ లభ్యత మొదలైన అడ్డంకులను అధిగమించడానికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు పేరిట ఒక ప్రచార కార్యక్రమం కొద్ది రోజుల క్రితం ప్రారంభమైందని, ఇది ప్రతి జిల్లా నుంచి నిర్దేశిత ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం, వాటిని ఎగుమతి కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుండి అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలను ప్రాధాన్యత కలిగిన జిల్లాలుగా ఎంపిక చేశామని, ఈ చొరవ ద్వారా గుర్తించిన జిల్లా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయి ఉత్పత్తిదారులకు, ఎంఎస్ఎంఈలకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. కేజీహెచ్ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, స్థానిక ఎంపీ శ్రీభరత్లతో కలిసి ఈరోజు పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, బాధితులకు మద్దతుగా నిలబడేందుకే కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని తెలిపారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై నియమించిన కమిటీ నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ వెల్లడిస్తూ,
2: కేవలం కుటుంబాలను ఆదుకుంటాం కాదు, కార్మికులకు అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్ లోనే ఇల్లు ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తా అన్నారు. సో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా నిలబడాలి, బాధ్యత మాపైన ఉంది.
1: జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కింద ఎంపిక చేసిన వైద్యులకు తొలిసారిగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్లు ఇస్తున్నట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పారదర్శక చర్యల్లో భాగంగా ప్రజారోగ్య శాఖలో తొలిసారిగా ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని ఎన్హెచ్ఎంలోనూ అనుసరిస్తున్నామని తెలిపారు. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసిన మెరిట్ ప్రాతిపదికన ఒప్పంద విధానంలో ఎంబీబీఎస్ అర్హతతో ఎంపిక చేసిన 392 మెడికల్ ఆఫీసర్లకు త్వరలో పోస్టింగులు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఒకే అర్హతతో 6 కేటగిరీ పోస్టులకు ఎంపిక చేసిన వైద్యుల జాబితా అనుసరించి ఈ పోస్టింగులు ఇస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. రాబోయే 4-5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, మధ్య అరేబియా సముద్రం, నైరుతి బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో రేపు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు గత 12 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని మంత్రి పి నారాయణ తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను ఎంఎస్ఎంఈలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు

0: ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయతే.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారం అయ్యే మా కార్యక్రమ వివరాలు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువుల ప్రాధాన్యత, ఈ అంశం గురించి బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి లక్ష్మీ కళ్యాణి గారి ప్రసంగం వింటారు. నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆ తర్వాత భూగర్భజల చైతన్య గీతం, అనంతరం రైతులకు సూచనలు, చివరిగా వాతావరణ వివరాలు వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వ 12 పాలనపై ఆశల జీవని ఆశయాల వాహిని. సీనియర్ పాత్రికేయులు శ్రీ జంధ్యాల శరత్బాబు గారి ప్రసంగ వ్యాసం. పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:45 దారి ఎటు నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ డి నరసింహమూర్తి, నిర్వహణ శ్రీ కెఎస్ మూర్తి. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 11:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 12 పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఇక రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం. 6:10 భక్తిరంజనే కార్యక్రమంలో తూము నరసింహదాసు కీర్తనలు వింటారు. 2వ భాగం. 6:30 వినదగమాట వినిపిస్తున్నవారు శ్రీ పి సూర్యనారాయణ శాస్త్రి. 6:35 సేద్యపు సిద్ధులు కార్యక్రమంలో వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాధాన్యత, ఈ అంశం గురించి శ్రీ బివి రమణ గారి వివరాలు వింటారు. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:15 భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం చావడి సంభాషణ, చేతి వృత్తులు మరియు బొమ్మలు అందిస్తున్నవారు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి. చివరిగా న్యాయ సలహాలు. బాలల హక్కులు సంరక్షణ చట్టం న్యాయవాది ఎన్ విమల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్. నిర్వహణ వి హారిక. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 అభిలాష.

0: కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10 గంటలకు వివిధ భారతి కార్యక్రమాలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు వింటారు. సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 6 గంటలకు లలిత గీతం, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7 గంటలకు లలిత గీతం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: 7:15 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ జి నాగిరెడ్డి బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. అనంతరం శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం గారు పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:00 రసధ్వని, అలనాటి మధుర గీతాలు. 8:15 కేంద్ర ప్రభుత్వ 12 సంవత్సరాల పాలనపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:40 సినిమా పాట. 8:45 అమూల్యం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ జేడిగుంట రామచంద్రమూర్తి, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. 9:16 స్పాట్లైట్. 9:30 నాటిక ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి ఒంటరి చిత్రం కోసం ఎస్పి చరణ్ కల్పన పాడిన పాట, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: మీరు విన్న పాట ప్రియమైన నీకు చిత్రం కోసం. సుఖీందర్ సింగ్ స్వర్ణలత పాడిన పాట అది. సాహిత్యం వసంత్, సంగీతం శివశంకర్.
1: జిఆర్పి జ్యువెల్లర్స్.

0: సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమంలో తర్వాత వినండి. ఊరు పేరు భైరవ కోన ఈ చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ పాడిన పాట వినండి. శ్రీమణి గీతం, సంగీతం శేఖర చంద్ర.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

చిత్రసీమ కార్యక్రమంలో శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 11వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాజ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 11వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968990 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానం పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినండి. పెళ్లి కానుక చిత్రం కోసం ఎంఎం

ఈ గురువారం అంటే 11వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968899 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానం పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినండి. పెళ్లి కానుక చిత్రం కోసం ఎంఎం కీరవాణి చిత్ర పాడిన పాట వినండి. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి. గుంటూరు కారం చిత్రం కోసం శిల్పారావు పాడిన రామజోగయ్య శాస్త్రీ గీతం వినండి. సంగీతం ఎస్ఎస్ థమన్.

చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలకు వస్తుంది. ఇప్పుడు వినండి, నాదంటూ నీ మదిలో ఒక లలిత గీతం.

లేడతె గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 7:05 వస్తోంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: el aire.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను

0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించారు. శ్రీలంకలోని రంగిరి దంబుల్లా స్టేడియం వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశవ్యాప్తంగా నీటి వనరుల నిర్వహణను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా అంతర్రాష్ట నదుల అనుసంధానంతో పాటు రాష్ట్రాల పరిధిలోని నదుల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతి, నమామి గంగే వంటి కీలక కార్యక్రమాలను ఉపరాష్టపతి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించిన జల సంచయ్ జన్ భాగీదారీ అనే ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి డాక్టర్ రాజభూషణ్ చౌదరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యక్రమాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకువస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ద వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: మరి స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన మే ల్యాండ్ పోర్ట్ అథారిటీ కా బహుత్ బడా యోగదాన్ ఆనే వాలే దినో మే ఏ జో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన ఏ దో మిల్కర్ ఏక్ ప్రకార్ సే అభేద్ ఆర్ సురక్షిత్ బోర్డర్ కా నిర్మాణ కరెంగే ఇస్మే మేరే మన్ మే కమ్ సే కమ్ కోయి శంకా నహీ.
0: ఈ నెల 21వ తేదీన జరగబోయే నీట్ పునః పరీక్ష ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి అన్ని ప్రక్రియల వరకు పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. పరీక్షా సామగ్రి ఖచ్చితంగా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేలా చూడడంలో కూడా ఇందులో భాగమని పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు జరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటుందని ప్రధాన్ చెప్పారు. ఈ ప్రక్రియలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐతో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను రంగంలోకి దించినట్టు మంత్రి తెలిపారు.
2: सभी राज्य के मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनके पहले भी सहयोग रहा है, इस बात थोड़ा और भी ध्यान दिया जाए. इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की डीजी और चीफ सेक्रेटरी की उपस्थिति में डिस्ट्रिक्ट कलेक्टर की मीटिंग, एसपी की मीटिंग राउंड शुरू किए हैं, जिसमें एनटीए के डीजी स्वयं भी यहाँ ऑनलाइन जुड़ते हैं. अनेकों राज्यों की मीटिंग होगी, आज जैसे बिहार की मीटिंग था. आने वाले दिनों में भारत सरकार की गृह सचिव भी उस पर एक उच्च स्तरीय मीटिंग लेने वाले हैं.
0: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, బెదిరింపు రాజకీయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రేవంత్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టిని మరల్చడానికే ముఖ్యమంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తాము రాహుల్ గాంధీ లేదా రేవంత్ రెడ్డి దయా దాక్షిణ్యాల వల్ల కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజల ఆశీస్సులతో అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తోందని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన విస్తరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశంలోని మహిళలు

0: గర్భధారణ సమయంలో తమకు అవసరమైన ఆరోగ్య సంరక్షణకు దూరం కాకుండా ఈ కార్యక్రమం చూసుకుంటుందని, వారికి సకాలంలో వైద్య చికిత్స అందించడంలో సహాయపడిందని నడ్డా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారేందుకు వీలుగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం జూలై 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం మీడియాకు వెల్లడించారు.
1: किसी भी राज्य का मैं एक बताना चाहता हूँ, ये आशंकाएं कई बार लोग व्यक्त करते थे, इसका कम हो जाएगा, उसका कम हो जाएगा, किसी का कम नहीं हुआ है. ये जो हमने दिया है 60% ही, पिछले साल मनरेगा का जो एलोकेशन था लगभग उतना तो 60% ही दिया है.
0: దుబాయ్లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 7గురిలో ఉత్తరప్రదేశ్కు చెందిన 3గురు, తెలంగాణకు చెందిన 3గురు భారతీయ కార్మికులు, ఒక శ్రీలంక పౌరుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 8 మంది భారతీయుల్లో 5గురు చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో 3గురు ఇంకా ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఒక ట్రక్కును కార్మికులతో వెళుతున్న మినీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీలంకలోని రంగరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పురుషుల ట్రైనేషన్ ఏ సిరీస్ తొలి క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుపై ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.5 ఓవర్లలో 269 పరుగులకే ఆల్అౌట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులు చేయగా కెప్టెన్ తిలక్ వర్మ 60 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా చామిక కరుణరత్ని, గరుక సంకేత్, వనుజ సహంతలో వికెట్టు తీసుకున్నారు. ఇండియా ఏ జట్టు తన తదుపరి మ్యాచ్లో గురువారం ఇదే వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో తలపడుతుంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్టమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పోలీసు దౌర్జన్యాల కారణంగా పలువురు నిరసనకారులు మరణించడం, అనేక మంది గాయపడడం వంటి నివేదికలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు గుర్తించింది. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు గాను అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని జవాబుదారీగా నిలుపుతుందని భారత్ ఆశిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, పాకిస్తాన్ నుండి నిరంతరం నకిలీ వార్తలు, తప్పుడు వీడియోలు వచ్చే ధోరణిని తాము గమనిస్తూనే ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ తన సొంత వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, తన దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి చేస్తున్న నిరాశాజనక ప్రయత్నమే ఇదని ఆయన అభివర్ణించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో తిరిగి కలుద్దాం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
3: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
4: రైతన్నలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి.

0: వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో పచ్చిరొట్టు ఎరువుల ప్రాముఖ్యత. బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి లక్ష్మీ కళ్యాణి గారి ప్రసంగం విందాం.
1: రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ కళ్యాణి. నేను వ్యవసాయ పరిశోధన స్థానం రేకులగుంట అనంతపురం నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము వ్యవసాయంలో పచ్చి రొట్ట ఎరువులు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఈ నూతన వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు మరియు ఇతర ఎరువులు విరివిరిగా వాడడం వలన ఉత్పాదకత సాధించినప్పటికీ నేల సారం తగ్గిపోతూ ఉంది. అదేవిధంగా సారవంతమైన నేలలు సమస్యాత్మక భూములుగా మారడం, దానితో పాటుగా భూమి, నీరు మరియు వాతావరణం కలుషితం కావడం జరుగుతూ ఉన్నది. దీనివలన ఈ మధ్యకాలంలో నేల ఉత్పాదకత మరియు పంట ఉత్పాదకతలో తగ్గుదల కనిపిస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాము. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల ఎరువు, గొర్రెల ఎరువు, కోళ్ళ ఎరువు లభ్యత చాలా కష్టంతో కూడుకున్నది, అలాగే ఖర్చుతో కూడుకున్నది. అందువలన రైతులు సేంద్రియ ఎరువులను వినియోగించడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. దీనివలన భూమిలో కర్బన శాతం తగ్గిపోయి నేలలు నిస్సారవంతమవుతున్నాయి. ఈ సేంద్రియ ఎరువులకు ప్రత్యామ్నాయంగా మనము పచ్చిరొట్ట పంటలను చెప్పుకోవచ్చు. ఇవి మన దగ్గర ఉన్న వనరులలో అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ సమయంలో త్వరగా పోషకాలను అందించే ఎరువులుగా మనం పచ్చిరొట్ట ఎరువులను చెప్పుకోవచ్చు. ఈ పచ్చిరొట్ట ఎరువులను మనము హరిత ఎరువులుగా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఈ పచ్చిరొట్ట ఎరువులను ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, వాటికి సంబంధించిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనము చర్చించుకుందాము. ఈ పచ్చిరొట్ట ఎరువులను మనము తొలకరి వర్షాలు వచ్చేటప్పుడు లేదా మనకు పరిమిత నీటి వసతి ఉన్నప్పుడు కూడా మనము ఎండాకాలంలో అంటే మే జూన్ మాసాల్లో ప్రధాన పంట వేసే ముందుగా ఈ పచ్చిరొట్ట ఎరువులను వేసుకోవాలి. ఈ పచ్చిరొట్ట ఎరువులు కాలపరిమితి చాలా తక్కువగా ఉండడం వల్ల ప్రధాన పంట వేసే ముందుగా వేసుకున్నట్లయితే మనము త్వరగా దుక్కి దున్నినట్లయితే తర్వాత వేసే రాబోయే పంటలో మనం అధిక దిగుబడి సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పచ్చిరొట్ట ఎరువులను మనము రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి పచ్చిరొట్ట ఎరువులు, ఇంకొకటి పచ్చిరొట్ట ఆకు ఎరువులుగా విభజించడం జరిగింది. ముందుగా మనము పచ్చిరొట్ట ఎరువులను ముందుగా చర్చించుకుందాము. పచ్చిరొట్ట ఎరువులు అంటే మనకు పప్పు జాతికి చెందిన పంటల విత్తనాలు. పప్పు జాతికి చెందిన పంటల విత్తనాలను మనము పొలంలో వెదజల్లుతాము. వెదజల్లిన తర్వాత మొక్కలు బాగా పెరిగిన తర్వాత 50% పూత దశలో ఉన్నప్పుడు మనం ఏదైతే పప్పు జాతి పంటలను వెదజల్లామో అవి 50% వరకు పుష్పించినప్పుడు పొలంలో కలియ దున్నుకోవాలన్నమాట. ఈ కలియ దున్నేటప్పుడు మనకు రొట్ట అనేది వస్తుంది, పచ్చిరొట్ట. వీటినే మనము పచ్చిరొట్ట పంటలు అంటాము. అయితే ఈ పచ్చిరొట్ట పంటలు వేసుకునేటప్పుడు ఎలాంటి మెలకువలు పాటించాలి అనేది కూడా, ఎలాంటి పచ్చిరొట్ట ఎరువులను సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంటు. ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేవి నీరు తక్కువైనప్పటికీ కూడా ఏపుగా పెరిగే పంటలు ఉండాలి, అలాగే రొట్ట ఎక్కువగా వేసే సామర్థ్యం కలిగి ఉండాలి, అలాగే భూమిలో కలియ దున్నినప్పుడు త్వరగా చివికే పంటలు అయి ఉండాలి, అలాగే స్థూల పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అందించేవి కూడా ఉండాలి. అలాగే ఈ పచ్చిరొట్ట పంటలను 50% పుష్పించే దశ కన్నా ఎక్కువ రోజులు పొలంలో పెట్టినట్లయితే అది ఎక్కువగా గట్టికి పడే అవకాశం ఉంటుంది. స్టెమ్ అనేది, కాండం అనేది ఎక్కువగా గట్టిపడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దున్నడం అనేది, భూమిలో కలియ దున్నడం తర్వాత చివికి పోవడం అనేది కష్టమవుతుంది. అందువలన ఖచ్చితంగా మనము 50% పుష్పించే దశలో ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా రోటోవేటర్తో మనము పచ్చిరొట్ట ఎరువులను కలియ దున్నుకోవాలి. సాధారణంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేవి సుమారుగా 16 రకాల పచ్చిరొట్ట ఎరువులు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ అందులో 5 నుండి 6 మాత్రమే మనకు విరివిరిగా ఎక్కువగా లభించే పచ్చిరొట్ట ఎరువులు. అందులో ముఖ్యమైనవి పిల్లి పెసర, పెసర, మినుము, అలసంద, జీలుగ, జనుముగా మనము చెప్పుకోవచ్చు. అలాగే అజొల్లాను కూడా మనము ఈ పచ్చిరొట్ట ఎరువుగా చెప్పుకోవచ్చు. ఈ పచ్చిరొట్ట ఎరువుల్లో మనకు ముఖ్యమైనది, అతి ప్రాముఖ్యత కలిగిన పచ్చిరొట్ట ఎరువులు జీలుగ మరియు జనుము అనేవి అతి ప్రాముఖ్యత కలిగిన పచ్చిరొట్ట ఎరువులు. ముందుగా మనము జీలుగ గురించి చర్చించు.

ఉంచుకుందాము. పొలంలో జీలుగ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలాంటి విత్తన మోతాది వేసుకోవాలి, దీనివల్ల ఎంత పచ్చిరొట్ట వస్తుంది, దానివల్ల మనకు ఎంత నత్రజని, భాస్వరం, పొటాషియం వస్తుంది, ఎలాంటి భూములకు ఇది అవసరము అనేది ముందుగా చర్చించుకుందాము. ముందుగా జీలుగ గురించి మాట్లాడుకున్నప్పుడు మనము పొలంలో జీలుగ వేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఎక్కువగా వరి పొలాల్లో మనము జీలుగ వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వరి పొలంలో జీలుగ వేసుకోవాలనుకున్నప్పుడు ఎకరాకు 10 నుండి 12 కిలోల విత్తన మోతాదు అవసరమవుతుంది. మనం పొలంలో జీలుగ వేసినప్పుడు ఈ 10-12 కిలోల విత్తనం వేసినప్పుడు దాని నుండి మనకు 4 నుండి 5 టన్నుల పచ్చిరొట్ట అనేది ఎకరానికి లభిస్తుంది. ఈ పచ్చిరొట్ట ద్వారా మనకి 40 నుండి 60 కిలోల నత్రజని, 8 నుండి 10 కిలోల భాస్వరము, అలాగే 15 నుండి 20 కిలోల పొటాషియం అనేది ఎకరానికి లభిస్తుంది. ఈ జీలుగను మనము వరి పొలంలో వేసినప్పుడు 50% పుష్పించే దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కలియదున్నాలి. అంటే నాటిన 45 రోజుల తర్వాత ఖచ్చితంగా మనం భూమిలో కలియదున్నాలి. ఇది చౌడు భూమిలకు అత్యుత్తమైన పచ్చిరొట్ట పంట. ఇది ఏం చేస్తుందంటే నేలన అనేది ఈ జీలుగను ఈ చౌడు భూముల్లో వేసినప్పుడు నేలన అనేది పునర్జీవనం చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే భూమిలో సేంద్రియ పదార్థం అనేది బాగా పెరిగిపోతుంది. ఈ భూమిలో సేంద్రియ పదార్థం పెరగడం వల్ల జీలుగ వేసిన భూమిలో ఉండే ఉప్పు అంతా తగ్గిపోయి నేల నిర్మాణం అనేది మెరుగుపడడం జరుగుతూ ఉంటుంది. అందువల్లనే రైతులు వరి పొలంలో ఖచ్చితంగా జీలుగ పంటను వేయడం అనేది ఆనవాయితీ, అందరూ క్రమక్రమంగా ఉపయోగిస్తున్న పద్ధతి కూడా. జీలుగ తర్వాత అతి ముఖ్యమైన పచ్చిరొట్ట పంట జనుము. ఈ జనుము పంటను మనము అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఈ జనుమును ఒకవేళ పొలంలో వేయాలి అని అనుకున్నప్పుడు 20 నుండి 25 కిలోల విత్తన మోతాదు అవసరమవుతుంది. దీని ద్వారా మనకు 5 నుండి 6 టన్నుల పచ్చిరొట్ట అనేది ఎకరానికి లభిస్తుంది. ఈ 5 నుండి 6 టన్నుల పచ్చిరొట్ట నుంచి మనకి 50 నుండి 70 కిలోల నత్రజని, 10 నుండి 12 కిలోల భాస్వరము, అలాగే 20 నుండి 25 కిలోల పొటాషియం అనేది భూమికి అందుతుంది. అయితే ఈ జనుము పంటను వేసిన తర్వాత 40 నుండి 45 రోజుల తర్వాత మనము భూమిలో అనేది కలిదున్నుకోవాలి. ఇలా కలదున్నుకోవడం వల్ల మనకు భూమిలో పోషకాలు అనేది అందుతాయి. ఈ జనుము అనేది పచ్చిరొట్టను ఎక్కువగా ఇచ్చే ఉత్తమ పంట. అంటే సుమారుగా మనకు మిగతా పచ్చిరొట్ట పంటలు 3 నుంచి 4 టన్నుల వరకు మాత్రమే పచ్చిరొట్టను ఇస్తాయి, కానీ ఇది 5 నుండి 6 టన్నులు ఎక్కువగా ఇస్తుంది. అందువల్ల ఇది అతి ఎక్కువగా పచ్చిరొట్టనిచ్చే ఉత్తమ పంట. అలాగే దీన్ని పశుగ్రాసంగా కూడా మనము జనుమును వాడుకోవచ్చు. తర్వాత జీలుగ, మినుము తర్వాత అతి ముఖ్యమైన పచ్చిరొట్ట పంటలు పిల్లిపెసర, పెసర, మినుము అనమాట. వీటిని కూడా మనము పచ్చిరొట్ట పంటలుగా వాడుకోవచ్చు. ఇవైతే ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనం అనేది అవసరమవుతుంది. వీటి ద్వారా మనకు 3 నుండి 4 టన్నుల పచ్చిరొట్ట ఎరువు అనేది ఎకరానికి లభిస్తుంది. పిల్లిపెసర, పెసర, మినుమును మనము పొలంలో వేయడం ద్వారా మనకు 30 నుండి 40 కిలోల నత్రజని, 6 నుండి 8 కిలోల భాస్వరం, 12 నుండి 15 కిలోల పొటాషియం అనేది ఎకరా పొలంకు అందుతుంది. అయితే వీటిని మనము నాటిన 35 నుండి 40 రోజుల తర్వాత భూమిలో ఖచ్చితంగా రోటోవేటర్ సహాయంతో కలియదున్నుకోవాలి. ఈ పిల్లిపెసరను మనము పచ్చిరొట్టగా కూడా వాడుకోవచ్చు, అలాగే పశుగ్రాసంగా కూడా వాడుకోవచ్చు. అయితే పెసర విషయానికి వచ్చినప్పుడు తక్కువ కాలంలో నేల సారవంతం అనేది అవుతుంది. అలాగే మినుమును కూడా మనము పొడి భూముల్లో పొడిగా ఉండే భూముల్లో కూడా ఈ పచ్చిరొట్ట పంటగా ఎక్కువగా వేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమైన పచ్చిరొట్ట పంట అలసంద. ఈ అలసందను కూడా మనం పొలంలో వేసుకోవాలన్నప్పుడు సుమారుగా ఎకరాకు 20 నుండి 25 కిలోల విత్తన మోతాదు అనేది అవసరము. దీని ద్వారా మనకు 3 నుండి 5 టన్నుల పచ్చిరొట్ట అనేది వస్తుంది. ఈ పచ్చిరొట్ట నుండి మనకి 35 నుంచి 50 కిలోల నత్రజని, 8 నుండి 10 కిలోల భాస్వరము, 15 నుంచి 20 కిలోల పొటాష్ అనేది ఎకరాకు లభ్యమవుతుంది. అలసంద పంట వేసిన తర్వాత మనము 40 రోజుల తర్వాత ఖచ్చితంగా కలియదున్నుకోవాలి. ఈ అలసంద పంటను మనము ఖచ్చితంగా తేలికపాటి నేలల్లో వేసుకున్నట్లయితే పచ్చిరొట్ట బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే నీటి ఎద్దడిని కూడా బాగా తట్టుకుంటుంది. సో ఇంతవరకు మనము పచ్చిరొట్ట ఎరువులైనటువంటి జీలుగ, జనుము, పిల్లిపెసర, పెసర, మినుము మరియు అలసందల గురించి చర్చించుకున్నాము. ఆ తర్వాత అతి ముఖ్యమైనటువంటి మరి ఒక పచ్చిరొట్ట పంట లేదా హరిత పంటగా మనం చెప్పుకోవచ్చు, ఎరువు పంటగా మనం చెప్పుకోవచ్చు, అది అజొల్లా. అజొల్లా అనేది కూడా మనం ముఖ్యంగా వరి పొలాల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము, అది కనపడుతూ ఉంటుంది కూడా. సో అజొల్లాను వరి పొలాల్లో ఎక్కువగా ఉపయోగిస్తాము. అజొల్లాను 30 నుండి 40 రోజుల వరకు పెంచి వరి పొలంలో కలియదున్నట్లయితే ఎకరాకు మనకు సుమారుగా 20 కిలోల నత్రజని అనేది భూమికి చేరుతుంది.

ఈ విధంగా మనము పచ్చిరొట్ట ఎరువులను భూమికి కలపడం ద్వారా సారవంతాన్ని పెంచుకోవచ్చు. ఇంతటి వరకు మనము పచ్చిరొట్ట ఎరువుల గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు పచ్చిరొట్ట ఆకు ఎరువు పంటల గురించి ఒకసారి చర్చించుకుందాము. అయితే ఈ పచ్చిరొట్ట ఆకు ఎరువులు అంటే ఏంటంటే, ఫస్ట్ మనము చెట్ల యొక్క ఆకులు అలాగే కొమ్మలు వాటిని కోసి తర్వాత పొలంలో వేసి కలియదున్నుతాం అన్నమాట. కలియదున్ని వాటిని ఎరువుగా తయారు చేస్తాం. వాటినే మనము పచ్చిరొట్ట ఆకు ఎరువులు అంటారు. అంటే ఇందులో ముఖ్యంగా ఆకులు కొమ్మలను భూమిలో వేసి కలియదున్నడం అన్నమాట. దీనినే మనము పచ్చిరొట్ట ఆకు ఎరువులు అంటాము. అయితే ఈ పచ్చిరొట్ట ఆకు ఎరువుల్లో ముఖ్యంగా మనము కానుగ, వేప, గ్లైరిసీడియా ఆకులను, లేత కొమ్మలను పచ్చిరొట్ట ఆకు ఎరువులుగా మనము ఇక్కడ వాడుకోవచ్చు. ఈ మూడు పచ్చిరొట్ట ఆకు ఎరువుల గురించి ముందుగా మాట్లాడుకుందాము. ముందుగా మనము గ్లైరిసీడియా గురించి మాట్లాడుకున్నట్లయితే, మొక్కలను పొలం గట్లపై కానీ ఫెన్సింగ్ వెంబడి కానీ నాటుకోవచ్చు. ఇవి గ్లైరిసీడియా నాటిన 2 సంవత్సరాల తర్వాత కొమ్మ కత్తిరించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని వరి పొలంలో వేసి కలి దున్నినట్లయితే మనకు నత్రజని, భాస్వరం మరియు పొటాషియం పోషకాలు అనేవి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తరువాత పచ్చిరొట్ట పంటగా మనము కానుగను చెప్పుకోవచ్చు. ఈ కానుగను కూడా 1 హెక్టార్ భూమిలో కానుగను పెంచినప్పుడు ప్రతి చెట్టు నుండి సుమారుగా ప్రతి సంవత్సరం మనకు సుమారుగా 100 నుండి 150 కిలోల వరకు పచ్చి ఆకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని కూడా మనము పచ్చిరొట్ట ఆకు ఎరువుగా కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత ముఖ్యమైన పచ్చిరొట్ట ఆకు ఎరువు వేప. ఇందులో వేపలో మనము లేత ఆకులు మరియు కొమ్మలను వరి పొలంలో వేసినప్పుడు పచ్చిరొట్టగానే కాకుండా భూమిలో ఉండే చీడపిడలను కూడా చంపివేస్తుంది. అయితే ఇది అతి ముఖ్యమైన పచ్చిరొట్ట ఆకు ఎరువు పంట. ఇది చీడపీడలను తగ్గించడమే కాకుండా నులిపురుగు సమస్యను కూడా, భూమిలో ఉండే నులిపురుగు సమస్యను కూడా బాగా తగ్గిస్తుంది. ఇప్పటి వరకు మనము పచ్చిరొట్ట ఆకు ఎరువుల గురించి చర్చించుకున్నాము. పచ్చిరొట్ట ఎరువులు అలాగే పచ్చిరొట్ట ఆకు ఎరువు పంటలను రెండింటినీ కూడా మనము భూమిలో కలుపుకుని ప్రధాన పంట వేసే ముందుగా పొలంలో వేసుకొని భూమిలో కలియదున్నినట్లయితే సేంద్రియ కర్బన శాతం పెరిగి రాబోయే పంట అధిక దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే పచ్చి రొట్ట పంటలు అలాగే పచ్చిరొట్ట ఆకు ఎరువు పంటలు వేసుకోవడం వలన ఎలాంటి లాభాలు ఉంటాయనేది కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాము. అయితే ఈ పచ్చిరొట్ట పంటలను మనము డబుల్ కర్ మెథడ్ అనే విధానం మనకు అందుబాటులో ఉంది. ఈ విధానంలో ఏంటంటే, వివిధ రకాల పప్పుజాతి మరియు పప్పుజాతి కాని పంటలను రెండింటిని కలిపివేసి మనము పొలంలో వెదజల్లుకోవాలి. ఇలా పొలంలో వెదజల్లుకొని 45 నుంచి 60 రోజులప్పుడు పొలంలో దున్నినట్లయితే మనకు మంచి పచ్చిరొట్ట ఎరువు లభ్యమవుతుంది. దీనివల్ల మనకు భూమి సారవంతం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే, పొలంలో పచ్చిరొట్ట ఎరువులు వేయడం సాధ్యం కానప్పుడు మనము పచ్చిరొట్ట ఆకు ఎరువులను కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఈ పచ్చిరొట్ట ఆకు ఎరువులను వాడినప్పుడు ఏమవుతుందంటే, కుళ్ళడం అనేది కూడా మనకు తక్కువ సమయం ఉన్నప్పటికీ కుళ్ళడం తొందరగా జరిగి పోషకాలు ఎక్కువగా అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పచ్చిరొట్ట ఆకు ఎరువులను మనము వివిధ రకాలుగా వాడుకోవచ్చు. ప్రధాన పంట పొలంలో వరుసల మధ్య కూడా వేసినట్లయితే ఈ పచ్చిరొట్ట ఆకు ఎరువు అనేది ఆచ్ఛాదనంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా భూమిలో సూక్ష్మ వాతావరణం అనేది పెంచడానికి, సూక్ష్మజీవులను పెంచడానికి కూడా పచ్చిరొట్ట ఆకు ఎరువులు కూడా ఎంతో దోహదం చేస్తాయి. పచ్చిరొట్ట ఎరువుల వాడకం వల్ల ఉపయోగాల గురించి చర్చించుకుందాము. ఈ పచ్చిరొట్ట ఎరువులను వాడడం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం అనేది పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల పొలం అనేది గుల్లబారితనం పెరిగి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. అలాగే ఈ పచ్చిరొట్ట ఎరువులను వాడడం వల్ల మనకు భూమిలో నత్రజని స్థిరీకరించబడుతుంది. భాస్వరము, పొటాషియం ఇవన్నీ కూడా భూమికి చేరుతాయి. దీనివల్ల మనకు పెట్టుబడి ఖర్చు అనేది కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే సారవంతమైన మట్టి పొర కూడా కోతకు గురి కాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందువలన అంటే, సారవంతమైన పొరను ఈ గుల్లబారితనం పట్టుకొని ఉండడం వలన భూమిని కోతకు గురి కాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే భూమిలో కరగకుండా ఉండే భాస్వరం ఎరువులు అనేవి భూమిలో ఉంటాయి. వీటిని, ఈ భాస్వరం ఎరువులను కూడా పచ్చిరొట్ట ఎరువులను వేయడం వలన భూమిలో కరగని భాస్వరం ఎరువులను కూడా కరిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు చీడపీడల సమస్య కూడా తగ్గుతుంది. వాటితో పాటు నులి పురుగుల సమస్య కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పచ్చిరొట్ట ఎరువులను చౌడు భూముల్లో 4 నుంచి 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా వేసినట్లయితే భూమిలో చౌడుతనం అనేది బాగా తగ్గిపోయి సారవంతం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ విషయాలను ముఖ్యంగా గమనించుకొని, సేంద్రియ ఎరువులు అందుబాటులో లేవు కాబట్టి పచ్చిరొట్ట ఎరువులను మనం పొలంలో వేసి దున్ని భూమిని సారవంతం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ పచ్చి

0: ట్రైలర్ల గురించి ఇంతవరకు చర్చించుకున్నాం. అయితే ఖచ్చితంగా మనకు ముఖ్యంగా రోటరీ మల్చ్ లాంటి పరికరాలు లేకపోయినట్లయితే పచ్చి రొట్టె ఎరువులు పొలంలో వేసినా కూడా ఉపయోగం అనేది చాలా తక్కువ. కాబట్టి మీరు ఖచ్చితంగా రోటోవేటర్ కానీ రోటరీ మల్చర్ వంటి పరికరాలు సరైన సమయంలో అందుబాటుకు తెచ్చుకొని, అంటే పుష్పించే దశలో, ఖచ్చితంగా 50% పుష్పించే దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కలియదున్నుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మనకు తక్కువ ఖర్చుతో, తక్కువ నీటితో, తక్కువ సమయంలో భూమి యొక్క సారాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ పచ్చి రొట్టె ఎరువులను వాడ ప్రోత్సహిస్తున్నాము. చివరిగా ఈ పచ్చి రొట్టె ఎరువులు అనేది మన వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా విరివిరిగా మనకు సబ్సిడీల ద్వారా కూడా తొలకరి వర్షాలకు ముందు కూడా ఇస్తూ ఉన్నారు. అయితే చాలామంది రైతులు ఈ పచ్చి రొట్టె ఎరువులకు సంబంధించిన విత్తనాలు దొరకడం లేదు అని చాలా ఎక్కువగా అంటూ ఉంటారు. దానికి పెద్దగా మనము చింతించిన అవసరం లేదు. దాన్ని చిన్న వాటి మెలకులు పాటించి మనము విత్తనోత్పత్తి చేసుకున్నట్లయితే కూడా మనకి మన దగ్గరనే మనము విత్తనోత్పత్తి చేసుకున్నట్లయితే మన పొలంలోనే మనము పచ్చి రొట్ట ఎరువులను తయారు చేసుకోవచ్చు. అయితే మనకు గవర్నమెంట్ వారు కూడా వచ్చి కూడా మన దగ్గర ఈ సీడ్ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే విత్తనోత్పత్తి చేయాలనుకున్న రైతులు ఖచ్చితంగా జనుము, జీలుగ లాంటి విత్తనాలను, లెగ్యూమ్ జాతి విత్తనాలను మనం విత్తనోత్పత్తి చేసినట్లయితే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఆదాయం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మనము జనుము, జీలుగా విత్తనోత్పత్తి చేయాలనుకుంటే దిగుబడి అనేది సుమారుగా 400 నుండి 500 కేజీలు హెక్టార్కు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విత్తనోత్పత్తికి అనుకూలమైన సమయం రబీలో సాగు చేసుకోవచ్చు, అలాగే సమ్మర్లో కూడా సాగు చేసుకోవచ్చు. అదే రబీలో అయితే మనకు అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ చివరి వారం వరకు అనుకూలమైన సమయం. అయితే కోస్తా, ఆంధ్ర లాంటి ప్రాంతాల్లో అయితే ఈ విత్తనాన్ని వరి పొలం వేసిన తర్వాత రబీ సీజన్లో వేస్తూ ఉంటాము. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇసుక భూముల్లో వేస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో సారవంతమైన నేలలో కూడా వేసుకోవచ్చు. కాబట్టి జనుము, జీలుగా విత్తనోత్పత్తి అనేది చాలా ఈజీ పద్ధతి. కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని ప్రోత్సహించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఒకవేళ విత్తనోత్పత్తి చేయాలి అని అనుకున్నప్పుడు ఎకరాకు 4 కిలోల విత్తనం అనేది, ఈ జనుము జీలుగా ఎకరాకు 4 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. అయితే విత్తేటప్పుడు మాత్రం సాలుకు సాలుకు 1 అడుగు దూరం పెట్టాలి. మొక్కకు మొక్కకు 10 సెంటీమీటర్ల దూరం పెట్టినప్పుడు మనకు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అవసరమైతే మనకు రైజోబియం కల్చర్స్ అని దొరుకుతూ ఉంటాయి. ఈ రైజోబియం కల్చర్స్తో కూడా మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే, ఈ జనుము జీలుగాను విత్తన శుద్ధి చేసి పంట పొలంలో వేసుకున్నట్లయితే మనకు ఇనిషియల్ ప్లాంట్ పాపులేషన్ అనేది బాగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే పంట వేసిన తర్వాత ఒకసారి 25 నుండి 30 రోజుల అప్పుడు ఒకసారి నీటి ఎద్దడి వచ్చింది అనుకోండి, అప్పుడు ఒక తడి ఇచ్చినట్లయితే మనకు పంట ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. సుమారుగా పంట 150 రోజులకు పంట కోతకు రావడం జరుగుతుంది. ఈ పంట కోతకు వచ్చినప్పుడు మనము గింజల్లో 8 నుండి 10% మాయిశ్చర్ ఉన్నప్పుడు, తేమ శాతం ఉన్నప్పుడు పంటను కోత కోసి నిల్వ ఉంచుకున్నట్లయితే సరిపోతుంది. సో ఈ చిన్న చిన్న పద్ధతి ద్వారా మనము ఈ జనుము, జీలుగను విత్తనోత్పత్తి చేసి మనము అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది, అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. చివరిగా రైతు సోదరులందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, సేంద్రీయ ఎరువులు లేవు కాబట్టి మనకు పశువుల ఎరువు, గొర్రెల ఎరువు ఇవన్నీ దొరకడం అనేది తగ్గిపోయింది. కాబట్టి పచ్చి రొట్టె ఎరువులను మన పొలంలోనే మనమే తయారు చేసుకొని భూమిని సారవంతం చేసుకోవలసిందిగా, అలాగే సేంద్రీయ కర్బన శాతాన్ని పెంచి అధిక దిగుబడి సాధించవలసిందిగా రైతు సోదరులను కోరడమైనది. ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి లక్ష్మీ కళ్యాణి గారి ప్రసంగం విన్నారు, వ్యవసాయంలో పచ్చి రొట్టె ఎరువుల ప్రాముఖ్యత గురించి.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు విందాం ఓ భూగర్భజల చైతన్య గీతం.

0: ज्यादा।
1: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
0: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
1: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
0: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
2: చివరిగా వినండి వాతావరణ వివరాలు. భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జే రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 37.5 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 26.8 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 55 నుంచి 66%, మధ్యాహ్నం పూట 35 నుంచి 50% నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. మళ్ళీ కిసాన్ వాణి కార్యక్రమంలో కలుద్దాం. అందాక సెలవు, మరి నమస్తే.
3: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 11వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 11వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. గుర్తుంచుకోండి, ఈ నెల 11వ తేదీ అంటే గురువారం రాత్రి 7:15 ప్రసారమయ్యే హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రకటన విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 7:45 వస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ప్రసారం ఉంటారు.

0: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారులతో పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం వింటారు నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్

0: ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: శ్రమకు, స్వయం ఉపాధికి అత్యున్నత స్థానం ఇచ్చే సంస్కృతి మనది. ఏ రంగంలోనైనా సరే కష్టపడే గుణమే మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మన సమాజంలో శ్రమనే నమ్ముకుని చెమటోడ్చి జీవించే శ్రామికుల్లో వీధి వ్యాపారులు ముఖ్యులు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అనే సూక్తి ప్రకారం మన విజయాలు మన పట్టుదల, ఆత్మవిశ్వాసంపైనే ఆధారపడి ఉంటాయి. ఆ గుణాలు పుష్కలంగా ఉన్న చిరు వ్యాపారులకు కావలసింది కాసింత చేయూతే. చిన్న ఆర్థిక సహాయం అందిస్తే చాలు, వారు ఎంతటి విజయాన్నైనా సాధించగలరని ప్రధానమంత్రి స్వనిధి పథకం నిరూపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండనక వాననక శ్రమించే చిరు వ్యాపారులు భారతదేశ పట్టణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వారు. వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆర్థిక భరోసానిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకమే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారుల్ని ఆదుకోవడానికి 2020లో ఈ పథకం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ పరిపాలన శాఖ కింద పనిచేసే నోడల్ ఏజెన్సీ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మెప్మా ఈ పథకానికి రాష్ట్ర స్థాయి చోదక శక్తిగా పనిచేస్తోంది. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు ప్రతి వారం బ్యాంక్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడైనా లోన్లు ఆలస్యమవడం, తిరస్కరణకు గురి కావడం వంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తూ డిజిటల్ అక్షరాస్యత శిక్షణతో పాటు సదరు వ్యాపారుల కుటుంబ సభ్యుల సామాజిక భద్రత కోసం వారిని మరో 8 కేంద్ర పథకాలతో అనుసంధానం చేసే బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. కష్టజీవుల శ్రమకు ప్రభుత్వ తోడ్పాటును అందించడమే ముఖ్యోద్దేశంగా ఉన్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ప్రత్యేకత గురించి, అనకాపల్లి జిల్లాలో ఈ పథకం అమలు తీరుతెనుల గురించి అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
2: అందరికీ నమస్కారం. మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి అనేకమైనటువంటి అద్భుత పథకాల్లో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల లేదా వీధి విక్రేతల ఆత్మ నిర్భర నిధి, ఈ పథకం వల్ల ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో డైలీ వీధుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎంతో మేలు జరగటానికి, తర్వాత వాళ్ళు ఒక ఆత్మ నిర్భరంగా బతకడానికి కూడా ఈ పథకం గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఈ యొక్క వీధి విక్రేతలు అనగా వీధి వ్యాపారం చేసుకునే వర్తకులందరికీ కూడా సరసమైనటువంటి రుణాలు తక్కువ వడ్డీతోటి ఇవ్వటానికి కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకము ఏర్పాటు చేయబడింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మ క్రెడిట్ సౌకర్యం కలిగినటువంటి పథకం. 1 సంవత్సర కాల పరిమితిలో ఒక్కొక్క వీధి వ్యాపారస్తుడికి 15,000 రూపాయల వరకు క్యాపిటల్ వర్కింగ్ కింద రుణాలు అందజేయడం జరుగుతుంది. ఈ పథకంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కూడా జరుగుతుందండి. మొదటి వాయిదాన్ని ఎవరైతే ఈ వీధి వ్యాపారస్తులు తిరిగి సక్రమంగా చెల్లించేస్తే 2వ విడతలో 25,000 వరకు ఇవ్వటం జరుగుతుంది. అది 2వ విడతలో 25,000 కూడా సక్రమంగా తిరిగి చెల్లించిన వారికి 3వ విడతలో 50,000 రూపాయల వరకు కూడా రుణ సదుపాయం ఇవ్వటం జరుగుతుంది. వీధి వ్యాపారస్తులు పిఎం స్వనిధి కింద రుణాలు పొందాలంటే వాళ్ళకున్న ఈ క్రెడిబిలిటీ, అంటే వాళ్ళు వ్యాపారస్తులై ఉండాలి, అర్బన్ లోకల్ బాడీస్లో వాళ్ళు గుర్తింపు పొంది ఉండాలి, వాళ్ళకి ఈశ్రమ్ కార్డులు కూడా, ఈశ్రమ్ కార్డు అని లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఆ కార్డులు కూడా ఉండాలి. దానికి సంబంధించినటువంటి మా యొక్క రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా వాళ్ళతో టచ్లో ఉంటారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నటువంటి అనకాపల్లి, తర్వాత యలమంచిలి, నర్సీపట్నం ఇలాంటి ప్రాంతాల్లో అనేక మంది వీధి వ్యాపారస్తులు వారి ఆత్మనిర్భర్ పథకం కింద మొదట విడత, 2వ విడత, 3వ విడత కూడా తీసుకుని వాళ్ళ యొక్క జీవనోపాధిని, తర్వాత వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను కూడా పెంచుకోవటానికి గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకం వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయినటువంటి మెప్మా ద్వారా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఆత్మనిర్భర్ కార్యక్రమంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధానమంత్రి బీమా యోజన ఉందండి. ఈ బీమా యోజనలో ఎవరైతే ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తారో వారికి 5 లక్షల వరకు, పర్మనెంట్గా వికలాంగులైనటువంటి వాళ్ళకి 2.5 లక్షలు కూడా ఇవ్వటం జరుగుతుందండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఉందండి. ఈ స్కీమ్ కింద సంవత్సరానికి సుమారు 436 రూపాయలు చెల్లించి ఏ కారణం చేత అయినా పాలసీదారుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ కింద లైఫ్ కవర్ కింద 2 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకం

అనేది ఉందండి. ఇది పట్టణ ప్రాంతాల్లో అనేక మంది అసంఘటిత కార్మికులు ఉంటారు. సో వారికి భారత ప్రభుత్వం పెట్టినటువంటి ఒక పెన్షన్ పథకం. దీంట్లో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసుకుని వాళ్ళ ఆదాయంలో సుమారుగా 15,000 లోపు ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేసుకుంటే వారికి 60 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత సుమారుగా 3,000 రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తున్నాం. తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ జన్ధన్ యోజనలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్

0: బ్యాలెన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి అతని పేరు మీద అకౌంట్ ఉంటుంది, ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే ప్రభుత్వం ఒక కరప్షన్ ఫ్రీగా అంటే అవినీతి తావలేకుండా ప్రతి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ జనధన్ యోజన కింద వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా డీబీటీ కింద వాళ్ళకి బెనిఫిట్ అందజేయడం జరుగుతుంది. తర్వాత వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కూడా ఈ ఆత్మనిర్భర పథకంలో ప్రవేశపెట్టడం జరిగింది. భారత ప్రభుత్వం వారు పెట్టినటువంటి పథకంలో ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి చౌకధారల దుకాణంలో వాళ్ళకి ఇస్తున్నటువంటి ధాన్యాలు ఎక్కడి నుంచైనా వాళ్ళు ఉచితంగా కానీ సబ్సిడీ రేట్లు కానీ తీసుకుంటానికి అవకాశం ఉంటుందండి. జననీ సురక్ష యోజన, ఈ పథకం పేద గర్భిణీ స్త్రీలకి అంటే బీలో పాటలో వాళ్ళకి ప్రసవాలు కేవలం ఆసుపత్రిలో జరగడం వల్ల మాతా శిశు మరణాలు అరికట్టడం, తర్వాత ఆరోగ్యవంతమైన రెండు శిశువుల్ని సమాజానికి అందించడం అన్నది ఈ పథకంలో భాగంగా పూర్తిగా వారికి ఆర్థిక సాయం చేస్తూ 100% హాస్పిటల్ డెలివరీస్కి ప్రోత్సహించడం జరుగుతుందండి. భవన మరియు నిర్మాణ కార్మికుల కోసం కూడా ఒక పథకం ఉందండి. ఈ పథకంలో నమోదైనటువంటి వారికి సహజ మరణం కనుక సంభవిస్తే 60,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ యొక్క పథకం కంటిన్యూ చేస్తున్న లబ్ధిదారులు వివాహానికి మహిళలకి అయితే 20,000, వారి యొక్క ప్రసవానికి 20,000, మరి మరణాంతరం జరిగిన మట్టి ఖర్చుల కింద కూడా 20,000 ఈ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ప్రధానమంత్రి మాతృవంద యోజన అనేది గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు వారికి ఒక ఆర్థికమైన సహాయాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దీంట్లో ఎవరైతే మొదటి కాన్పుకి 5,000, రెండో కాన్పులో ఆడపిల్ల పడితే 6,000 డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుందండి. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజల జీవన ప్రమాణం పెంచడానికి పిఎం స్వనిధి అంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ పథకం కింద ప్రవేశపెట్టడం, ఇది అనకాపల్లి జిల్లాలో మెప్మ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా 100% జరుగుతున్నాయని తెలియజేస్తున్నాం.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకర్లతో సమన్వయం, డిజిటల్ చెల్లింపుల అవగాహనలో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో పదుల సంఖ్యలో ప్రైజ్ అవార్డులను ఇప్పటికే గెలుచుకుంది. కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రకటించిన ప్రైజ్ అవార్డుల్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్ర పరిధిలో అద్భుతంగా పనిచేసిన 12 మున్సిపాలిటీలు, 15 బ్యాంకింగ్ సంస్థలకు అవార్డులు లభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో వీధి వ్యాపారులకు ఎక్కువ రుణాలు అందించి అవార్డులు అందుకున్న 3 బ్యాంకుల్లో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విజయనగరం జిల్లాకు సంబంధించి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు ఆకాశవాణితో ఈ పథకం గురించి మాట్లాడారు.
2: అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అనే వీధి వ్యాపారుల పథకం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పథకమును COVID-19 కారణంగా లాక్డౌన్ సరళించిన తర్వాత జీవనోపాధి కార్యక్రమాలను పునఃప్రారంభించడం కోసం పెట్టుబడి నిమిత్తము బ్యాంకు ద్వారా రుణం పొందుటకు వీలు కల్పించే నిమిత్తము భారత ప్రభుత్వము 24 మార్చి 2020 ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, రోజువారీ వినియోగ వస్తువులు విక్రయము లేదా వీధి ఫుట్పాత్ పేవ్మెంట్ మొదలైన వాటిలో తాత్కాలికంగా నిర్మించిన నిర్మాణం నుండి లేదా స్థలం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం ద్వారా ప్రజలకు సేవలను అందించడంలో నిమగ్నమై ఉన్న వ్యక్తి వారు సరఫరా చేసే వస్తువుల్లో కూరగాయలు, పండ్లు, వీరియాహారము, టీ, పకోడాలు, రొట్టెలు, గుడ్లు, వస్త్రాలు, దుస్తులు, కళాకారుల ఉత్పత్తులు, పుస్తకాలు, స్టేషనరీ మొదలైనవి ఉన్నాయి. మరియు సేవారంగం కింద బార్బర్ షాపులు, చెప్పులు కుట్టువారు, పాన్ షాపులు, లాండ్రీ సేవలు మొదలైనవి స్ట్రీట్ వెండర్గా పరిగణించబడతాయి. ఈ పథకం కింద మొదటి విడతగా 10,000 రూపాయలు, రెండో విడతగా 15,000 రూపాయలు, మూడో విడతగా 50,000 రూపాయలు రుణ సదుపాయం కల్పించబడుతుంది. మొదటి విడత రుణమును 12 నెలల్లోను, రెండో విడత రుణము 18 నెలల్లోను, మూడో విడత రుణం 36 నెలల్లోను చెల్లించవలను. మొదటి విడత రుణం చెల్లించిన ఏళ్ళ రెండో విడత రుణం చెల్లించిన ఏళ్ళ మూడో విడత రుణ సదుపాయం కల్పించబడును. రుణ మొత్తమును September 2020 నుంచి మరింత పెంచి మొదటి విడతగా 15,000 రూపాయలు, రెండో విడతగా 25,000 రూపాయలను చేసి ఉన్నారు. మూడో విడతగా 50,000 రూపాయలు మాత్రమే ఉంచి ఉన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారు మున్సిపల్ కమిషనర్ ద్వారా గుర్తింపు కార్డు, వెండింగ్ సర్టిఫికేట్లు పొందవారు. ఈ పథకంలో 7% వరకు వడ్డీ రాయితీ క్రమం తప్పకుండా రుణం చెల్లించే వారికి అందించబడుతుంది. 7% పై వడ్డీని లబ్ధిదారుడు భరించవలను.

0: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం గాను పిఎం స్వనిధి లబ్దిదారులకు నెలకు 100 రూపాయలు ప్రోత్సాహంగా అందించబడుతుంది. ఈ పథకంలో విజయనగరం జిల్లాలో ఈ స్కీమ్ ప్రారంభించి నుంచి ఇప్పటి వరకు మొదటి విడత కింద 15,622 మంది, రెండో విడత కింద 5,513 మంది, మూడో విడత కింద 923 మంది లబ్ధి పొంది ఉన్నారు. ఈ పథకాన్ని మరింత ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకం లబ్ధిదారుల్లో క్రమశిక్షణను, వ్యాపార వృద్ధిని ప్రోత్సహించేలా రూపొందించబడింది. మున్సిపల్ కార్పొరేషన్లు వీరికి అధికారికంగా సర్టిఫికెట్ ఆఫ్ ఎండింగ్ మరియు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ఎవరి నుండి వేధింపులు లేకుండా వారు గౌరవప్రదంగా తలెత్తుకుని తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారు. అత్యున్నత స్థాయిలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు డిజిటల్ డాష్ బోర్డ్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని గమనిస్తూ ఉంటారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తన నివేదికల్లో ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ఒక వినూత్న ప్రయోగంగా పేర్కొనడం విశేషం. అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో దాదాపు 43% నుంచి 46% మంది మహిళలే ఉండడాన్ని గ్లోబల్ జర్నల్స్ ప్రత్యేకంగా ప్రస్తావించాయి. వీధి వ్యాపారులు కూడా క్యూఆర్ కోడ్ల ద్వారా డిజిటల్ క్యాష్ బ్యాక్ అందుకోవడం, యూపీఐ వాడటం చూసి అంతర్జాతీయ మీడియా భారత్ సాధించిన డిజిటల్ విప్లవానికి ఇది నిదర్శనమని కొనియాడుతోంది. అంతర్జాతీయ స్వతంత్ర సంస్థల సర్వేల ప్రకారం ఈ లోన్ల ద్వారా లబ్ధిదారుల సగటు వార్షిక ఆదాయం 20% పెరిగిందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని నివేదికలు వెల్లడించాయి. మొత్తంగా కేవలం సహాయం అందించడమే కాకుండా వీధి వ్యాపారుల్లో ఆత్మ గౌరవాన్ని పెంపొందించే ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ కు పిఎం స్వనిధి ఒక అంతర్జాతీయ రోల్ మోడల్ అని ప్రపంచ వేదికలపై గుర్తింపు లభించింది అంటే ఈ పథకం ఎంతగా విజయవంతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా దేశంలోని లక్షలాది చిరు వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పులు వికసిత్ భారత్ 2047 స్వప్నాన్ని సాకారం చేయడంలో బలమైన పునాదిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ SBI చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి BN పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి, సత్యకాలపు సత్య చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం వినండి. సంగీతం MS విశ్వనాథన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుంచి మొహమ్మద్ బురాహనుద్దీన్, యూషాఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, సదానంద్ గౌడ్, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజన, వీరందరి కోరికపై సత్యకాలపు సత్యయ చిత్రం నుంచి ఈ పాట.

అనంతపురం జిల్లా సింగనమల గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి, నవీన్ కుమార్ వీరంతా కోరుతున్న పాట సిపాయి చిన్నయ్య చిత్రం కోసం ఘంటసాల బృందం పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో చివరిగా వినండి. ఠాగూర్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట. ఈ పాటను వినిపించిన కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, రజిత, శ్రీనిధి, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి, వీరందరి కోరికపై ఠాగూర్ చిత్రం నుంచి ఈ పాట.

మీరింతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 8:15కి వస్తోంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి.

సారథ్య బాధ్యతలు వహిస్తున్న శ్రీ మోదీ ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం 2014. ఇప్పుడు ఇది 2026, అంటే 12 వసంతాలు అన్నమాట. ఈ 12 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించి భారత్ ఏం సాధించిందన్నది మనందరి కళ్ల ముందు కనిపిస్తోంది, నవీనతను ఆవిష్కరిస్తోంది. అప్పట్లో తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన ఆ అధినేత అటు తర్వాత వరుసగా 2 పర్యాయాలు ఎన్నికయ్యారు, 3 మార్లు విజయనాదం చేశారంటేనే ఘనత తేటతెల్లమవుతుంది. మాటలతో మంచితనం, చేతలలో మంచితత్వం ప్రత్యక్షమవుతుందని హితవాక్యం. దీన్ని అక్షరాల నర నరానా నింపుకుని కర్తవ్యపాలన సాగిస్తూ వస్తున్నారాయన. ఆయనవన్నీ నిర్ణయాత్మక విజయ పరంపరలే. దేశమంతటా సరికొత్త పాలనారీతికి శ్రీకారం చుట్టి మార్పు చేర్పులు ఎన్నింటినో ఆహ్వానిస్తున్నారు. ఆశేశ్వాసగా మారితే అడుగులు నడకలై, నడకలు పరుగులై పురోగమన బాటపడతాయని నిరూపిస్తున్నారు. మొట్టమొదట వినవచ్చిన మంత్రం సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్. అభివృద్ధి ప్రధానంగా ఉండటం, అవినీతిరహితం కావడం మోదీ పాలన పరమలక్ష్యం. సబ్కా వికాస్ అనేది దీనితో జతకలిసింది. అందరితో కలిసి అందరి పురోభివృద్ధి కోసం అందరి విశ్వాసాన్ని పెంపొందిస్తూ అనేది మూలసూత్రం. ఇది కేవలం నినాదం కాదు, మన దేశాన్ని ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థను సమున్నతంగా రూపుదిద్దిన పాలనా భావజాలం. పేదలు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను పరిరక్షించగలిగే సముదాత్త విధానం. కొందరికి మాత్రమే ఇవ్వటం, మిగిలిన వారికి నిరాకరించటం అనే పద్ధతి ఇందులో ఉండదని ఆనాడే శ్రీ మోదీ ప్రస్ఫుటం చేశారు. ఉన్న వనరులను సమర్థంగా వినియోగించాలి, ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదన్నది సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ అంతరార్థం. ప్రభుత్వ పథకాలను సర్వత్రా చేరువు చేయడం వల్లనే అనేక కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తేవడం సాధ్యపడింది. మునుపు బలహీనమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న 5 దేశాల జాబితాలో ఒకటిగా ఉన్న భారత్ ఇప్పుడు దిశ దశ మార్చుకుంది. బలవత్తర ఆర్థిక వ్వవస్థ ఏర్పాటైన దేశాల్లో తొలి 5వ స్థానంలో ఉంది. సంక్షేమ ఫలితాలు నేరుగా ప్రజల చెంతకు చేరుతున్నాయి. దీనికి మూలకారణం మౌలిక సదుపాయాల కల్పనలో డిజిటల్ మాధ్యమాన్ని వినియోగించుకోవడం. ఇది సమన్వయంగా, సమర్థంగా కొనసాగుతుండడానికి శ్రీ మోదీ పాలనా పద్ధతే ఆలంబన. అధికార యంత్రాంగాన్ని ఎంతగా మెరుగుపరిచారంటే వాగ్దానాలను చేసే స్థాయి నుంచి వాటిని నెరవేర్చే స్థానం వరకు. వీటివల్లనే వికసిత భారత్ సిద్ధిస్తుందని ఆయన ప్రగాఢ నమ్మకం. ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక పురోగతి ఎంతైనా అవసరం. ఏ అభివృద్ధి అయినా సమ్మిళితంగా ఉండాలి, కలిసికట్టుతనానికి ఎనలేని ప్రాధాన్యమివ్వాలి. ఇందులో భాగంగానే అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ప్రియతమ ప్రధాని. సేవల ఆధారిత వృద్ధికి మొదటి ప్రాధాన్యమిచ్చారు. సహజంగానే వ్యవస్థలో వస్తువుల ఉత్పత్తి జరుగుతుంటుంది. దీనికి తోడు సేవారంగం నుంచి మంచి ఫలితాలు అందాలన్నది ఆయన అభిమతం. ఉపాధి అవకాశాలు ఇంకా పెరగాలన్నది తన మనసులోని మాట. అదే బాటలో దేశాన్ని నడిపించడంతో సేవల రంగం వాటా శాతం పెరిగి స్థిరంగా కొనసాగుతోంది. ఆర్థిక సేవలకు ధీటుగా పర్యాటకం, వాణిజ్యం, రవాణా, సమాచార సాంకేతిక రంగాల పరంగా వృద్ధి అత్యుత్తమ స్థాయిన నమోదవుతుండడం గమనించాల్సిన అంశం. పేదరిక నిర్మూలన కోసం మోదీ ప్రభుత్వం వివిధ పథకాలు, ప్రణాళికలు, కార్యాచరణలను చేపట్టింది. ఇది సమ్మిళిత అభివృద్ధిలో భాగమే. ఆర్థికంగానే కాకుండా మానవతా దృక్పథంతో తీసుకునే చర్యలన్నింటినీ ఈ 12 ఏళ్ల కాలంలో విస్తృతపరిచింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు గృహవసతి కలిగేలా ప్రధానమంత్రి ఆవాస్ యోజనను తీర్చిదిద్దారు. జీవనోపాధి మెరుగయ్యేందుకు అనువుగా స్టార్టప్ ఇండియా, అలాగే స్టాండప్ ఇండియా పథకాలు రూపుదిద్దుకున్నాయి. చేతివృత్తులను ఒక్కొక్కటిగా పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. ఆయా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ లభించడానికి ఏం చేయాలో అన్నీ చేసింది. పల్లెలన్నింటికీ విద్యుత్ సరఫరా గురించి ఒక సమగ్ర పథకాన్ని ఆ రోజుల్లోనే ఆరంభించింది. గ్రామీణ ఆవాసాలకు నిరంతర సదుపాయం కలిగించడానికి పనులు నిర్వహించింది. వ్యవసాయపరంగా రైతు ఆదాయ పెంపుదల వైపు చూపు సారించింది. విత్తు నుంచి విపణి దాకా ఆధునిక వసతుల ఏర్పాటుకు కంకణం కట్టుకుంది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం ఈ 12 వత్సరాల కాలంలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. పీఎం మాన్ధన్ యోజన ఇంకా ప్రత్యేకం. రైతులకు

నెల నెల మొత్తాల చెల్లింపులు, పింఛన్ సౌకర్యాలు నూతన ఒరవడికి దారితీశాయి. అప్పుడు 2019లో మొదలైన పథకం ఇంకెంతో విస్తారత సంపాదించుకుని నిరుడు మహిళా స్వయం సహాయక సంఘాలకు బాసట కల్పించింది. ఎంపికైన వేలాది సంఘాల వారికి ప్రభుత్వమే డ్రోన్ల పంపిణీ చేయడమన్నమాట. గరిష్ట మొత్తాన్ని కేంద్రమే చేయూతగా అందిస్తోంది. ఇందువల్ల పంటల దిగుబడి పెరుగుతోంది. నమో డ్రోన్ దీదీ అనిపిస్తోంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. ఫలితంగా వేలాది ప్రాజెక్టులకు ఇన్నేళ్లలో ఆమోదముద్రలు లభించాయి. స్వయం సమృద్ధ భారత్ అంతటా ధ్వనించింది. హరిత ఇంధన వనరులపైన ప్రధాని దృష్టి కేంద్రీకరించారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు సమధిక ప్రోత్సాహం అందించారు, అందిస్తున్నారు. సౌర విద్యుత్ సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగింది. తిరిగి ఉత్పాదనకు దోహదపడే ఇంధన సామర్థ్యంలో మనమే మిన్నా. ఇంతటి స్థాపిత సామర్థ్యంలో మన దేశం మొత్తం ప్రపంచంలోనే 4వ స్థానం సాధించింది. ఇదంతా కేంద్రం చేసిన ఆలోచన, సాగించిన ఆచరణల ఫలితమే. విదేశీ మారక నిల్వలను పెంచుకోవడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని జాతీయ ప్రజాస్వామ్య కూటమి తన చేతలతో ఇచ్చింది. పన్నుల వ్యవస్థను సమూలంగా సంస్కరించారు. రాష్ట్రాలకు నిధుల బదిలీ చక్కగా అమరింది. అంకుర భారత్ కీలక ధ్యేయం యువతను అన్ని విధాలా ప్రోత్సహించటం. యువతీ యువకులు ఉద్యోగాల కోసం తాపత్రయపడకుండా ఏకంగా వాటి సృష్టికర్తలైతే ఆవిష్కరణలు వెల్లివిరుస్తాయి, పెట్టుబడులు విస్తారమవుతాయి. ఇదే దేశానికి ఎంతో మేలు కలిగిస్తుందని ప్రస్ఫుటం చేశారు శ్రీ మోదీ. నిరంతర కృషి ఫలితంగా విశ్వస్థాయిలో 3వ అతిపెద్ద అంకుర వ్యవస్థ ఆవిర్భవించింది. పర్యావరణ రీతిని ఎంతగానో పరివ్యాప్తం చేయగలిగింది. ప్రధాని దూరదృష్టికి మరో ప్రతీక ఆయుష్మాన్ భారత్. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ పథకం. ఉచితంగా ఆరోగ్య బీమాను మించిన మహోపయోగ కార్యక్రమం ఏ దేశంలోనైనా ఇంకేముంటుంది? వేలు లక్షల సంఖ్యలో ఆరోగ్య శ్రేయ కేంద్రాలు నిర్మితమయ్యాయి. జన ఔషధ కేంద్రాల కారణంగా అనేకానేక ఔషధాలు అవసరార్థులకు చౌకగా లభిస్తున్నాయి. డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులు అందుబాటులోకి వచ్చేలా చేసింది. మరింత విశేషం ఒకటుంది, ఆరోగ్య రికార్డుల డిజిటలీకరణ. కోట్లాది పౌరులకు దీనివల్ల మేలు విస్తరించింది. ఉజ్వల యోజన మూలాన వంటగ్యాస్ కనెక్షన్లు సరికొత్తగా కోట్ల మందికి లభించాయి. భారత ఘనతను స్ఫూర్తిగా తీసుకున్నాయి ఇతర దేశాలెన్నో. బాలికల చదువు మీద శ్రీ నరేంద్రమోదీ కనబరిచిన శ్రద్ధ అంతా ఇంతా కాదు. చదవాలి, చదివించాలి, వారికి అన్ని విధాలుగానూ పరిపూర్ణ రక్షణలివ్వాలంటూ సుకన్య సమృద్ధి యోజనను ప్రతిష్టాత్మకంగా ఆరంభించారు. స్వచ్ఛభారత్, సౌభాగ్య, మరెన్నో సామాజిక భద్రతా కార్యక్రమాలతో నవోత్తేజం వెలుగులేనింది. మహిళా రిజర్వేషన్ల చట్టం ఎంత చైతన్యాన్ని విస్తరింపజేసిందో అందరికీ తెలుసు. దేశంలోని కోట్లాది వనితలకు ముద్రారుణాల లభ్యత సైతం జీవితాల్లో కాంతిరేఖగా భాసిస్తోంది. దశాబ్దాల పాలనా రికార్డును తిరగరాసిన ఆయన సరికొత్త చరిత్రను సృష్టించినవారయ్యారు. ప్రధానిగా అంతకుముందు సైతం అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా తనది విలక్షణత. అంతర్జాతీయంగా పలు ఇతర దేశాల నుంచి అనేక అత్యున్నత పౌర పురస్కారాల స్వీకర్త. ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా పేరొందారు. ఐక్యరాజ్యసమితి నుంచి అత్యుత్తమంగా పర్యావరణ పురస్కారం స్వీకరించారు శ్రీ మోదీ. శాంతి బహుమతి విజేత, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఇలా ఎన్నెన్నో సృజనాత్మక ఆవిష్కరణలకర్త ఆయనే. స్వదేశీ ఉత్పత్తుల పెంపుదల, ప్రోత్సాహానికి చర్యలెన్నింటినో చేపట్టారు. జన్ధన్, మొబైల్ పేరిట నూతనత్వాన్ని సృజించారు. ప్రభుత్వ సంక్షేమ నిధులు నేరుగా సామాన్యుల బ్యాంకు ఖాతాల్లోకి చేరేలా జాగ్రత్తలకు శ్రీకారం చుట్టారు. జాతీయంగా రహదారుల నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా చూశారు. వందే భారత్, స్వదేశీయత మరింత విభిన్నత. వాయు వేగంతో నడిచే రైళ్లతో అత్యాధునిక సాంకేతికతను జోడించిన శక్తి, సంపన్నత. దేశమంతటా విమానాశ్రయాల సంఖ్య 3 రెట్లైంది. సాధారణ పౌరులకి విమాన ప్రయాణం సులభ సాధ్యమైంది. ఇప్పుడు రవాణాకు ధీటుగా రక్షణ రంగంలోనూ మరెన్నెన్నో మెరుపులు. రక్షణ పరికరాల సంబంధంగా దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, స్వయం సమృద్ధి అందడానికి ప్రయోగాలు అనేకం సాకారమయ్యాయి, అవుతున్నాయి. వెలుగురేఖ, దేశంలోని వేలాది గ్రామాలకు విద్యుత్ సౌకర్య యోగం కల్పించడమూ శ్రీ నరేంద్రమోదీ అధినాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి.

0: పాలన ఫలితం, అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ గురించిన తీర్మానానికి కారకులయ్యారు. ఆయన పిలుపు ఇవ్వడాన్ని ఐక్యరాజ్యసమితిలోని 177 సభ్యత్వ దేశాలు ఐక్య కంఠంతో హర్షించి ఆమోదించడమే సమాదరణకు ప్రతీక. అయోధ్యలో రామమందిర నిర్మాణ పరిపూర్తి, అనేక పుణ్యక్షేత్రాల సమగ్రాభివృద్ధి, ఆధ్యాత్మికత పరివ్యాప్తి, ఇవన్నీ ఘన విజయాల జాబితాలోనివి. శ్రీ మోదీ రోజూ తన దినచర్యను ప్రారంభించేది ధ్యానంతో. సామాజిక ఆధ్యాత్మికతను ప్రాచుర్యానికి తెచ్చిన విశిష్టత ఆయనదే. సతత్ భారత్, సనాతన భారత్ ఆయనవే. విద్యారంగ సంస్కరణలను భావి సమృద్ధి నైపుణ్యాలుగా మలిచారు. ఏ రంగంపైన కేంద్రీకరించినా శాశ్వతముద్ర వేసి తీరాల్సిందే. ఉగ్రవాద నిరోధానికి సకల చర్యలు చేపట్టినవారాయన. సరిహద్దుల్లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ప్రహార్ పేరిట నవీన విధానం తెచ్చారు. ఇది దేశంలో తొలి సమగ్ర పద్ధతి. ఆపరేషన్ సింధూర్ అనేది మెరుపుదాడుల నిర్వహణకు పతాక. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి మనదేశం నిర్వహించిన చర్య చరిత్రాత్మకం. సరిగ్గా దశాబ్దం క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణీత పాతనోట్లను రద్దు చేసి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టింది. నకిలీ నోట్ల నిరోధానికి, నల్లధనాన్ని అరికట్టడానికి చేపట్టిన పని ఇది. ఉగ్రవాదులకు అందుతున్న నిధులను కట్టడి చేయడం ప్రభుత్వ ఉద్దేశమని ప్రధానిగా శ్రీ మోదీ ఆనాడే ప్రకటించారు. తన నిర్ణయానికి మరో కారణం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించటం అని అంతరంగాన్ని ఆవిష్కరించారాయన. సమాజ సేవకు జీవితమంతటినీ అంకితం చేసిన వారి భావాలు అక్షర రూపం కలిగించారు మన ప్రధాని. ఆ పుస్తకం జ్యోతిపుంజ్, కాంతికిరణం అనే పేరు ఆయన జీవితానికి పూర్తిగా వర్తిస్తుంది. సామాజిక సామరస్యం గురించి చేసిన రచనలో తన ఆలోచనాత్మకత ఇంకెంతో తేటతెల్లమవుతుంది. ఇదే పాలనా విధానంలోనూ ప్రతిఫలిస్తోంది. ఆర్థిక సరళీకరణ, బలోపేత జాతీయ భద్రత, ఇవే శ్రీ నరేంద్రమోదీ అధినాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రథమ ప్రధాన లక్ష్యాలు. వీటితో పాటు భారత ప్రజల ఆశలు, ఆశయాల ఫలప్రదానికి ఈ 12 ఏళ్లలోనూ ఎంతో కృషి సాగింది, సాగుతోంది. పుష్కరోత్సవ శుభవేళన చిత్తశుద్ధితో లక్ష్యసిద్ధి అనే పదబంధాన్ని మననం చేసుకుందాం మనం అందరం.
1: మీరింతవరకు ఆశల జీవని, ఆశయాల వాహిని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై ప్రసంగ వ్యాసం విన్నారు. రచన శ్రీ జంధ్యాల శరత్బాబు, సీనియర్ పాత్రికేయులు, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
2: ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవపూర్వ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్షకు అవసరమైన అన్ని కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన నుండి డిజిటల్ విప్లవం వరకు సాగిన ఈ అవిశ్రాంత కృషి ఫలితంగా నేడు ప్రపంచ వేదికపై భారత్ ఒక కొత్త గుర్తింపును పొందిందని పేర్కొన్నారు. యువత, మహిళలు, రైతులను సాధికారత దిశగా నడిపి

0: ఇచ్చేందుకు గత పుష్కర కాలంలో ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదని సామాజిక మాధ్యమ పోస్టులో స్పష్టం చేశారు. అభివృద్ది చెందిన భారత్ అనే సంకల్పాన్ని సాకారం చేసుకునే దిశగా సేవ, సుపరిపాలన, సమృద్ది మార్గంలో ప్రభుత్వం నిరంతరం ముందుకు సాగుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. గర్భిణీ స్త్రీలకు పశుపూర్ణ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. పీఎంఎస్ఎంఏ ప్రారంభమై నేటికి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీ నుండి దేశవ్యాప్త వేడుకలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ గత దశాబ్ద కాలంగా పీఎంఎస్ఎంఏ విజయవంతంగా అమలు చేయడం, దేశంలోని ప్రతి కుటుంబానికి సురక్షితమైన మాతృత్వం, ఆరోగ్యకరమైన నవజాత శిశువులను అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను నెరవేర్చడంలో ప్రభుత్వానికి ఉన్న అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రసూతి మరణాలు 86% తగ్గాయని జేపీ నడ్డా తెలియజేస్తూ,
1: ये 10 साल की यात्रा में हमने एक तो सुरक्षित गर्भावस्था में मातृत्व की सुरक्षा की व्यवस्था और सुदृढ़ किया है और स्वस्थ भारत की नींव को और मजबूत किया है. मातृ मृत्यु अनुपात यह भारत का 86% 86% डिक्लाइन आया है, जो कि एक बहुत बड़ी छलांग है. और ग्लोबल डिक्लाइन जो हमारा रहा है दैट हैज बीन 48%. सो अवर डिक्लाइन इज मच फास्टर एंड मच मोर देन द ग्लोबल डिक्लाइन दैट वी हैव टू अंडरस्टैंड.
0: పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాలు సంరక్షణ దశాబ్దం అనే ఇతివృత్తంతో చేపడుతున్న ఈ వేడుకల్లో భాగంగా గర్భిణీ స్త్రీలు ఉచిత సేవలను పొందేలా ప్రోత్సహించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, దక్షిణాఫ్రికా, యుఏఈతో పాటు ఇతర సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాల నుండి వ్యవసాయ మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నారు. ఆహార భద్రత, వ్యవసాయ నూతన ఆవిష్కరణలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న రైతులకు సాధికారత కల్పించడం వంటి అంశాలపై ఈరోజు పలు సమావేశాలు నిర్వహించారు. బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల మధ్య ఈ శుక్రవారం ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమం జరగనుంది. చిన్న సన్నకారు రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. ఆ మరుసటి రోజు బ్రిక్స్ దేశాల మంత్రివర్గ సమావేశం జరగనుంది. జోజిలా సొరంగం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. జమ్మూ కశ్మీర్లోని భారీ సొరంగ నిర్మాణంలో తుది బ్రేక్ త్రూ బ్లాస్టింగ్ విజయవంతంగా పూర్తయింది. దీంతో కాశ్మీర్ లోయ, లద్దాఖ్ మధ్య ఏడాది పొడవునా రవాణా సౌకర్యం కల్పించాలనే దశాబ్దాల నాటి కల సాకారానికి మరింత చేరువైంది. లద్దాఖ్లోని మీనామార్గ్ ఈస్ట్ పోర్టల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రిమోట్ బటన్ నొక్కి చివరి పేల్చివేత ప్రక్రియను ఈరోజు ప్రారంభించారు. సొరంగం రెండు వైపులను కలిపే చివరి 2.5 మీటర్ల రాతి పొరను పేల్చివేయడంతో బ్రేక్ త్రూ విజయవంతమైంది. జోజిలా సొరంగం దేశంలోని అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రహదారి ప్రాజెక్టులలో ఒకటి. జోజిలా కనుమ కింద 13.15 కిలోమీటర్ల మేర పొడవున ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ పునః పరీక్ష ఏర్పాట్లను ఈరోజు సమీక్షించారు. అనంతరం ఎన్టీఏ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి ప్రక్రియల వరకు అన్ని దశలలోనూ పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను వినియోగిస్తున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడిస్తూ,
2: ఎన్టీఏ రీ నీట్ ఎగ్జామినేషన్ 21 జూన్ కో కర్నే జా రహా హై. క్వశ్చన్ పేపర్ బనానే సే లేకే ఎగ్జామినేషన్ సెంటర్ తక్ సఠిక్ సమయ పే పహుంచ్ జానా. ఇస్ బార్ హమ్ లోగ్ థోడా ఔర్ జ్యాదా ప్రికాషన్ లియే హై. మేనే సభీ రాజ్య కీ ముఖ్యమంత్రియో కో అనురోధ పత్ర లిఖా హై, ఉన్కీ పహలే భీ సహయోగ రహా హై, ఇస్ బార్ థోడా ఔర్ భీ ధ్యాన్ దియా జాయే. మే పూరా ఆశ్వస్త హూం, ఇస్ బార్ హమ్ లోగో నే

0: जिम्मेवारी और दायित्व के साथ लिया है। एनटीए निश्चित रूप में उसमें सफल होगी।
1: దేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించిన నరేంద్ర మోదీకి ప్రపంచ నాయకులు అభినందనలు తెలిపారు. నరేంద్ర మోదీ పరివర్తనాత్మక పాలనను, గ్లోబల్ సౌత్ కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ శ్రీలంక అధ్యకుడు అనురకుమార దిశనాయకే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పపువా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే ఒక వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదర్శప్రాయ నాయకత్వానికి ఉదాహరణగా అభివర్ణించారు. 20 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకురావడం ఒక చారిత్రాత్మక మైలురాయని, దానిని నరేంద్ర మోదీ సాధించి చూపారని పేర్కొన్నారు. అదేవిధంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్ కూడా నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. వీటి కారణంగా పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా కేరళం, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త అమిత్ భారద్వాజ్ వెల్లడిస్తూ,
2: The southwest monsoon has further advanced into the remaining parts of northeastern states, entire Sikkim and some parts of Sub Himalayan West Bengal region on today. Heavy to very heavy rainfall is likely over Kerala, Karnataka, Tamil Nadu, northeastern states and Sub Himalayan West Bengal and Sikkim regions during
1: MNREGA sthanamlo teeskochina Vikasit Bharat Guarantee for Rozgar and Ajivika Mission Grameen వీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తాత్కాలిక బడ్జెట్ కింద 95,692 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించింది. ఈ చట్టం దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడిన తరువాత కొత్త చట్టం అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 26 రాష్ట్రాలు బడ్జెట్లో అవసరమైన నిధుల కేటాయింపులు చేయగా జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలు కూడా ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. ఏ రాష్ట్రానికి నిధుల కేటాయింపులను తగ్గించలేదని, గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్ను 40% పెంచినట్టు మంత్రి స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవపూర్వ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్షకు అవసరమైన అన్ని కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

0: సూర్యవంశం చిత్రం నుంచి హరిహరన్ పాడిన పాట అది. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: దారి ఎటు నాటిక. రచన శ్రీ డి నరసింహమూర్తి. నిర్వహణ శ్రీ కెఎస్ మూర్తి. వినండి దారి ఎటు నాటిక.
2: సీతా, సీతా, సీతా, ఆ ఫోన్ అలా నిర్వీరంగా మ్రోగుతుంటే వినపడటం లేదా?
3: ఎక్కడో ఒంటిట్లో ఉన్న నాకు వినపడ్డా లేదంటారేంటి? దగ్గర ఉన్న మీరే తీయచ్చుగా.
2: సర్లే, ఆ ఆర్గ్యుమెంట్ ఆపి ఫోన్ తీయి.
3: హలో, నువ్వా శోభా? ఎక్కడి నుంచి?
4: నేనే మమ్మీ, బెంగళూరు నుంచే.
3: కులాసానా? ఉండు, డాడీ ఉన్నారు, మాట్లాడు.
2: ఎవరు? శోభా.
3: అవును, మీ మునిపాల మూట.
2: నిజమే. అమ్మా శోభ, ఏమిటి విషయం? అమ్మ ఎక్కువ మాట్లాడలేదా? అదేం పట్టించుకోకమ్మా, అమ్మ తీరే అంత. సరే, పరీక్షలకు బాగా ప్రిపేర్ అవుతున్నావా?
4: డాడీ, చాలా బాగా చదువుతున్నా, పరీక్షలు బ్రహ్మాండంగా రాస్తాను.
2: నిజమే, నాకు తెలుసు. అందుకే నిన్ను అంత దూరం హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాను. అమ్మా శోభ, డబ్బు కోసం ఏమి ఇబ్బంది పడకు. అవసరమైతే ఎంత కావాలో చెప్పు, పంపిస్తా.
4: డాడీ.
2: ఏమిటి చెప్పు, ఎందుకు సందేహం?
4: డాడీ, మా ఫ్రెండ్స్ అంతా ఊటీకి వెళ్లాలని అనుకుంటున్నాం.
2: శోభ, పరీక్షలు ముందు పెట్టుకుని ఎందుకమ్మా ఇప్పుడు?
4: అది కాదు డాడీ, పరీక్షలు అయిపోయాక ఎవరికి వారే విడిపోతాం కదా, అందుకని.
2: సరే, నీకు డబ్బు ఏమన్నా కావాలా?
4: ఆ, అవును.
2: ఎంత కావాలి? 5,000? ఏం సరిపోతాయమ్మా, 15,000 పట్టుకెళ్ళి దగ్గరుంచుకో. అవసరమైతే అప్పుడు దొరకవు కదా. జాగ్రత్తగా వెళ్ళి

0: నాకు ఫోన్ చెయ్యి. ఉంటా.
1: ఏమండి ఇలా అడిగిన వెంటనే అవసరం ఉన్నా లేకపోయినా డబ్బు పంపిస్తుంటే వాళ్ళు ఎలా తయారవుతారో తెలుసా? పైగా పిల్లల దగ్గర నాకు మాట్లాడడం తెలియదంటారా? ఆ మాట్లాడమని ఏమనుకుంటారు వాళ్ళు? ఎంత లోకమైపోతాను నేను?
0: సీత, మనం డబ్బు పంపించినంత మాత్రాన వాళ్ళు చెడిపోతారని ఎందుకు అనుకోవాలి? వాళ్ళకు కూడా ఏది మంచో ఏది చెడో తెలుసుకునే వయసు వచ్చింది కదా.
1: వయసంటే వచ్చింది కానీ మీరన్న ఆ విచక్షణ జ్ఞానం మట్టుకు రాలేదు.
0: సీత, ఒక విషయం ఆలోచించు.
1: ఏమిటది?
0: పిల్లలకు ఆ మాత్రం చనువు స్వతంత్రం ఇవ్వకపోతే పెద్దయ్యాక బొత్తిగా కోపస్థ మండూకలైపోతారు. అయినా అలా అయినందువల్ల మనకు పెద్దగా నష్టం లేదుగా.
1: నష్టం లేదు, కష్టార్జితం పోవడం తప్ప. దానివల్ల మనశ్శాంతి లేకపోవడం కూడా.
0: పిల్లలు చెడిపోవటానికి డబ్బు ఒకటే కారణం కాదు, సవాలక్ష పరిస్థితుల వల్ల కావచ్చు. వాళ్ల ప్రవర్తన ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండాలి.
1: నిజమే, అలా ఎప్పుడైనా తెలుసుకున్నారా?
0: సీత, ఎంతకు ఇప్పుడు ఏమీ కాలేదు కదా.
1: అయిన తర్వాత చేసేది ఏమీ లేదు, తీరిగ్గా కూర్చుని విచారించడం తప్ప.
0: సీత,
1: ఇక్కడే ఉన్నా. మరీ అంత భయపడేలాగా అరవక్కర్లేదు. ఏం కావాలో చెప్పండి.
0: వేడిగా కాస్త కాఫీ.
1: కాఫీయా? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా?
0: 10 అవుతుంది.
1: పడుకునే టైం.
0: ఆ సంగతి నాకు తెలుసు, కానీ అమ్మాయి ఊటీ వెళ్ళాక ఫోన్ చేస్తానంది కదా ఇంతవరకు.
1: అదా, మీరు ఆలోచించేదంతా అమ్మాయి గురించేనా? వాళ్ళ స్నేహితుల సందడిలో ఫోన్ చేయడం మర్చిపోయి ఉంటుంది. దానికి ఇంతగా
0: ఇంతగా ఆలోచించవలసిన అవసరం లేదంటావా? అంతేనా? ఈ వయసులోనే ఇంత మతిమరిపోతే ఎలా?
1: ఎంతైనా మీ పోలిక కదా.
0: ఓహో, ఆ రూట్లో వచ్చావా? నిజమే, అందుకే కదా అంత దూరాన ఉండి ధైర్యంగా చదువుకుంటుంది.
1: సర్లేండి, ఆత్మస్థుతి కాస్త ఆపి పడుకోండి.
0: హలో, ఎవరు? మెట్రో హాస్టల్ నుంచా? ఎవరు మాట్లాడేది? హాస్టల్ మేనేజరా? ఏమిటి సంగతి? ఏమిటి, శోభ హాస్పిటల్లో జాయిన్ అయిందా? ఏమైంది?
1: ఏమిటండి, శోభ హాస్పిటల్లో జాయిన్ అవడం ఏంటి? సరిగ్గా అడగండి.
0: సీత, ఏమిటిది, జరగనిది ఏదైనా జరిగిందంటావా?
1: మీరేం కంగారు పడకండి. ఈ రాత్రే బయలుదేరి వెళ్ళి అక్కడ పరిస్థితి చూసి శోభను తీసుకొచ్చేయండి. పరీక్షలు తర్వాత రాయొచ్చు.
0: అలాగే. ఏమిటి, ఈ రిసెప్షన్ కౌంటర్లో ఎవరూ లేరు? వచ్చారా మేడం?
2: ఏం కావాలి మీకు?
0: నిన్న మీ ఆసుపత్రిలో శోభ అనే అమ్మాయిని జాయిన్ చేశారట.
2: ఏమిటి కాంప్లికేషన్?
0: అమ్మాయికి అకస్మాత్తుగా కళ్ళు తిరిగితే నీరసంతో పడిపోయిందని చెప్పారు హాస్టల్ వాళ్ళు.
2: అయితే నేను హాస్టల్ వాళ్ళు జాయిన్ చేసిన అమ్మాయా? పేరేమిటి?
0: శోభ.
2: ఒక్క నిమిషం. ఆ అమ్మాయిని న్యూరాలజీ వార్డులో చేర్పించారు, వెళ్ళి చూడండి. బెడ్ నెంబర్ 14.
0: అమ్మా శోభ, ఏమైందమ్మా నీకు?
3: సార్, ఎవరు మీరు? పేషెంట్ మీకేమవుతుంది? ఆ అమ్మాయి చాలా నీరసంగా ఉంది, సరిగా మాట్లాడలేకపోతుంది, డిస్టర్బ్ చేయకండి.
0: మా అమ్మాయే? ఏమైంది సిస్టర్?
3: చెప్పానుగా, నరాలు బాగా దెబ్బతిన్నాయి.
0: ఏం ప్రమాదం లేదు కదా?
3: ఆ వివరాలన్నీ డాక్టర్ గారిని అడగండి, రూమ్ నెంబర్ 5లో ఉంటారు, వెళ్ళి చూడండి.
0: నమస్తే డాక్టర్.
4: నమస్తే. మీరు?
0: నా పేరు రంగారావు, విజయవాడ నుండి వస్తున్నా.
4: సరే, ఏం కావాలి?
0: నిన్న మీ హాస్పిటల్లో శోభ అనే అమ్మాయి న్యూరాలజీ వార్డులో జాయిన్ అయింది.
4: రంగారావు గారు, ఈ అమ్మాయి డ్రగ్స్ అతిగా సేవించడం వల్ల బాగా నెర్వస్నెస్ గురైంది, దానికి తోడు మెదడులో నరాలు దెబ్బతిన్నాయి.
0: ఇదేం డాక్టర్?
4: అది నన్ను అడిగితే నేనేం చెప్తాను, రిపోర్టులు చూస్తే ఈ అలవాటు చాలా కాలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
0: డాక్టర్, ఎలా జరుగుతుందని నాకెప్పుడూ తెలియదు.
4: మనకు తెలియకుండానే వాళ్ళు జాగ్రత్త పడుతుంటారు, ఇదిగో ఇలాంటి పరిస్థితి వస్తేనే తెలుస్తుంది.
0: ఇప్పుడు ఏం చేయాలి సార్?
4: చేయడానికే ఉందండి, ఇలా మరోసారి జరగకుండా చూసుకోవాలి. అటువంటిదే జరిగితే చాలా ప్రమాద పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది.
0: ఎంత ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్, అమ్మాయి మామూలు పరిస్థితికి వస్తే చాలు.
4: చూడండి, మీరు డబ్బు ఖర్చు పెడతానంత మాత్రాన వ్యాధులు నయం కావు, అవి రాకుండానే ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
0: డాక్టర్, అమ్మాయిని ఇంకా ఎన్నాళ్ళలో తీసుకెళ్లవచ్చు?
4: ఎల్లుండి తీసుకెళ్లొచ్చు.

0: తిగళ్ళాక ఆమెకు ఒక నెల రోజులు బెడ్ రెస్ట్ అవసరం. ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండేలా చూసుకోవాలి.
1: వస్తాను సార్, మళ్ళీ కలుస్తాను.
0: మంచిదండి.
2: ఏమండి?
3: ఎవరు?
2: రంగడి ఇల్లు ఇదేనా?
3: ఏమిటి ఏకప్రయోగం? ఎవరు ఈయన? ఎవరు కావాలి మీకు?
2: అదేనమ్మా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు రంగారావు.
3: అవునండి.

0: పెరిగి పెద్దయ్యాక ఉద్యోగరీత్యా ఎవరికి వాళ్ళం దూరమయ్యాం. చాలా రోజులకు మా అమ్మాయి పెళ్లికి మరలా కలుసుకున్నాం. అప్పుడు నన్ను చూసుంటావు, జ్ఞాపకం ఉందో లేదో నీకు?
1: అవునండి, జ్ఞాపకం వచ్చింది. మా వారు అనేవారు, నా చిన్ననాటి స్నేహితుడు శివరాం కూతురు పెళ్లికి వెళ్లాలని, మీకు సాయం చేయాలని. కానీ చివరకు మీ అమ్మాయి పెళ్లి రోజుకు గానీ రాలేకపోయాం.
0: అంతేనమ్మా, ఉద్యోగ బాధ్యతలు అలాంటివి. రంగ సెలవు పెట్టి ఊరికి వెళ్ళాడని ఆఫీసులో అడిగితే తెలిసింది. ఎక్కడికి వెళ్ళాడు?
1: అమ్మాయి బెంగళూరు హాస్టల్లో చదువుతోంది. మొన్న దానికి కొంచెం ఒంట్లో బాలేని తెలిస్తే వెళ్ళారు.
0: అరేరే, ఎలా ఉంది ఇప్పుడు?
1: ఇప్పుడు కొంచెం సులువుగా ఉంది. డిశ్చార్జ్ చేశారట, కాసేపట్లో వస్తారు.
0: అయినా పిల్లల్ని అంత దూరం చదువుకుని పంపించడం ఏమిటమ్మా? ఒంటరిగా హాస్టల్లో ఉంచితే వెళ్ళి చూడడం కష్టం కదా.
1: ఏం చేస్తా ఉన్నాయి గారు, పిల్లల భవిష్యత్తు బాగుపడాలనుకున్నప్పుడు తప్పదు కదా.
0: అమ్మాయి, నీ పేరేమిటన్నావు?
1: నేనేం అనలేదండి.
0: భలేదానివే, పోనీ ఇప్పుడు చెప్పు.
1: సీత.
0: సీత, అయితే ఈరోజు రంగడు వస్తాడా? లేదంటే నేను వెళ్ళి మరోసారి వస్తాను.
1: అదిగో మాటల్లోనే వచ్చారు.
2: సీత.
1: వస్తున్నా.
2: అమ్మాయిని జాగ్రత్తగా లోపల తీసుకెళ్ళు.
1: శోభా, నెమ్మదిగా దిగమ్మా, జాగ్రత్త.
0: లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెట్టమ్మా, కాస్త విశ్రాంతి తీసుకొని ఏదైనా కాస్త గ్లూకోజు పళ్ళరసం ఇవ్వమ్మా.
2: సీత, మరో 10 నిమిషాలు పోయాక అమ్మాయికి టాబ్లెట్స్ వేయాలి.
1: అలాగే.
2: ఓ, ఏరా శివరాం, దారి తప్పి వచ్చినట్టున్నావు. ఎప్పుడొచ్చావు?
0: ఉదయాన్నే వచ్చానురా. ఏమిట్రా ఇలా అయిపోయావు? ఇలా కూర్చో, ఎన్ని రోజులైంది నిన్ను చూసి.
2: అవునరా, చాలా కాలమైంది. సీత, కాస్త కాఫీ తీసుకురా.
0: ఇప్పుడేం వద్దురా, నువ్వు ఈరోజు వస్తావో లేదో అని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను.
2: ఒరే, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఈరోజు నువ్వు ప్రయాణం సంగతి కట్టిపెట్టి ఇక్కడ ఉండి రేపు వెళదు గాని.
1: ఇదిగో కాఫీ తీసుకోండి.
2: శివం, కాఫీ తాగి అలా లాభ మీదకెళ్ళి మాట్లాడుకున్నారా? సీత, శోభ పడుకుందా?
0: అమ్మాయిని విశ్రాంతి తీసుకొనిరా. రంగా రా, అలా వెళ్ళి మాట్లాడుకుందాం. నీ భార్యను కూడా రమ్మను.
2: ఏమిట్రా శివం, విశేషాలు చెప్పరా.
0: ఒరే రంగా, నిన్నొక విషయం అడుగుతాను, దాచక నిజం చెప్పరా.
2: మానిద్దరి మధ్య దాపరికాలు దాగుడుమూతలు ఎన్నడైనా ఉన్నాయరా, నీకెందుకు వచ్చింది అనుమానం?
0: రామ్మా సీత, కూర్చో. మీ అమ్మాయి శోభ విషయంలో ఏమిటి ప్రాబ్లం? జరగదనేది ఏమన్నా జరిగిందా? ఆహా, ఏమీ అనుకోవద్దు.
1: రిపోర్ట్ తెమ్మంటారా?
2: తీసుకురా.
0: ఒరే రంగా, ఇంతకు ముందెన్నడైనా ఇలాంటి సంఘటన జరిగిందా?
2: అబ్బే, ఎప్పుడు జరగలేదురా.
0: ఈ కాలం పిల్లల్ని ఇలా వాళ్ల మానాన వాళ్ళని వదిలేస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమురా.
1: ఇదిగోనండి రిపోర్టు.
0: ఇలా ఇవ్వమ్మా. ఒరే రంగా, ఈ రిపోర్ట్ పూర్తిగా చూసావా?
2: చదివానురా.
0: సీత, శోభ అతిగా మత్తు మందులు సేవించడం వల్ల కలిగిన దుష్పరిణామం ఇది. అయినా ఈ వయస్సులో వీళ్ళ ప్రవర్తన ఇలా ఉంటే ఎలాగమ్మా?
1: ఏం చెప్పమంటారు అన్నయ్య, అంతా మా దురదృష్టం. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, వింటే కదా.
2: సీత ఊరుకో, ప్రతి విషయం భూతత్వంలో చూపడం, దాన్ని ఇలా రాద్ధాంతం చేసుకోవడం మంచిదంటవా?
1: ఇందులో నేను చెప్పిన పొరపాటు ఏమైనా ఉందా? లేని విషయం చెప్పలేదుగా.
0: ఒరే రంగా, అందులో ఆమె తప్పు లేదు. తల్లిగా బాధపడటం సహజం కదరా.
2: బాధ నాకు ఉంది కదరా.
0: ఉండొచ్చు, కాదన్ను. కానీ నీకు ఒక విషయం తెలుసా, ఇంట్లో ఆడపిల్ల ఏ విషయంలోనైనా గతి తప్పి ప్రవర్తిస్తే తల్లి పెంచడంలోనే పొరపాటు ఉందంటారు ఈ లోకం.
2: నిజమే
0: రంగా. పరిస్థితి ఇంతవరకు వచ్చిన తర్వాత ఎవరు ఎవరిని నిందించుకొని ఉపయోగం లేదు. మొదటి నుంచి జాగ్రత్త పడాలి.
2: ఏం జాగ్రత్తరా, చక్కగా చదువుకోమని, ఎంత ఖర్చైనా బాధపడవద్దని చెప్పి పంపిస్తే ఇలాంటి చెడు అలవాట్లకు లోనైతే ఏం చెయ్యాలిరా?
0: అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు. వాళ్లకు అడిగినంత డబ్బు, కోరిన స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు డబ్బు విలువ తెలియక దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తోచక ఇదిగో ఇటువంటి ఘనకార్యాలే వెలగబెడతారు.
1: అదే కాక డబ్బు ఇచ్చి మన బాధ్యత వదిలిపోయింది అనుకుంటే ఆ తర్వాత తీరిగ్గా బాధపడవలసింది మనమే కదా అన్నయ్య గారు.
0: నిజమేనమ్మా, పిల్లలు పాడయ్యేది ఒక డబ్బు వల్లనే కాదు,

0: చుట్టూ ఉన్న సమాజం ఎలా ఉంటే వాళ్ళు కూడా దాన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ వయసు ఎటువంటిది?
1: సీత, క్రిందకి వెళ్ళి శోభ నిద్రలేచిందేమో చూడు, టాబ్లెట్స్ వేయాలి. ఒరే శివం, నిన్ను ఒక ఆప్తమిత్రునిగా అడుగుతున్నాను రా.
0: అడగరా.
1: అమ్మాయి ఇలా తయారవటానికి ఇందులో నా పొరపాటు ఏదైనా ఉందంటావా? నిజం చెప్పు.
0: రంగా, మనం ఇప్పుడు చర్చించుకోవలసింది పొరపాటు ఎవరిది అన్నది కాదు, ఏమిటా పొరపాటు అనేది తెలుసుకోవలసింది. పిల్లల్ని పెంచి పెద్ద చేయడం అన్నది ఒక కళ, అదొక మహాయజ్ఞం.
1: నిజమేరా.
0: పశువులు పక్షులు తమ పిల్లల్ని పెంచడంలో ఎంత జాగ్రత్త తీసుకుంటాయో ఎప్పుడైనా గమనించావా? అవి తమ పిల్లలకు స్వతంత్ర జీవనం అలవాటయ్యే వరకు దగ్గరే ఉండి పక్కదారి పట్టకుండా అలా దారి మళ్లితే వాటిని అదిలిస్తూ ఒక కంటితో కనిపెడుతూ ఉంటాయి. వాటికి ఏ దుష్టశక్తి నుంచి ఆపద రాకుండా చూసుకుంటాయి.
1: అలా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనకు తెలివి లేదంటావా?
0: తెలివి లేకపోవటం కాదురా, మనం పూర్తిగా యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయాం. పైగా డబ్బు సంపాదనే మనకు జయమైపోయింది. కానీ
1: ఏమిటి ఆగిపోయావు, చెప్పు.
0: ఏం లేదు, సంపాదించిన డబ్బు సద్వినియోగం చేసుకోవటం లేదు.
1: అంతేనంటావా?
0: ఈనాటి సమాజంలో చాలామంది చెడు అలవాట్లకు లోనై తమ పిల్లల్ని అదే దారిలో ప్రోత్సహిస్తున్నారా?
2: ప్రస్తుతం మన చుట్టూ పాశ్చాత్య వాతావరణం కమ్ముకుని ఉంది. దాని ప్రభావం నుండి మనం బయటపడలేకపోతున్నాం. మన సనాతన ధర్మాన్ని పూర్తిగా మర్చిపోతున్నాం.
1: మనం ఇంకా ఇంత అజ్ఞానంలో ఉన్నామా?
0: ఉండటమే కాదురా, మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న విజ్ఞానాన్ని మన కోసం వినియోగించుకోలేకపోతున్నాం.
2: ఇంత భ్రష్టుపట్టిన సమాజాన్ని బాగు చేయడం మన వల్ల అవుతుందా?
0: అవుతుందమ్మా. అయితే ఇది ఏ ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, బాధ్యత వహించాలి. అంతేకాని మనకెందుకులే అని ఎవరికి వారు తప్పుకుంటే మనం ఎన్ని జన్మలెత్తినా ఇలాగే ఉంటాం.
2: ఏమండి విన్నారుగా?
1: అర్థమైంది.
0: ఆ పని ఇంతకు ముందే చేయవలసింది. నీ భార్య మొదటి నుంచి చెబుతూనే ఉన్నది కదా, అందుకే వినదగనెవ్వరు చెప్పిన హితములు అన్నారు.
3: దారి అటు నాటిక విన్నారు.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 9:00, ఇక ఆంగ్లంలో వార్తలు.

పూజాఫలం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట అది. కార్యక్రమంలో తర్వాత వినండి. సుఖీందర్ సింగ్ పాడిన పాట యమజాతకుడు చిత్రం కోసం

మీరు వింటున్న పాట శుభవార్త చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. అది సీతారామ సాహిత్యం, సంగీతం కోటి.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 11వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ప్రత్యక్ష ప్రసారం. ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ సాగులో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, మేలైన సాగులో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుకరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 11వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0854. ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినండి. ఒకే కుటుంబం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట.

మీరు వింటున్న పాట రంజిత్ శివరాం అభిషేక్ పాడిన పాట, అది పైడిపల్లి శ్రీనివాస్ గీతం, చిత్రం శ్రీశైలం చిత్రం కోసం, సంగీతం శ్రీసాయి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో హరికథ ప్రసారం అవుతుంది విజయవాడ కేంద్రం నుంచి.

జగద్గురు ఆది శంకరాచార్య హరికథాగానం. కథకురాలు శ్రీమతి ఎం శారద గారు. వినండి జగద్గురు ఆది శంకరాచార్య హరికథాగానం.

0: గదాధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమకర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మతి. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
1: ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వక కళాభివందనాలు తెలుపుకుంటూ ఈనాడు ఆది శంకరాచార్య అనే కథను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ కథ అశాంతం విని మీ పవిత్ర ఆశీస్సులు అందచేస్తారని ఆశిస్తూ కథ ప్రారంభం చేస్తున్నాను.

ఈ మహనీయుడు జన్మించిన పుణ్యస్థల మీదనగా కేరళ రాష్ట్రమందలి పూర్ణానదికి సమీపమందున్న కాలటి అగ్రహారమనే ఒక కుగ్రామం ఉంది. ఇతని తల్లిదండ్రులు ఆర్యాంబ శివగురువులు. వీరిద్దరూ శివభక్తులు. అయితే చాలా కాలం వరకు వీరికి

సంతానం లేదు. ఈ దంపతులు తిరుచూరు క్షేత్రం చేరుకుని అక్కడ నెలకొని ఉన్న వృషాచలేశ్వరుని పుత్ర సంతతి కొరకు భక్తితో ఆరాధించారు.

ఇలా భక్తితో పుత్ర సంతతి కొరకు ఆరాధించారు. వీరి భక్తి ప్రపత్తులకు అలరిన శంకరుడు, వీరి కడుపున మన కథానాయకుడైన జగద్గురు శంకరుడై నందననామ సంవత్సర వైశాఖ బహుళ పంచమి పునర్వసు నక్షత్రమున వీరికి జన్మించాడు. ఈ ప్రకారం గుణించగా కలియుగమున 2593వ సంవత్సరమున, అనగా క్రీస్తు పూర్వం 509వ సంవత్సరంలో శంకరుడు జన్మించినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంలో కూడా కొన్ని విభిన్న అభిప్రాయాలు లేకపోలేదు. ఏది ఏమైనా అతడారేండ్ల వయస్సుకే అతడారేండ్ల వయస్సుకే అఖిల

ఇలా గురువుల సాన్నిధ్యమున అనతి కాలంలోనే చతుర్వేదములు, వేదాంగములు, సాంఖ్య, న్యాయ, మీమాంస, యోగము మొదలగు శాస్త్రములన్నీ కూడా ఆమూలాగ్రముగా పఠించి సర్వతంత్ర స్వతంత్రుడై సర్వజ్ఞుడైనాడు శంకరుడు. ఒకనాడు ఈ మహనీయుడు భిక్షార్థి అయి ఒకనక గృహస్థుని పర్ణశాలకు పోయి భవతి భిక్షాందేహి మాత అని ఆయన పిలిచారు. లోపల నుంచి సమాధానం లేదు. అమ్మా భిక్షం పెట్టుము అని మరలా పిలిచారు. పాపం ఆ గృహిణి బహుపేదరాలు. వచ్చిన వటువును పొమ్మనలేక స్వల్పంగానైనా భిక్ష పెట్టడం కోసం ఇల్లంతా వెతికింది. కానీ

0: పాపం ఆ నిర్భాగ్యురాలు తన దైన్యావస్థకు లోపల కుమిలిపోతూ ఇంటిలో నాలుగు మూలలా వెతికి ఒక ఉసిరికాయ మాత్రం దొరికినందున చాలా సిగ్గుపడుతూ దానిని తన కన్నీళ్లతో కడిగి శంకరుని మధూక పాత్రయందు ఉంచిందా ఇల్లాలు. శంకరుడు ఆమె నిజస్థితిని గుర్తించాడు. చాలా జాలిపడ్డాడు. ఆమెకు లక్ష్మీ కటాక్షమును కలిగించగోరి ఆ శ్రీదేవిని ఈ విధంగా ప్రార్థించాడు శంకరుడు.
1: శ్రీ మహాలక్ష్మి సీతపా

అని స్త్రీ సూక్తమున ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రత్యక్షమై బంగారు ఉసిరికాయల వర్షమును కురిపించడం ద్వారా ఆ గురుకుని దారిద్ర్యమును రూపుమాపి అంతర్ధానమైనది. సాక్షాత్తు పరమశివాంశతో జన్మించిన శంకరుడు తనకు సహజముగా సంప్రాప్తమైన అష్టసిద్ధులను ఉపయోగించి ఇదే విధంగా మరొకప్పుడు తన తల్లి ఆర్యాదేవి నిమిత్తం పూర్ణానదీ శాఖను తన ఇంటిదాపును ప్రవహింపచేసి ఆమెకు దూరభారములు శ్రమ లేకుండా చేశాడు శంకరుడు. ఈనాటి వరకు ఆ నదీ శాఖను అక్కడి జనులందరూ కూడా ఆర్యానది అని అంబానది అని పిలుస్తూ ఉంటారు. ఇట్లు ప్రజాహిత కార్యములకు తన శక్తిని వినియోగిస్తూ అష్టవర్ష ప్రాయుడైనాడు శంకరుడు. అతడొక ప్రత్యేక ప్రయోజనము సాధించుటకు మానవ కళ్యాణమును నెలకొల్పుటకు వచ్చిన కారణ జన్ముడు కనుక ఆనాటికే సంపూర్ణ తత్వ జిజ్ఞాస కలిగి కంటికి అగపడు చరాచరములన్నీయు అస్థిరములనియు ఐహిక సుఖములు అనిత్యములనియు గ్రహించి సర్వసంగ పరిత్యాగ మనర్చుటకు అనుజ్ఞ ఇమ్మని తన తల్లిని అనేక విధాలా వేడుకున్నాడు శంకరుడు. కానీ అతని ఆశయంతో ఆమె ఏకీభవించలేదు. సరికదా, అంత చిన్న వయసులోనున్న శంకరుని దృష్టిని మళ్లించడానికి అతని వివాహ ప్రయత్నం చేయనారంభించింది ఆర్యాదేవి. దానితో తప్పనిసరి అయి శంకరుడు ఒక లీలను అభినయిస్తూ ఒకనాడు

తన కుమారుడు ఆ విధంగా నదీ ప్రవాహంలో మొసలిచే పీడింపబడుతున్నాడు అని వినగానే పాపం ఆ మాతృమూర్తి హృదయం విలవిల్లాడిపోయింది. నెత్తి నోరు మోదుకొని బాధపడుతూ పరిసర ప్రాంతాల వారి సహాయాన్ని అర్థిస్తూ పరుగు పరుగున నదీ తీరం చేరుకున్నది. తల్లిని అంత దూరాన్నే చూచాడు శంకరుడు. అమ్మా అమ్మా, నేటితో నా కాయు తీరిపోతుంది. ప్రాణావసాన సమయంలోనైనా ఆతుర సన్యాసం స్వీకరించడం ధర్మమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నేను బ్రతికి బయటికి రాగలిగితేనా సన్యాసిగానైనా నీ కళ్ళ ముందు జీవించి ఉంటాను. ఒకవేళ నాకట్టి అదృష్టమే లేని ఇడల సన్యసించితిననే సంతృప్తితోనైనా కన్ను మూస్తాను. నీవు అంగీకరించక తప్పదమ్మా. అమ్మా అంగీకరించవా అని ప్రాధేయపడుతున్న తన బిడ్డను చూడగానే ఆమె గుండెలు తడిగుడ్డ పిండినట్లుగా బాధతో కుంచుకుపోయినాయి. విధిరకో బలవానితి మే మతి అన్నట్లు విధి బలవత్తరమని గుర్తించి వెంటనే సన్యసించుటకు అంగీకరించిందా తల్లి ఆర్యాదేవి. అవును, మరి మాతృప్రేమ అంత గొప్పది కదా. అదేమి విచిత్రమో కానీ మరుక్షణంలోనే శంకరుడు మానసికంగా సన్యసించడము, మకరి మాయం కావడము, సుతుడు సురక్షితంగా తీరం చేరడము జరిగిపోయాయి. కానీ ఆమె హృదయంలో మాత్రం మోదఖేదాల మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతూనే ఉండిపోయింది. ఎందువల్లనంటే తనయుండాగతి గ్రాహముక్తి నసువుల్ దక్కించుకో జాలినందునకు మోదము సన్యసించి తనకెంతో దూరమవుచున్న ఎందునకు ఖేదము పొంది తల్లిగని

తాను బ్రతికినందులకు సంతోషమును, సన్యసించి గృహపరిత్యాగం చేయనున్నందులకు సంతాపమును అనుభవిస్తున్న తల్లిని ఓదార్చి ఆమె పోషణ నిమిత్తమై యావదాస్తిని దాయాదులకు వ్రాసి ఇచ్చి, అమ్మా, నీ అంతిమ యాత్రా సమయంలో నేనెక్కడున్నానూ సరే నీవు మనసులో తలిచినంత మాత్రమున నేను నీ చెంతకు వచ్చి నీకు అంతిమ క్రియలు ఆచరించి నీకు ఉత్తమ గతులు కలిగించి వెళ్ళగలను, సరేనా అని చెప్పి సంతృప్తితో ఒసగిన ఆమె దీవెనలు అందుకుని సద్గురువును అన్వేషించుటకు తిన్నగా నర్మదా నదీ తీరం చేరుకున్నాడు శంకరుడు. అక్కడ గోవింద భగవత్పాదుల వారిని కలుసుకుని అహంభో అభివాదయే అని ప్రదక్షిణపూర్వక నమస్కారం చేసి సన్యాసాశ్రమ స్వీకరణాభిలాషను వ్యక్తం చేశాడు శంకరుడు. ఆ బాలయ్యతిని చూచిన గోవిందస్వామి రెట్టించిన కుతూహలంతో, బాలక, నీవెవరువు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు శంకరుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు.

சுவாமி, நேனு நிர்விகல்புடன் நிராகார ஸ்வரூபுடன் சர்வ வியாபகுடன் இந்திரியములతో నాకెప్పుడునూ ఎలాంటి సంబంధమును లేదు. నాకు బంధమోక్షములు లేవు. చిదానంద రూపుడగు శివుడను నేనేను, శివుడను నేనేను అంటూ సర్వోపనిషత్సారభూతము బ్రహ్మతత్వావబోధకములగు 10 శ్లోకములతో సమాధానమివ్వగాని గోవిందస్వామి యోగదృష్టితో శంకరుని పరిశీలించాడు. అతడు సాక్షాత్తు శంకరుడే అని గుర్తించాడు. తడు తనకు శిష్యుడైనందు వలన తన జన్మ సార్థకం కాగలదని కూడా గర్వించాడు. వెంటనే శంకరునకు సన్యాస దీక్షను ప్రసాదించి ఉపనిషత్తులలోని మహావాక్యములైన ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అను ఈ 4 వాక్యముల ద్వారా శంకరునకు వేదాంత రహస్యములన్నీ కూడా కూలంకషంగా బోధించి అద్వైత తత్వజ్ఞాన సామ్రాజ్యమునకు అతనిని అభిషిక్తిని చేశాడు గోవింద భగవత్పాదుల వారు. ఇలా ఉండగా ఒకనాడు నర్మదా నది పొంగి పరవళ్ళు త్రొక్కుతూ గట్లకు ఇరువైపులా గల అనేక గ్రామాలను ముంచివేయునంత ఉద్ధృతంగా ప్రవహించడం చూశాడు శంకరుడు. ఇక కొన్ని క్షణాలలో గురుదేవుని ఆశ్రమం కూడా నదీగర్భంలో కలిసిపోవుటకు సిద్ధంగా ఉన్నది. అప్పుడు శంకరుడు

ఈ విధంగా జలాకర్షణ మంత్రం జపించడం ద్వారా నర్మదా నదీ ప్రవాహమునంతను తన కమండంలోనికి గ్రహించి వేశాడు శంకరుడు. ఈ అద్భుత సంఘటనతో శంకరుని శక్తి సామర్థ్యాలనే కాక అతని మహిమను కూడా చక్కగా గుర్తించిన గోవిందస్వామి, నాయనా శంకర, నర్మదా నదీ విజృంభణము అరికట్టగల వ్యక్తియే బదరాయణ ప్రణీతమగు బ్రహ్మసూత్రములకు భాష్యములు రచింపగల ప్రజ్ఞావంతుడని ఒకప్పుడు కైలాసనాథుడు నాతో పలికిన పలుకులు ఇప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి. కాబట్టి నీవు సత్వరము కాశీక్షేత్రం చేరుకుని బ్రహ్మ విద్యా పరంపర ధన్యమగునట్లుగా ప్రస్థానత్రయ భాష్యములను రచించి అతడి విద్వన్మండలికి బోధింపమని ఆదేశించారు గోవింద భగవత్పాదుల వారు. అంతట శంకరుడు గోవిందదేశకుని ఆశీసులు గొని

గురుదేవుని ఆజ్ఞను శిరసావహించి కాశీక్షేత్రం చేరుకున్నాడు శంకరు. నాడు కాశీపట్టణం సర్వభారతావనికి పుణ్యక్షేత్రమే కాక ఉత్తమ విద్యాపీఠంగా కూడా ప్రసిద్ధిగాంచినది. శంకరుడు అచరకాలంలోని అతడి పండితుల మెప్పును పొంది గొప్ప ప్రతిష్ట గలవాడైనాడు. ఈ సమయంలోనే చోళదేశానికి చెందిన విష్ణుశర్మనే బాలునకు సన్యాస దీక్షనిచ్చి సనందన నామకరణంతో వారిని తన ప్రథమ శిష్యునిగా గ్రహించాడు శంకరుడు. ఇదే విధంగా ఒకరి వెంట ఒకరు నానా

దేశవాసులు వైరాగ్యాది సద్గుణ సంపన్నులు అయిన 14 ప్రఖ్యాత పురుషులు వచ్చి శంకరునకు శిష్యులైనారు. ఒకనాడు శిష్యగణ సమేతుడై ఒక వీధి వెంబడి ప్రయాణం చేస్తూ ఉండగా డిక్రింకరణే అను వ్యాకరణ సూత్రమును అదే పనిగా వల్లిస్తున్న ఒక సంస్కృత వ్యాకరణ పండితుని చూశాడు శంకరుడు. ఆ వ్యక్తి మౌఢ్యానికి ఆశ్చర్యచకితుడై వాని ఆధ్యాత్మిక దరిద్రునిగా గుర్తించి వాని ఉద్ధరింపవలననే తలంపుతో మోఖముద్గరమను పేర అప్పటికప్పుడు 12 శ్లోకములు చెప్పి ఇలా ప్రబోధించాడు శంకరుడు. భజ

ఓ మూఢమతి, వేద ప్రతిపాద్యుడైన గోవిందుని సేవింపు, గోవిందుని సేవింపు. నిత్య సన్నిహితమైన మృత్యువు మీదకి వచ్చినప్పుడు విక్రంకరణే అని నీవు వల్లించే ధాతు పాఠము నిన్ను రక్షించదు కనుక నీవు గోవిందుని భజింపము అని. భజ గోవిందు అను మొకటంతో జ్ఞాన వైరాగ్య బోధకమగు 12 శ్లోకములు శంకరుడును, అదే సమయంలో శంకరుని శిష్యులు 14 శ్లోకములు చెప్పి ఉన్నారు. ఈ మొత్తం శ్లోకములకే మందిరికా స్తోత్రమని పేరు. ఈ కాలంలో అదే కాలంలో అలా ఉండగా ఆ కాలంలోనే మరొక విచిత్ర సంఘటన జరిగింది. అదేమిటంటే ఒకనాడు శంకరుడు శిష్యులతో కూడి విశ్వనాథాలయానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యమున ఒక చండాలుడు 4 కుక్కలను వెంటబెట్టుకొని చిరిగిన గుడ్డ పేలికలు ధరించి చింపిర తలతోనూ చీరపేల జుట్టుతో ముసిరిన ఈగలతో ముక్కులు ప్రద్దలగునంతటి దుర్గంధంతో కళ్ళు త్రాగి తుళ్ళుతూ శంకరుణ్ణి సమీపించబోయినాడు. అంతట శంకరుడా చండాలుడు చూడగానే, ఓ చండాలుడా దూరముగా తొలగిపొమ్ము, దూరముగా తొలగిపొమ్ము అని గద్దించగా అప్పుడు ఆ పుల్కసుడిలా అన్నాడు, ఆహా ఏమేమి నన్ను దూరముగా తొలగిపోతున్నావా.

ఏమేమి దూరముగా పొమ్మను చుంటివి, దూరముగా పో అను చుంటివి. పోవలసినది పంచభూతాత్మకమైన శరీరమా లేక ఆత్మయా? శరీరమే అయిన ఎడల సర్వమానవ దేహములు ఒకే విధముకు మధ్య మాంసాస్తిక నిర్మితములై ఒకే రకముకు రక్తముతో కూడి ఉన్నవి కదా. అయినప్పుడు నా శరీరము కన్నా నీ శరీరమందు ఘనత ఏమో వివరించగలవా? లేక నాలోనున్న ఆత్మను తొనకి పొమ్మును చుండివా? అదెట్లా సాధ్యమగును? శుద్ధ చైతన్య స్వరూపమై సర్వత్రా నిండియున్న ఆత్మ

ఎక్కడికి తొలగిపోగలదో నీవే గ్రహింపుము. ఇంతకు నీవు యోగివా కావచ్చు, కానీ నీవు వేదాంత విషయం తెలిసినట్లు కనపడటలేదు అంటూ మహాతత్వమున అద్వైత భావమును ఉపన్యసించిన ఆ వ్యక్తి అస్పృశ్యుడు కాడని, ఎవరో మహానుభావుడని గుర్తించాడు శంకరుడు. వెంటనే తనలోని అజ్ఞానలేశమునకు పశ్చాత్తాపముంది. ఆ చండాల రూపమునకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి, చండాలుడే కావచ్చు, మహాశాస్త్ర ప్రవణశీలుడైన బ్రాహ్మణుడే కావచ్చు, అద్వైత భావభావకుడగుని నేను, అతడే నా గురువు అని భావమున ప్రకటించు 5 శ్లోకములు అప్పటికప్పుడు భక్తి తన్మయుడై పఠించాడు శంకరుడు. ఆ శ్లోక పంచకమే తరువాత మనీషా పంచకముగా బహుళ వ్యాప్తి నొందినది. అప్పుడు చండాల రూపమును వీడి ఆ తావున పరమశివుడు ప్రత్యక్షం కాగా, భక్తి పరవశ్యంతో శంకరుడు ఆయన పాదాల మీద పడిలా ప్రార్థించాడు.

చెట్లు తన్ని పరీక్షింపవచ్చిన మహాదేవుని అనేక రీతులు ప్రార్థించి ఆ మహనీయుని ఆదేశానుసారం హిమాలయమందలి బదరికాశ్రమం చేరుకున్నాడు శంకరుడు. అక్కడ వ్యాస మహర్షిని దర్శించి ఆయన ఆశీస్సులతో పరిపూర్ణ హృదయుడైన శంకరుడు వెంటనే ప్రస్థానత్రయ భాష్య రచనమునకు పూనుకున్నాడు.

ఇట్లు ప్రస్థానత్రయమునకు అనగా ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రములకు, భగవద్గీతకు భాష్యములు రచించి ఇంకనూ కొన్ని స్వతంత్ర గ్రంథములను, స్తోత్రములను కూడా విరచించి తరువాత కాశీనగరం చేరుకున్నారు శంకర భగవత్పాదులు. అక్కడ మణికర్ణికా ఘట్టంలోని ముక్తి మండపంలో శిష్యులందరికీ కూడా ప్రస్థానత్రయ భాష్యంలోని రహస్యములన్నీ కూడా

పాఠిస్తూ తనకు ప్రథమ శిష్యుడును అత్యంత శ్రద్ధాళు అయిన సనందుని పట్ల తక్కిన శిష్యులందరూ కూడా ద్వేషాసూయలు కలిగి ఉండుట గమనించి ఒకనాడు తన నదికి ఆవలి ఒడ్డునున్న సనందుని పిలిచి నదికి అడ్డముగా తన కడుకు నడిచి రమ్మని ఆజ్ఞాపించాడు శంకరుడు. గురువాజ్ఞనే నావగా చేసుకుని నీటిపై నడిచి వస్తున్న సనందునకు తాను పాదం పెట్టిన ప్రతి చోటను ఒక్కొక్క పద్మము మొలిచి తనకు ఆధారం కాగా సులువుగా నడిచి వచ్చి గురువుగారిని చేరుకున్నాడు సనందుడు. అప్పటి నుంచి సనందునకు పద్మపాదుడు అనే సార్థక నామం కూడా ఏర్పడింది. ఆ దృశ్యం చూచిన తక్కిన శిష్యులందరూ కూడా సిగ్గుతో తలలు ఉంచుకున్నారు. ఇలా ఉండగా పదపడి

శిష్యులకు బ్రహ్మసూత్ర భాష్యం వినిపించి వారిచే అధ్యయనం చేయిస్తూ ఉండగా శంకరుని వాద కౌశల్యమును పరీక్షింపగోరిన వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి శంకరుని సూత్ర భాష్యమును అనేక విధములుగా విమర్శించడం ప్రారంభించాడు. శంకరుడు తన విమర్శలకు స్వమతస్థాపనాగణ్యంగా సమాధానాలిస్తూ ఈ విధంగా వారి వాదోపవాదాలు సమర తీవ్రములై 8 దినములు సాగడంతో ఆ వచ్చిన వ్యక్తి ప్రాకృత మానవుడు కాడని, సాక్షాత్తు నారాయణ స్వరూపుడకు వ్యాస మౌనేంద్రుడేనని గుర్తించాడు ప్రక్కనే ఉన్న పద్మపాదుడు. వెంటనే వారు ఉభయలకు నమస్కరించి ఇలా అన్నాడు.

స్వామి, అపరశంకరులకు మా గురుదేవులను, సాక్షాత్తు నారాయణ స్వరూపులకు మీరును ఇలా వాదించుటకు పూనుకున్నప్పుడు కింకరుల మగు మేమేమి చేయగలమో ఆలోచించండి అని ప్రాధేయపడగానే వ్యాసుడు సాక్షాత్కరించి శంకరుని ప్రస్థానత్రయ భాష్యములకు తన సంపూర్ణ అంగీకారమును ప్రకటించి అంతర్ధానమైనాడు. తరువాత శంకరుడు ప్రస్థానయాత్రకు బయలుదేరి త్రివేణి సంగమస్థానమగు ప్రయాగ చేరుకున్నాడు. అక్కడ పూర్వ మీమాంస శాస్త్ర ప్రవీణులలో అగ్రగణ్యుడగు కుమారుల భట్టను తన వాద పటిమతో ఓడించి అతని చేత భాష్యములకు వార్తికములు వ్రాయించదలిచి వెళ్ళగా, అప్పటికే కుమారుల భట్టు ఒకనొక ఆత్మద్రోహమునకు ప్రాయశ్చిత్తంగా తుషాగ్ని మధ్యమున నిలిచి ఆకుతి కావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకుతి కావలదని శంకరుడు ఎంత చెప్పినను వినక అతడు దహనాదేవ నిష్కృతి అన్న శాస్త్ర ప్రమాణమును అనుసరించి మరణించడికే నిశ్చయించుకుని అన్నాడు, ఓ శంకర, అన్ని విషయాలలోనూ నాతో సమానుడు, నీతో వాదించగల సమర్థుడు అయిన మండనమిశ్రుడనే నా శిష్యుడు మాకిష్మతి నగరంలో ఉన్నాడు. కనుక నీవక్కడికి వెళ్ళి వాదమున అతన్ని ఓడించగలిగితే అతడు నీకు శిష్యుడు అయి నీ సూత్ర భాష్యములకు వార్తికములు కూడా రచించి ఇవ్వగలడు అని చెప్పి శంకరుని వలన

తారక మంత్రోపదేశము పొంది ముక్తుడైనాడు కుమారుల భట్టు. అనంతరం శిష్యగణ సమేతుడై శంకరుడు మాకిష్మతీపురం చేరుకొని కొందరు స్త్రీలు చెప్పిన గుర్తు ప్రకారం మండనమిశ్రుని గృహ ప్రాంగణంలో అడుగుపెట్టాడు. మండనమిశ్రుని గృహంలో ఆనాడు పితృశ్రాద్ధ కర్మ జరుగుతుంది. ఆ కర్మకు తన తప ప్రభావం వలన వ్యాస జైమిని మహర్షులను భోక్తలుగా ఆహ్వానించి వారి పాదములను కడుగుతూ ఉన్నాడు మండన పండితుడు. తలుపులు మూయబడి ఉన్నందున తన యోగ మాయా విశేషం చేత అదే సమయంలో లోనికి ప్రవేశించాడు శంకరుడు. అతనిని చూడగానే ఎవడో పాషండు అని భ్రమించి శంకరునిపై మండన పండితుడు మండిపడగా అతనిని వారించి వ్యాస భగవానునిలా అన్నాడు. మండనమిశ్ర, తొందరపడకు, ఇతనెవరనుకున్నావు?

రాలేదు. ఇట్లు ప్రార్థించి భిక్షావందనం చేయగా శంకరుడన్నాడు, మండనమిశ్ర, నేను వాదభిక్షకు వచ్చాను గాని అన్నభిక్షకు రాలేదు. నీవు నాతో వాదించడానికి అంగీకరించిన ఎడల నేను నీ భిక్షకు అంగీకరిస్తాను. నీవు కర్మవాదివి, నేను వేదాంతవాదిని. ఈ రెండిటిలో అనగా కర్మకాండ జ్ఞానకాండ అను వాణిలో ఏది ఉత్తమమైనదో మనము లోకానికి చాటవలసి ఉన్నది అని శంకరుడు అనగానే సర్వ విద్యా పారంగతుడగు మండనమిశ్రుడు సంతసించి శంకరునితో వాదించుటకు అంగీకరించాడు. మరునాడే వాదం ప్రారంభం అనుకున్నారు. ఆ వాదంలో శంకరుడే కనుక పరాజితుడైన ఎడల

మండనునకు శిష్యుడు కావలననియు, మండనుడే ఓడినచో శంకరునకు శిష్యుడై సన్యసించవలననియు పందెము నిర్ణయించుకుని, తరువాత వ్యాస జయనుల సూచనపై ఉభయులకు కూడా న్యాయ నిర్ణేతగా మండనమిశ్రుని భార్యను సాక్షాత్తు సరస్వతి అవతారమగు ఉభయ భారతిని నిర్ణయించుకున్నారు.

సభకు వచ్చి మండన మిశ్రుని మెడలో శంకరుని మెడలో చెరి యొక్క పూలదండ వేసి ఎవరి మెడలోని పూల మాలికలు ముందు వాడిపోవును అతడు ఓడిపోవును ఓడిపోయినట్లు నేను గ్రహించి పుండరీకాసమున నిండు వేడుకల వలెనున్న భారతి వలె ధర్మాధ్యక్ష పీఠాధిపతి అయినది ఉభయ భారతి. ఉభయవాదులు సిద్ధాంత రాద్ధాంతములు ప్రారంభమై గడియలు అతిక్రమించి దినములు దొర్లి వారములు వరుసలు త్రిప్పినవి. ఈ విధంగా వారి వాద ప్రతివాదపుల వాదముల మధ్య మహావాక్యములెన్నో మాట్లాడినవి. వివిధ విషయములు వీర వికారములు సలిపినవి. వేదములు పాదులు కదిలి ఉపనిషత్తులు కూపిరాడక శబ్దార్థముల శాస్త్ర చికిత్స సాగినది. ఒక్కొక్కప్పుడు వారి కంఠముల యందు మంజుల మంజీర సింజినుల సవ్వడులు, వేరొకప్పుడు వేణునాదములు నినాదములు, మరొకప్పుడు శంఖధ్వానములు, అప్పుడప్పుడు పుష్కలావర్తక గర్జా నిర్ఘోషములు సహితం వెలువడుతూ వినుచున్న పండిత ప్రకాంతుల వీణులకు విందు చేస్తున్నవి. ఈ విధంగా 14 దినములు గడిచిపోగా చివరకు మండనమిశ్రుని మెడలోని పూలమాల వన్నె తగ్గి వాడిపోయింది. తన ఓటమిని సంతోషంతో అంగీకరించి పూర్వ నిర్ణయానుసారం శంకరునకు శిష్యుడై సన్యసించుటకు సిద్ధపడుతున్నాడు మండనమిశ్రుడు. అంతలో అధ్యక్ష పీఠమును అలంకరించిన మండన పండితుని అర్థాంగి చటాలను ముందుకు వచ్చి, ఆగండి.

స్వామి, నేను నా భర్తకు అర్థాంగిని, కనుక నన్ను కూడా వాదనలో జయించినప్పుడు గాని మీకు సంపూర్ణ విజయం లభించినట్లు కాదు అంటూ పంతంతో పలికింది ఉభయభారత్. పురుషులతో స్త్రీలు వాదించడమా? పాడి కాదమ్మా అన్నాడు శంకరుడు. ఆహా, అయితే మహాత్మా, పూర్వం జనకునితో సులభ వాదించలేదా? యాజ్ఞవల్కునితో గార్గి వాదింపలేదా? వారు స్త్రీలు కారా? జయము కావాలి అనుకున్నప్పుడు స్త్రీ పురుష భేదం పాటించడం మీకు న్యాయం కాదు అని మరింత పట్టుదలతో వాగ్వివాదానికి తలపడి 17 రోజులు శంకరునికి ఊపిరాడకుండా చేసింది ఉభయభారతి. కడకు తనకు కూడా పరాజయం తప్పదని పరిస్థితులు ఏర్పడగాని బాల సన్యాసి అయిన శంకరునితో కామశాస్త్ర వివాదమును లేవదీసి తనకు ఆ శాస్త్ర వాసన ఏమీ లేదని 1 మాసము దినము గడివిచ్చినచో తిరిగి వాదించుతునని శంకరుడు కోరగా అంగీకరించింది ఆమె. శంకరుడు రతి మన్మధుల నావాహన చేసి వాని లాస్య బోధల వలన కామకళాశాస్త్రములోని సూక్ష్మాలన్నిటినీ గుర్తించాడు. వెంటనే సమీపంలో చచ్చిపడున్న ఒక చిలకలో పరకాయ ప్రవేశ విద్య తెలిసిన

వాడు కావడం వలన తన ఆత్మను ఆ పక్షిలో ప్రవేశపెట్టి ఆ చిలుక రూపంతోనే పోయి ఉభయ భారతితో వాదించి మరుక్షణంలో ఆమెను ఓడించి విజయం చూరకున్నాడు శంకరుడు. కానీ అస్ఖలిత బ్రహ్మచారి అయిన తాను ఒక చిలక రూపంతోనైనా పరస్త్రీతో అట్టి ప్రసంగం చేయవలసి వచ్చినందులకు తీవ్ర పశ్చాత్తాపమును పొంది ఆ పాప పరిహారార్థమై నృసింహదేవుని విధంగా ప్రార్థిస్తున్నాడు.

బ్రహ్మేంద్ర రుద్ర ఈ విధంగా శంకరుడు ఆ స్వామిని ప్రార్థించాడు. ఆ తర్వాత తన ఆత్మ చిలుక శరీరం నుంచి మరలా శంకరుని శరీరమందు ప్రవేశించడంతో ఉభయభారతి మండనమిశ్రులు ఇరువురూ కూడా ఆశ్చర్యచకితులై తమ తప్పిదములను మన్నింప వేడుకున్నారు. అప్పుడు శంకరుడు మండనమిశ్రునకు సన్యాస దీక్షనిచ్చి సురేశ్వరుడని నామధేయము నుంచి తన ముఖ్య శిష్యులలో రెండో వారినిగా పరిగ్రహించాడు. ఉభయభారతి యోగాగ్నిచే తన శరీరమును విడిచి సరస్వతీ రూపమున సత్యలోకమునకు చేరుకునుండగా శంకరుడు అద్వైత మతస్థాపనాయత్నంలో తనకు చేయూతనిమ్మని ఆమె పరిపూర్ణ అనుగ్రహం కోరి ఇలా ప్రార్థించాడు.

ఇలా ప్రార్థించగా సరస్వతీదేవి ప్రసన్నయ్యి, ఓ శంకర, ఈ కలియుగమున అద్వైత మతస్థాపనకై అవతరించిన జ్ఞానావతారుడువని, మానవ ధర్మములతో సంచరించు సాక్షాత్తు పరమేశ్వరుడువని నేనెరుగుదును. నా సంపూర్ణ అనుగ్రహం నీకెల్లప్పుడూ ఉంటుంది అని ఆమె ఆశీర్వదించగా, అనంతరం శంకరుడు శిష్యగణ సమేతుడై జయత్రయాత్రకు బయలుదేరి బలియగ్రహారంలో మాటలు రాని చదువు లేని శూన్యాంకంలాంటి ప్రభాకరుడనే ఒక కుర్రవాణిని, నిరుపమాన పండితు

భక్తునిగా సంస్కరించి హస్తామల బిరుదాంకితుని చేసి తన శిష్యునిగా స్వీకరించాడు శంకరుడు. తరువాత శృంగేరి పీఠానికి సురేశ్వరాచార్యుని అధ్యక్షుని గావించి ఆనందిగరేనే బ్రహ్మచారిని తోటకాచార్యునిగా వ్యక్తీకరించాడు. కన్న తల్లి ఆర్యాదేవి ఆసన్న మరణయ్యై తన్ను స్మరింపగా మున్ను గావించిన వాగ్దానం ప్రకారం తక్షణం కాలటికి వెళ్ళి ఆమెకు అంత్యక్రియలు యథావిధిగా నిర్వర్తించి ఆ పూజ్యురాలికి శివ సాయుధ్యాన్ని కలిగించాడు శంకరుడు. అక్కడ

ద్రావిడ కర్ణాటక ఆంధ్ర దేశాధికములలో అద్వైత మత ప్రతిష్టాపన చేసి సౌరాష్ట్రం మీదుగా ద్వారక ఉజ్జయిని మొదలగు ముఖ్య నగరాలలో పెక్కుమంది శిష్యులను చేర్చుకుని బాక్లికంలో అరఖ మతస్థులను అవలీలగా జయించి క్రమంగా కామరూపం దేశం చేరుకున్నారు శంకర భగవత్పాదులు. అక్కడ తన చేతిలో పరాజితుడైన అభినవగుప్తుడనే ఒక మాంత్రికుడు శిష్య పదమును అంగీకరించి వినమ్రంగా ఉంటూనే అసూయగ్రస్తుడై ఆకస్మికంగా శంకరుని భగంధర వ్యాధికి గురి చేయగా పద్మపాదాది శిష్యులందరూ కూడా మృత్యుంజయ మంత్రం జపంతో గురుపాదునికి స్వస్థత కలిగించి లోకోపకారం చేశారు. తదుపరి కాశ్మీర దేశంలో శారదాపీఠం ఒకటి ఉన్నదని, దానిపై సర్వజ్ఞుడగు వాడు మాత్రమే అధిష్ఠించ అర్హుడనియు, ప్రతి ద్వారము కడను పండితులు కాపుండి పీఠము ఎక్కువచ్చు వానిని కఠిన పరీక్షకు గురి చేసి ఓడించి పంపుదరని విని శంకర భగవత్పాదులు వెంటనే అక్కడికి ప్రయాణమై మందిరము సమీపించు తరి శిష్యగణమంతా కూడా ఉచ్చస్వరంతో ఇలా హెచ్చరిస్తూ ఉన్నారు. ఓ దుశ్శఠవాది గజములారా, తొలగండి, దూరముగా తొలగిపోండి. నేడు ఇక్కడకు శంకర భగవత్పాదులు వారు వేం చేయుచున్నారు అని హెచ్చరించగానే దక్షిణ ద్వారమున కావలి కాస్తున్న వైశేషిక సాంఖ్య మీమాంస బౌద్ధ జైన మతాలకు వివిధ శాఖలకు చెందిన ఉత్తండ పండితులందరూ వచ్చి శంకరునితో వాదించి కొద్దిసేపటిలోనే ఓడిపోయినారు. అప్పుడు శంకరుడు పద్మపాదుని చేయి పట్టుకుని సర్వజ్ఞపీఠమును ఎక్కుతూ ఉండగా అశరీరవాణి ఇలా అంటుంది.

అశరీరవాణి నుండి ఈ మాటలు వినిపించగాని శారదయే ఇట్లు తన్ను అభిక్షేపిస్తుందని గ్రహించాడు. వెంటనే, అమ్మ, నా అంతఃకరణ శుద్ధి నీకు తెలియంది కాదు. నా హృదయం అహంకార మమకారములు లేని పరిశుద్ధ హృదయమని నీ వంటే నాకంతే చాలు. నేను ఈ పీఠమును ఎక్కువ ప్రధానం కాదు అనగానే దేవతల హర్షమోదంతో శంకరునిపై పూలవర్షం కురిపించారు. శారదాదేవి శంకరుని సమాధానమునకు మురిసిపోతూ, నాయనా.

ఈ విధంగా శారదాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహ పాత్రుడై దేవదందుభులు మారుమ్రోగుతూ ఉండగా శంకర భగవత్పాదులు సర్వజ్ఞ పీఠమును అలంకరించారు. జయ రమణ గోవింద హరి. ఈ కథను ఇంతవరకు విన్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మంగళం.

మీరింతవరకు జగద్గురు ఆదిశంకరాచార్య హరికథా గానం విన్నారు. కథకురాలు శ్రీమతి ఎం శారదాగారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి తొలిప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

చిత్రసీమ కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట తరంగిణి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. అది గీత రచన డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం జేవి రాఘవులు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 11:10 వస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి. కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్ఎస్డి ఆకాశవాణి ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరింతవరకు కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్ఎస్డీ ఆకాశవాణి ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు.
1: 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాధాన్యత, ట్రాక్టర్ నగర్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ బివి రమణ గారు అందించే వివరాలు వింటారు. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం చావడి సంభాషణ. ఇందులో చేతి వృత్తులు మరియు బొమ్మలు శ్రేయుతులు శ్రీ మధుసూదన్ రెడ్డి, శ్రీ వి చలపతి గారుల సంభాషణ. అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో బాలల హక్కులు సంరక్షణ చట్టం, ఈ అంశం గురించి న్యాయవాది ఎన్ విమల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ వి హారిక. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ, రచన ఏవిఎస్ ప్రసాద్. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు, మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలో వార్తలు, అనంతరం హిందీలో వార్తలు వింటారు. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 6:00 లలితయుతం, 6:30